0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: దయా అంటే ఏంటి? దీని గూర్చి మీరు రకరకాల నిర్వచనాలు చెప్తారని నాకు తెలుసు. కాని నిర్వచనం అంత ముఖ్యం కాదు. కాని మనము దయను ఆచరణలో పెడుతున్నామా లేదా అన్నది ముఖ్యం. మనము తినడం త్రాగడం ఎంత ముఖ్యమో దయను కలిగి ఉండడం కూడా అంత ముఖ్యం అనుకుంటే మన జీవితాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయి.
2: అంత మాత్రమే కాదు, మన లోకం కూడా రూపాంతరం చెందుతుంది కాదంటారా?
1: తప్పకుండా మారిపోతుంది, సందేహమేమీ లేదు.
2: ఈరోజు జీవితానికి పాఠాలు అనే భాగంలో సహోదరి ప్రసన్న గారు ఒక తల్లే తన కుమార్తెకు వ్రాసిన ఉత్తరాన్ని మనకు చదివి వినిపిస్తారు. తరువాత ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు మనతో మాట్లాడతారు.
1: మీకోసం మళ్లీ ఒక నాటికను కూడా ప్రసారం చేయబోతున్నాం. జ్ఞాపకం ఉంచుకొనండి, మన ముఖ్య అంశం దయ. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది. ఈ 30 నిమిషాలు మీరు మాతో గడపాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్రోతలు, మా కార్యక్రమాలను ఆకర్షణీయంగా రూపొందించాలని ఆశ కలిగి ఉన్నాము. అందుకు ప్రయత్నిస్తున్నాము. ఈ మధ్య నాటికలను కూడా రూపొందిస్తున్నాము. మీరు కూడా వాటిని విని ఆనందిస్తారని నమ్ముతున్నాము.
1: నాకు కథలంటే చాలా ఇష్టం. నాటికలో పాల్గొంటున్న వారితో కలిసి చాలా సంతోషపడగలుగుతున్నాను. ఈరోజు వినబోతున్న నాటికలోని సన్నివేశాలన్నీ నిజంగా నాకు ఆశీర్వాదకరంగా అనిపించాయి.
0: అయితే అది చాలా మంచి కథ అన్నమాట.
1: అవును. అయితే ఆ నాటికను వినకముందు ఈరోజు మన జీవితానికి పాఠాలు అనే భాగంలో ఓ క్రొత్త విషయాన్ని వినబోతున్నాం.
0: ప్రసన్న గారు ఈరోజు మనకు ఒక ఉత్తరం చదువుతున్నారు. ఇది నా కుమార్తెకు రాసిన ఉత్తరాలు అనే పుస్తకంలో నుండి తీసుకోబడింది. ఆ పుస్తకం నిండా యవ్వనస్తురాలైన ఒక కుమార్తెకు రాయబడిన రకరకాల ఉత్తరాలున్నాయి. జీవితాన్ని గూర్చి మరియు తల్లులుగా మన యవ్వన కుమార్తెల విషయం మనకున్న ప్రశ్నలన్నిటికీ సంబంధించిన ఉత్తరాలవి.
1: ప్రియ తల్లులారా, మీరందరూ ఈ ఉత్తరంలోని విషయాలను విని సంతోషపడతారని, అది నాకు సహాయపడినట్లే మీకు కూడా సహాయపడుతుందని నమ్ముతున్నాను.
2: శ్రోతలు, ఇప్పుడు నేను చదువుతున్న ఉత్తరం శ్వేత చెప్పినట్లు నా కుమార్తెకు రాసిన ఉత్తరాలు అనే పుస్తకంలోనిది. యవ్వన కుమార్తెలున్న తల్లులందరూ దీన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డకు అమ్మ ప్రేమతో రాయిట. నీవు, అమ్మా, నేను అందంగా ఉన్నానని నీవు అనుకుంటున్నావా అని నన్ను ప్రశ్నించావు. నీవు అలా అడిగినప్పుడల్లా నీవు అతిలోక సుందరివమ్మా అని నీకు చెప్తూ వచ్చాను. నువ్వేమో నీవొక్కదానివే అలా అంటున్నావు, నీవు నాకు తల్లివి కాబట్టి మెచ్చుకుంటున్నావు అని చెప్తున్నావు. నిజమే, నీవు చెప్పింది కొంతవరకు నిజం. నేను నీ తల్లిని కాబట్టి ఇతరులందరికంటే నిన్ను గూర్చి నాకే ఎక్కువగా తెలుసు కాబట్టి నీవు అందమైన దానవని నేను నీతో చెప్పగలను. నీ మెరిసే కళ్ళు, కోలముఖం చాలా పెద్దగా ఉంది అని నీవనుకుంటున్న నీ ముక్కు నాకు చాలా అందంగా కనిపిస్తాయి. నీవు చిరునవ్వు నవ్వినా లేక పకపకా నవ్వినా అది నీ అంతరంగంలో నుండి వస్తుంది. అందం అంటే అదే. కళాశాలలో నీ స్నేహితుల మధ్య నీవు పేరు పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. నీలో ఉన్న ఈ సంతోషం దేవుడు నీకిచ్చిన శాంతిలో నుండి, మరియు నేను మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నామన్న తలంపులో నుండి, అంటే అంతరంగ సౌందర్యంలో నుండే వస్తుంది. నీకు నేను చెప్పిన సుందరి అనే ఆమె కథ నీకు జ్ఞాపకముందా? ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నా సంవత్సరాలు గడుస్తూ ఉండగా వికారంగా మారిపోయింది. ఆమె చెడ్డ తలంపులను బట్టే అలా మారిపోయింది. మంచి తలంపులున్న వ్యక్తి ఎవరే కాని అందవిహీనంగా ఉండరు. నీ ముక్కు గమ్మత్తుగా ఉన్నా, నోరు వంకరగా ఉన్నా, ఎత్తుపళ్ళున్నా, నీ ఆలోచనలు మంచివైతే అవి నీ ముఖములో సూర్యకిరణాల్లా ప్రకాశిస్తాయి. కాబట్టి నీవెప్పుడూ అందంగానే కనిపిస్తావు. ఆంతరంగిక సౌందర్యం ఇతరులు, చివరికి అపరిచితులు సహితం ఆస్వాదించి ఆనందించేలా చేస్తుంది. బస్సులో ఎక్కినప్పుడు లేక దిగినప్పుడు బస్సును ఆపినందుకు డ్రైవర్కు థ్యాంక్స్ చెప్తే అతడు మరింత ఉత్సాహంగా తన పనిని చేసుకోగలుగుతాడు. లేక గర్భవతికి నీవు కూర్చున్న సీటునిస్తే తన మనసులో నిన్ను మెచ్చుకుంటుంది. దయతో కూడిన చిన్న చిన్న పనులు హృదయములో శాంతి కలిగి ఉన్న స్త్రీలో నుండే బయటకు వస్తాయి. దాని అర్థమేంటో నీకు తెలుసు. అలాగే మంచి వస్త్రధారణ మరియు పొందికగా కనిపించడం కూడా ముఖ్యమే. దాన్ని బట్టే మనుష్యులు నిన్ను, నీ విలువను పరిగణిస్తారు. నువ్వు ప్రపంచానికి చూపించగలిగే చిత్రమూ అదే. అవి పైకి కనిపించేవే గాని మనుష్యులు దాన్ని బట్టే నీకు తీర్పు తీరుస్తారు. నిన్ను గూర్చి మంచిగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నా వారు పైకి కనిపించేదే చూస్తారు. అది నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. నిన్ను గూర్చి నీవు సంతోషంగా ఉన్నావో లేదో పరీక్షించుకోవడానికి అందంగా కనిపించటం ఒక్కటే ఆధారంగా ఉండకూడదు. యవనస్తులుగానే ఉండిపోవాలి, అందంగా ఉండాలి అని అనుకున్న స్త్రీలెందరో వృద్ధులైనప్పుడు ఎంత బాధపడ్డారో నేను గమనించాను. నీవు ఎలా ఉన్నావో అలా ఉంటే చాలు అనుకున్న భావన నీ హృదయంలో శాంతినిస్తుంది. ఆ శాంతి కష్ట పరిస్థితులలో గుండా వెళ్లడానికి నీకు ధైర్యాన్నిస్తుంది. కాబట్టి నా అందమైన బిడ్డ, ఇక నీ ముక్కును గూర్చి చింతించకు. ఇట్లు ప్రేమతో అమ్మ.
0: దయ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి షారోన్ గారు మనతో ఉన్నారు. వారి సందేశాన్ని విందామా?
3: ప్రియ శ్రోతలు, ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్లినా ఒక విషయం నాకు స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా? నేను ఎక్కడికి వెళ్లినా కనిపించేది, వినిపించేది ఒకటే, నిర్దయ. మనుషులు అల్పబుద్ధి లేక నిర్దయ మరియు అసహనంతో ఉన్నారు. తల్లిదండ్రులకు కోపం ముక్కుమీదే ఉంటుంది. పిల్లలు వాళ్ల బొమ్మలను, ఆట వస్తువులను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అందరూ ప్రతిదాని కొరకు వాదోపవాదాలు చేస్తారు. వాళ్లు తమను గూర్చే పట్టించుకుంటారు. ఇతరుల భావాలను గూర్చి, అనుభూతులను గూర్చి పట్టించుకునే సమయం ఉండదు, లేక ఇతరుల అవసరాలను గూర్చి తెలుసుకునే సమయం ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 బైబిల్ ఇలా చెప్తుంది, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరునూ ఒకరినొకరు క్షమించుడి. ఈ కనికరం అంతా ఏమైపోయింది? మనం అలా కనికరం చూపిస్తున్నామా? అబ్బే, వాళ్ల సంగతి మీకేం తెలుసు, వాళ్లను ఎవరు కనికరిస్తారండి? వాళ్లకు దయా కనికరం అన్న మాటే తెలియదు అని మీరు అనుకోవచ్చు. మీరు ఎలాంటివారో ఒకసారి పరీక్షించుకోండి. మనందరం అలాంటివారమే. అలాంటి మనల్ని ప్రభువు కరుణిస్తే మనం ఇతరులను కరుణించలేమా? ఈరోజు నేను మీతో ఒక మహిళను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె పేరు అన్న. ఆమె ఊరు అవతల ఒక చిన్న పొలంలో పెరిగింది. ఆమెకు 12 అన్నదమ్ముళ్ళు, 1 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్లు చాలా పేదవాళ్లు కాబట్టి కూరగాయలు, పండ్లు పెంచడానికి, వాటిని అమ్మడానికి అందరూ కష్టపడి పనిచేయాల్సి వచ్చేది. మండుటెన్నెలో పగలంతా పనిచేసేవాళ్లు. కొన్నిసార్లు పాఠశాలకు వెళ్లేందుకు కూడా సమయం ఉండేది కాదు. అన్నాకు 18 వయసు ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుని ఆ పొలం విడిచి వెళ్లిపోయింది. ఆమె తన భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇల్లు శుభ్రంగా, పొందికగా అమర్చుకోవడానికి ఇష్టపడేది. ఆమెకు తెలిసింది అంతమాత్రమే. భర్తకు, పిల్లలకు వంట చేసి పెట్టడం, వారిని తృప్తిపరచడం మహానందంగా భావించేది. ఆమె చాలా నిమ్మదస్తురాలు మరియు బిడియస్తురాలు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండి ఏకాంతంగా సమయం గడుపుతూ ఆనందించేది. అన్నాను గురించి తెలిసిన వారందరికీ ఆమెను గురించి ఒకే ఒక విషయం తెలుసు. అన్నా ప్రపంచంలోకెల్లా అతి సాధువైన, కనికరముగల మహిళ అని వారికి తెలుసు. ఆమెకు సరిపడినంత డబ్బు లేదు, కాని ఆకలిగొన్న వారికోసం ఆమె వద్ద ఎప్పుడూ ఆహారం ఉండేది. అన్నా ఎక్కువగా చదువుకోలేదు, కాని విచారంతో ఉన్నవారికి చెప్పడానికి ఆమె వద్ద ప్రోత్సాహకరమైన మాటలు ఉండేవి. ఆమె ఎప్పుడూ ఇంటి పనిలో నిమగ్నమై ఉండేది, కాని ఆమెతో ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఆమె వారికోసం సమయమిచ్చేది. తాను చేస్తున్న పనిని ప్రక్కన పెట్టి దుఃఖంలో, బాధలో, సమస్యలతో ఉన్నవారితో మాట్లాడేది. ఇంతకు అన్నా ఎవరో కాదు, ఆమె మా అమ్మమ్మ. నా జీవితంలో ఆమె ఓ ప్రత్యేకమైన మహిళ. ఆమె చనిపోయి చాలా సంవత్సరాలైంది, కాని ఆమె జ్ఞాపకాలు, ఆమెతో నేను గడిపిన సమయం నాకెంతో ప్రాముఖ్యమైనవి. నేను చిన్న బాలికగా ఉన్నప్పుడు తరచూ ఆమెను చూడ్డానికి వాళ్ళింటికి వెళ్లేవాళ్లం. ఆమె నా కొరకు స్వయంగా చేసి పెట్టిన పిండి వంటలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి. నేను కనీసం 6 లేక 8 ఒకేసారి తినేసేదాన్ని. రాత్రి పడుకునే ముందు మార్చుకోవడానికి ఆమె గౌనును నాకు ఇచ్చేది. సిల్కు గుడ్డతో కుట్టబడిన ఆ గౌను నాకు పొడుగ్గా ఉన్నా నేను దాన్ని వేసుకుని నేనొక రాజకుమారిలా సంబరపడేదాన్ని. 2 గ్లాసుల నిండా పళ్లరసం పోసి ఒకటి నాకు ఇచ్చి మరొకటి తాను తీసుకునేది. ఇక ఆ పళ్లరసం తాగుతూ ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్లం. నేను చాలా భయస్థురాలిని కాబట్టి నాకున్న భయాలన్నీ ఆమెతో చెప్పుకునేదాన్ని. నా హృదయాన్నంతా కుమరించేదాన్ని. నేను ఎంతసేపు మాట్లాడినా ఆమె విసుక్కునేది కాదు. నేను చెప్పే ప్రతి మాటను ఓపికగా వినేది. ఆమె నన్ను దగ్గరకు తీసుకునేది, బుజ్జగించి ఆదరించేది. బైబిలులో నుండి ఆదరణనిచ్చే మంచి వాక్యాలను నాకు చదివి వినిపించేది. ఆమె చాలా జ్ఞానవంతురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. అలా మేమిద్దరం చాలా రాత్రి అయ్యేంతవరకు మాట్లాడుకునేవాళ్లం. నా భయాలన్నీ మాయమయ్యేంతవరకు ఆమె నాతో మాట్లాడేది. ఇక నిర్భయంగా, తృప్తిగా నేను కళ్ళు మూసుకొని నిద్రపోయేదాన్ని. మా అమ్మమ్మను నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆమె దయా, కనికరం నాపై చెరగని ముద్రను వేశాయి. ప్రస్తుతం నేను జీవిస్తున్న జీవిత విధానంపై అవి గొప్ప ప్రభావాన్ని చూపించాయి. దయను చూపించడం నా విధి. దయ లేక కనికరం అన్నది ఆత్మఫలంలో ఒక భాగం. మనంతట మనం కనికరాన్ని ఉత్పత్తి చేయలేము. అది యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ఇక కనికరమును గురించి బైబిల్ ఏమి చెప్తుందో చూద్దాం. మీకా గ్రంథము 6:8 ఇలా వ్రాయబడింది, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. మనము కనికరమును ప్రేమించాలి. కనికరమును చూపించండి అని చెప్పకుండా కనికరమును ప్రేమించమని బైబిల్ ఎందుకు చెప్తుంది? మన కనికరము మన హృదయములో నుండి రావాలని దేవుడు కోరుతున్నాడు. మనం చూపించే కనికరం యథార్థమైనదిగా ఉండాలి, ఒక క్రియగానే ఉండకూడదు. మన హృదయంలో కనికరం ఉంటే ఇతరుల పట్ల కనికరం చూపిస్తాము. ఒక స్త్రీ తన నోరు తెరిచినప్పుడు ఆమె నాలుక కనికరము గల ఉపదేశము చేయాలని బైబిల్ చెప్తుంది. మనము మాట ద్వారానే కాదుగాని మన ప్రవర్తన ద్వారా కనికరమును నేర్పించాలి. మత్తయి సువార్త 11:29 యేసుప్రభు ఇలా చెప్పాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనండి. మనుషులు మనలాగే ఉండాలని వారిని మనం బలవంతం చేయకూడదు. వారు ఎలా ఉన్నారో అలాగే వారిని ప్రేమించాలి. నా విషయం ఎప్పుడూ ఎవరూ కనికరం చూపించలేదు, నేను వారి విషయం ఎలా కనికరం చూపించగలను, అది నాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ఒక విషయాన్ని మర్చిపోవద్దు, మీ విషయం కనికరం చూపించేవారు ఒకరున్నారు. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మీ పాపాల కోసం సిల్వలో చనిపోవడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. దానిని పొందడానికి మీరు ఏమీ చేయలేదు. మీరు ఎలా ఉన్నారో ఆ స్థితిలోనే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుడే మీ కొరకు దానిని చేశాడు. మీరు ఈ విధంగా ప్రారంభించాలి. ఇతరులు ఏ విధంగా ఉన్నారో వారిని ఆ విధంగానే అంగీకరించాలి. మా అమ్మమ్మ కనికరం గల మాటలను చెప్పడం మాత్రమే కాదు, ఆమె నాతో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం ద్వారా, మంచి సలహాలను ఇవ్వడం ద్వారా నా పట్ల కనికరం చూపించేది. ఆమె కనికరమును ప్రేమించేది. ఎంత ప్రేమించింది అంటే ఆమె ఇతరులకు చేసిన ప్రతి ఒక్కటి, మాట్లాడిన ప్రతి మాట కనికరముతో కూడినవి, మృదువైనవి. మా అమ్మమ్మ నా పట్ల కనికరముతో మృదువుగా ప్రవర్తిస్తూ నేను ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించేది. దాని ఫలితంగానే నేను నా కుమార్తెకు కనికరమును గురించి నేర్పించగలిగాను. మా అమ్మమ్మ నాకు కనికరం చూపించింది కాబట్టి నేను కూడా అలా చేయగలిగాను. కొంతకాలానికి నా కుమార్తె తన పిల్లలకు కనికరం గురించి నేర్పిస్తుంది. మరి మీ విషయం ఏంటి? మీ హృదయం దేనితో నింపబడింది? మీరు దేనిని ప్రేమిస్తున్నారు? కోపముతో, ప్రతీకారంతో, అసహనంతో కూడిన మీ మాటలు మీకు జ్ఞాపకం వస్తున్నాయా? లేక కనికరముతో కూడిన మాటలు, క్రియలు జ్ఞాపకం వస్తున్నాయా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మహిళలుగా మేము మా కుటుంబంలో మరియు సమాజంలో కనికరము గలవారముగా, మృదువైన స్వభావం గలవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి మహిళ హృదయాన్ని ప్రేమ కనికరముతో నింపండి, జ్ఞానము గల మాటలతో నింపండి. వారి మాటలు మరియు క్రియలన్నీ వారి హృదయంలో నుండి వచ్చేలా సహాయం చేయండి. వారి జీవితాలు ఇతరులకు పురికొల్పుగా, స్ఫూర్తిగా నిలిచిపోయేలా మీ కృప నిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
1: శ్రోతలు, ఈరోజు మన ముఖ్యాంశం దయాని గుర్తుంచుకుంటారు కదూ. నేను శ్వేత మీకోసం ఓ మంచి కథను ఎన్నుకొన్నాం. ఇందాక మీతో చెప్పాం కదా, ఇక వినండి, ఆనందించండి.
0: చాలా కాలం క్రితం దానయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఉండడానికి ఇల్లు లేదు, భార్యాపిల్లలు కూడా లేరు, ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప అతనికి మరేమీ లేదు. సరైన భోజనం కూడా లేనందువలన అతడు సన్నగా గడ్డిపోచలా ఉండేవాడు. అందరూ అతన్ని గడ్డిపోచ అని పిలిచేవారు. అతడు ప్రతిరోజు ఉదయం గుడికి వెళ్లి తనకు మంచి భవిష్యత్తు నిమ్మని దేవుణ్ణి అడిగేవాడు. ఒకరోజు అతనికి ఒక స్వరం వినిపించింది.
4: దానియా, నీవీ గుడిలో నుండి బయటికి వెళ్లగానే నీ చెయ్యి మొదట ఏ వస్తువును తాగుతుందో ఆ వస్తువు నీకు గొప్ప అదృష్టాన్నిస్తుంది.
0: దానయ్య ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. కళ్ళు నలుపుకున్నాడు. తన చేతిని గిల్లుకున్నాడు. గుడిలో తను తప్ప మరెవ్వరూ లేరు. భయంతో గుడి బయటికి పరిగెత్తాడు. ఆ తొందరలో గుడి మెట్లపై నుండి జారిపడ్డాడు. అలా దొర్లుకుంటూ కిందికి వెళ్లి చెత్తలో పడిపోయాడు. చెత్తలో ఉన్న గడ్డిపోచ ఒకటి దానయ్య చేతిలో పడింది. మెల్లిగా లేచి కూర్చున్నాడు. చేతిలో గడ్డిపోచ కనిపించింది.
5: ఓస్, ఈ గడ్డిపూస దేనికి పనికొస్తుంది? కానీ నేను విన్న స్వరం చెప్పింది జరగాలంటే నేను దీన్ని పడేయకూడదు.
0: ఇక దానయ్య ఆ గడ్డిపూచను అలాగే పట్టుకుని తిరగసాగాడు. కొంతసేపు అయ్యేసరికి ఒక తూరీగ వచ్చి అతని తల చుట్టూ తిరగసాగింది. అతడు దాన్ని తోలివేయడానికి ప్రయత్నించాడు, కాని అది అతని చుట్టే తిరగసాగింది. ఏం చేయాలో తోచక దానయ్య దాన్ని పట్టుకుని తన వద్ద ఉన్న గడ్డిపోచుకు కట్టేశాడు. గడ్డిపోచ మరో కొనను తన చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడది ఒక గాలిపటంలా తయారయ్యింది. అలా కొంత దూరం వెళ్లేసరికి ఒక పూలు అమ్మే స్త్రీని ఆమె కుమారుణ్ణి కలుసుకున్నాడు.
6: పుల్లమ్మ పూలు, సన్నజాజీలు, విరజాజీలు, గులాబీలు, రండమ్మ రండి. పుల్లమ్మ పూలు,
7: అమ్మా చాలా ఎండగా ఉంది, నేను నడవలేనమ్మా, దాహం కూడా వేస్తుంది.
0: వాళ్ళిద్దరూ చాలాసేపటి నుండి ఎండలో తిరుగుతున్నారు కాబోలు. ఆ పిల్లవాడు బాగా అలసిపోయాడు. దాహం అంటూ ఏడుస్తున్నా ఆ అబ్బాయి దృష్టి దానయ్య చేతిలోని తూరీగపై పడగానే సంతోషంతో అతని ముఖం వెలిగిపోయింది.
7: అమ్మా అమ్మా, నాకు ఆ తూరిగ అడిగి ఇవ్వవా?
5: ఈ గడ్డిపూసనే నాకు అదృష్టాన్నిస్తుంది. కానీ పాపం ఈ చిన్నవాడు ఎండలో బాగా అలసిపోయి ఉన్నాడు. దాన్ని అబ్బాయికిస్తే సంతోషపడతాడు కదా. బాబు ఇదిగో దీన్ని తీసుకుని ఆడుకో.
6: అయ్యా, నిజంగా మీరు చాలా దయగలవారయ్యా. మీకు తిరిగి ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. ఈ రోజా పుష్పం మాత్రం ఉంది, దయచేసి దీన్ని తీసుకోండి.
0: దానయ్య ఆ రోజా పుష్పాన్ని తీసుకుని తన దారిను వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లాక రెండు చేతులతో తన తలను పట్టుకుని ఒక చెట్టు మొద్దుపై కూర్చున్న ఒక యవ్వనస్తుడు అతనికి కనిపించాడు. అతడు చాలా దిగులుగా ఉన్నట్లు కనిపించాడు. దానయ్య అతని దగ్గరకు వెళ్లాడు.
5: బాబు ఎవరు నువ్వు? ఎందుకలా కూర్చున్నావు? ఏం జరిగిందో చెప్పు.
8: నేనొక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించిన ఆ అమ్మాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో తెలుసుకోవాలని ఆమె వద్దకు నేను వెళ్తున్నాను. కాని ఆమెకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు.
5: నేను కూడా పేదవాణ్ణే, నా వద్ద విలువైన వస్తువులేమీ లేవు. కాని ఇదిగో ఈ రోజా పుష్పం ఉంది, నీకిష్టమైతే దీన్ని ఆమెకివ్వు.
8: ఓ, ఈ పువ్వు చాలా బాగుంది. ఈ పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్. మీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర కొన్ని కమల పండ్లు ఉన్నాయి, తీసుకోండి.
0: ఇక ఇప్పుడు దానయ్య చేతిలో నిగనిగలాడే మూడు కమలా పండ్లు ఉన్నాయి. ఇంతలో ఒక బండి లాక్కుంటూ వెళ్తున్న వ్యక్తిని అతడు కలుసుకున్నాడు.
9: అయ్యా, నాకొక సహాయం చేస్తారా? ప్రొద్దు నుండి ఈ బండి లాగుతున్నాను, చాలా దాహమేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, దగ్గర్లో నీళ్లు దొరుకుతాయా?
5: అయ్యో, ఇక్కడ దగ్గర్లో నీళ్లు ఎక్కడా లేవే. ఈ కమలాపళ్ళు తిని నీ దాహం తీర్చుకో.
9: నిజంగా మీరు ఎంత కనికరం గలవారండి. అమ్మయ్యా, నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. మీరేమి అనుకోకపోతే ఈ సిల్క్ వస్త్రము తీసుకోండి.
0: దానయ్య మళ్లీ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ సిల్క్ గుడ్డను జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఇంతలో రథంలో వెళ్తున్న రాజకుమారి అతనికి ఎదురయ్యింది. ఆమె చాలా విచారంగా కనిపిస్తున్నది. కాని దానయ్యను చూడగానే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది.
10: ఈ సిల్కు గుడ్డని

0: ఇప్పుడు బంగారు కంకణం దొరికింది. ఇంత మటుకు చాలే.
1: దానయ్య ఆ బంగారు కంకణంను అమ్మి వచ్చిన డబ్బుతో ఒక పెద్ద వరిచేను కొన్నాడు. దానిలో కష్టపడి పనిచేశాడు. దాని దిగుబడి ప్రతి సంవత్సరం పెరగసాగింది. త్వరలో అతడు ధనవంతుడయ్యాడు. కానీ అతని డబ్బు అతని బుద్ధిని కొంచెం కూడా మార్చలేదు. అతడు నిత్యము ఆకలితో అలమటించేవారికి బియ్యం ఇచ్చేవాడు. గ్రామంలోని పిల్లల కోసం ఒక పాఠశాలను నిర్మించాడు. అందరూ ఇవన్నీ అతనికి ఒక గడ్డిపోచు నుండి వచ్చాయి అని అనుకునేవాళ్లు. కాని ఈ అదృష్టమంతా తన దయాగుణం నుండే వచ్చిందని దానయ్యకే తెలుసు.
2: నేను శ్వేత మాత్రం ఈరోజు సమయాన్ని సంతోషంగా గడపగలిగాము. మీకు కూడా ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలు మీకు సీడి రూపంలో కావాలంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మనము ఒకరి పట్ల మరొకరం దయ కలిగి ఉండాలని ఆజ్ఞాపింపబడ్డాము. ఈ విషయమే బైబిల్లో కొలొస్సీలకు రాసిన పత్రిక 3:12 రాయబడి ఉంది. కాగా దేవునిచే ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికిని తగినట్లు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది మనకు సాధ్యం కాదేమో అనిపిస్తుంది. కాని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారం మనల్ని బలపరిచే ప్రభువును బట్టి మనం సమస్తం చేయగలం.

0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: ఒకసారి ఒక కుమారుడు తల్లి దగ్గరకు వచ్చి 5 సంవత్సరాల వయసు, అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు మంచిగా. తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట 5 సంవత్సరాల కొడుకు. తల్లి చాలా ఆనందపడిపోయింది, మా వాడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని. ఐ లవ్ యూ టూ నానా అని వాళ్ళ అమ్మ అంటే, అప్పుడు అన్నాడంట, మామ్ కెన్ యూ గివ్ మీ అ డైరీ మిల్క్, డైరీ మిల్క్ ఇస్తావా అని అడిగాడంట. బాగా ప్రేమిస్తానని చెప్పింది కదా, కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ప్రేమ చూపించాలని డైరీ మిల్క్ కొనిచ్చింది. సరే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కుమారునికి 12 సంవత్సరాలు వచ్చాయి, 12 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్ గా కొడుకు వచ్చి అన్నాడంట, మామ్ ఐ లవ్ యూ అన్నాడంట. అమ్మను అంటే చాలా ప్రేమ అనగానే తల్లి చాలా ఆనంద పడిపోయింది. ఐ లవ్ యూ టూ సన్ అని చెప్పిందంట. చెప్పగానే కొడుకు అన్నాడంట, అమ్మ సైకిల్ కొనిస్తావా అని అడిగాడంట. సైకిల్ కొనిస్తామని అనగానే తల్లి సరే అని ఒక మంచి సైకిల్ కొనిచ్చింది. సరే, ఈ కుమారుడు తిరిగి 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ, అమ్మను అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అడుగుతున్నాడు, కెన్ యూ బై మీ అ బైక్, ఒక బైక్ కొనివ్వగలవా, బుల్లెట్ కొనివ్వగలవా అని అడిగాడంట. సరే, అమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వచ్చాయి. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అంటున్నాడు. అయితే ఇప్పుడు తల్లికి అర్థమైపోయింది, ఐ లవ్ యూ అనగానే ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకొస్తున్నాడు, ఏదోటి కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రమే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అర్థమయ్యి తల్లి అడిగింది, ఏం కావాలి నాయన అని అడిగింది. అడగగానే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ విత్ ఇన్ లవ్ విత్ అ యంగ్ గర్ల్, కొంచెం ఆమెతో పెళ్ళయ్యేలా చూడమ్మా, నాన్నని ఏదోలా కన్విన్స్ చేయమ్మా అని అన్నాడు. సరే, అమ్మకి కొడుకులంటే చాలా ప్రేమ ఉంటది కదా, ఆ తండ్రిని భర్తని కన్విన్స్ చేసింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుకు 35 ఏళ్ళు వచ్చాయి. 35 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ నింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోవద్దని, ఆ పిల్లతో కొన్ని కష్టాలు పడ్డాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో, అమ్మ ప్రేమ విలువ తెలిసింది, తల్లితో వచ్చి చెప్తున్నాడు ఐ లవ్ యూ అని. సరే, ఈ కుమారుడు పెద్దవాడైపోయాడు. కుమారునికి 60 సంవత్సరాలు వచ్చాయి, తల్లి 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమై తల్లిని అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అనగానే తల్లి అనింది, ఐ విల్ నాట్ సైన్ ఆన్ ఎనీ పేపర్, ఏ పేపర్ మీద కూడా నేను సంతకాలు పెట్టను, ఎందుకంటే కొడుకు ఎందుకు వచ్చాడో తల్లికి అర్థమైంది, ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకొని ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని తల్లికి బాగా అర్థమైంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లవ్ హ్యాస్ స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్, భూ సంబంధమైన మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు, ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు. మనము మంచివారముగా ఉన్నప్పుడు, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు, మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ గాడ్ లవ్డ్ అస్ అట్ అవర్ వర్స్ట్. దేవుడు మనం నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా, ఆయనను మరి హేట్ చేసే వారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆశ, నా కోరిక ఒకటే, అదేంటంటే ఈ 3 రోజుల మీటింగ్స్ లో పాల్పొందే ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో దేవుని ప్రేమను రుచి చూచి ఆ దేవుని ప్రేమలో స్థిరపడాలి అనేదే మా ఆశ, మా ప్రార్థన. రాజమండ్రి నుండి మరి మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించాడంటే, మాకేదో టైం ఎక్కువ మిగిలిపోయో, పని లేక ఇక్కడికి రాలేదండి, పరిచర్యలో చాలా బిజీగా దైవజనులు, జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం, మేము దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ అనంతపూర్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు అంటే, ఇక్కడున్న వారు దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో స్థిరపడాలని. ఎఫ్ఎస్సి పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 3:18. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 3:18. ఎఫ్ఎస్సి పత్రిక 3:18 15వ వచనం నుండి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న నాలుగు డైమెన్షన్స్, నాలుగు కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు. చూడండి, కొన్ని వస్తువులకి లెంగ్త్, బ్రెడ్త్ అని రెండు డైమెన్షన్స్ ఇస్తాం, మరి కొన్నిటికి మనం లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేమకుండే నాలుగు కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు. అవేంటంటే, దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు అనే మాట. అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే, చూడండి, కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు, ఇంత దూరము ఈ రోడ్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగిపోయేది, ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే, యూ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇంకా లేదండి, నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు. రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే, దేవుని ప్రేమ వెడల్పైనదంట. ఎంత వెడల్పైనది? హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే, దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. మూడవ మాట, దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము, దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటదండి. కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే, ఇవి ఇతనండి చాలా లోతు మనిషి అండి, ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే, వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు, వారి హృదయము వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు, వారి బాధలేవో, వారి కష్టాలేవో, వారి ఇబ్బందులేవో, వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు. చాలా సార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి. ఆ లోతైన గాయాలు చాలా బాధిస్తాయి, కానీ చెప్పుకుంటే సిగ్గుచేటని, చెప్పుకుంటే ఇతరుల దృష్టిలో అలసైపోతామని, ఈ బాధలు ఈ కష్టాలు ఏదో నేనే భరించుకుంటూ ఈ వేదనలు ఎప్పటికి తీరుతాయో చూద్దాంలే అనే అనేక మంది వేదనతో వారి జీవితాలను మరి ఈడ్చుకుంటూ వెళ్తున్న తరుణంలో, దేవుని ప్రేమ లోతైనది అంటే అర్థం ఏంటంటే, ఎంత లోతైనదంటే, మన హృదయాలలో ఉన్న లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. గాడ్స్ లవ్ హీల్స్ ఎవ్రీ వూండ్ దట్ ఇస్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో, కొన్ని మచ్చలున్నాయేమో, కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయండి. అవునా కదా, గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే వేదన, మళ్ళీ అదే పరిస్థితి. కొన్నిసార్లు తీరని మరి కష్టాలలాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది. నాలుగవ కోణం ఏంటంటే, దేవుని ప్రేమ ఎత్తైనది. ఎంత ఎత్తైనది? హౌ హై ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే, ఇట్ కెన్ ఓవర్లుక్ ఆల్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలన్నిటిని కూడా చూసి చూడనట్లుగా, వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగినంత ఎత్తైనది, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి and we start hating us ourselves, manaku anpistadi inta foolish decision ela teeskunnanu, inta tondarabaatu nirnayam nen ela teeskunnanu, inta tappudu nirnayam ela teeskunnanani konni saarlu manam regret lo migilipotha untamandi. gattamlo manam chesina tappudu karyalanu batti, manam teeskunna tappudu nirnayalanu batti, manam chesina foolish choices ni batti, sometimes we are in a position to, you know, not love ourselves. manalni manam preminchukoleni sthitiki velipotham. ఒకలాంటి అపరాధ భావన, గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి, చేజ్ చేస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన గుర్చి సమస్తాన్ని ఎరిగుండి, మన గతాన్ని గుర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి, మనల్ని మనము కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా నన్ను అని అడిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. నాకు ఈ ప్రపంచంలో ఏ ప్రేమైనా గ్యారంటీగా నా జీవితం అంతా ఉండే ప్రేమ ఏదైనా ఉందా అండి అంటే, దేవుని ప్రేమ ఉంటదండి మనకి ఎప్పటికీ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో, తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తున్నాడు. జెకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా, వారి ప్రొటెక్షన్ గా, వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లైనా ఈ భరోసా ఇవ్వగలరా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి, బయట గేటు దగ్గర వదిలేసి వస్తారు. లేదంటే ఏదన్నా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని పరీక్ష సెంటర్ వరకు నడిపించగలరేమో, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సింది, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది, సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే. ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా, పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే, నా బిడ్డకు, నా పాపకు, నా బాబుకు ఇంజెక్షన్లు అంటే భయం అండి, ఆపరేషన్లు అంటే భయం అండి, కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకున్న రోగం నయమవుతుందా? ఏ తల్లైనా ఏ తండ్రి అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే, తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి, కానీ గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి, బౌండరీస్ లేవు. దేవుడు అంటున్నాడు, నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ఐ యు అఫ్రేడ్ టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్? నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్ళాలని దేవుడు నిర్ణయించినప్పుడు, కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి, 8వ వచనం. 8వ వచనం, జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొని దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవా, నీ దృష్టిలో నా విలువెంతయ్యా? నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా? నన్ను ఎవరైనా ముట్టుకుంటే, నాకెవరైనా హాని చేయాలని ప్రయత్నం చేస్తే, నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా? నువ్వు అసలు స్పందిస్తావా? నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడిని చెప్పే జవాబు ఏంటంటే, ఇప్పుడు జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం, నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ, నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కంటినే ముట్టనివ్వమండి. మనం కనుగుడ్డును ముట్టనిస్తామా? నో ఛాన్స్. ఓన్లీ ఆప్టమాలజిస్ట్ ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో, ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో, అది కూడా వెన్ యు నో హీఈస్ అ సేఫ్ పర్సన్, హీఈస్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్, అప్పుడే కన్ను ముట్టనిస్తాం. కానీ లేదంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్. ఎవరిని ముట్టుకొనివ్వం. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే ఎవరైనా నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్. నా బిడ్డ, నువ్వంటే నాకు చాలా విలువ, నువ్వంటే నాకు చాలా శ్రద్ధ, నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు, ఆ ప్రేమలో ఏదన్నా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా, సరిగ్గా ప్రేమించకుండా, గౌరవించకుండా ఉంటే బాధపడతారు. కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళయి, పెద్దవారయి, పెళ్లిళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత, అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తారు తల్లిదండ్రులకి. పెంచి పెద్ద చేశానే, ఇంత స్థితిలో నిలబెట్టానే, నా కొడుకుకు నేను గుర్తులేనే, నా కుమార్తెకు నేను గుర్తులేనే అనే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రుల్లా మారిపోతా ఉంటారండి. ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరు లేరు, నన్ను ఆదరించేవారెవరు లేరు అనే చింతలో ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్స్కు మీరు వచ్చినట్లయితే, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు, కానీ సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు అండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడు ఎవ్వరూ లేరు. ఆయనతో పెట్టుకొని ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. జెకర్యా చాప్టర్ 2 వర్స్ 10. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ యు, మీతో నేను ఉంటా. అంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడే వచ్చి మనతో ఉంటే, దేవుడే వచ్చి మన గృహాలలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే మనకింకేం కావాలి? మనకింకేం కావాలి? ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్కి రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశాను, దేవా ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు ఇవ్వు, మాకు ఇంకేం వద్దు. We want to see people come to you. We want to see people added to your kingdom. నీ రాజ్యములో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి, అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి, అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్కు. దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా, ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నాను. అది ఏంటంటే, యేసయ్యను తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు. ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఇక్కడ నుంచి మనం మోసుకొని వెళ్దాం. అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము. యెషయా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. ఐజాయా చాప్టర్ 49 వర్సెస్ 15 అండ్ 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో, దేవుడు అంటున్నాడు నేను నిన్ను. కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మనతో టచ్ లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది, అందరూ మర్చిపోయారు నన్ను, అందరూ మర్చిపోయారు, నేను ఎవరికి గుర్తు రావట్లా, నేను ఎవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడాడు, ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతల ఎవరో ఉంటారు, వారితో చాటింగ్ చేసేస్తా ఉంటారండి. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వారి ముక్కు తెలీదు, వారి మొహం తెలీదు, వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో, మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. చూడండి, ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే, ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కార్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ వుడ్, యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్చర్ ఫ్రమ్ దాట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్. ఏదన్నా చెక్కబడినప్పుడు, ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీలేమండి, ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నిన్ను చెక్కేసుకున్నా నేను, అంటే అర్థం ఏంటంటే నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది. అదేంటంటే, అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో, అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో, అపవాది నన్ను నరకానికి ఇడ్చుకొని వెళ్ళిపోతాడేమో. యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ హెస్ ఎన్గ్రేవ్డ్ యు ఇన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ద డెవిల్ కెనాట్ స్నాచ్ యూ ఫ్రమ్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో నుండి నిన్ను అపవాది లాక్కోలేడు, ఎందుకంటే దేవుని యొక్క హస్తాల్లో నీవు నేను భద్రపరచబడి ఉన్నాం. దేవుడు అంటున్నాడు నా అరచేతిలో నేను చెక్కున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. మనుషులు నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావా? నువ్వు సహాయం చేసిన వారు ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీకెవరు లేరా, నిలబడలేదా? ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా, నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా? విడవబడిన స్థితిలో ఉన్నావని, మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? చాలా ప్రేమించానండి మనుషుల్ని, కానీ అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా? నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని, తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రోకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా? మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలను గుర్తించు. దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదని. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి, చాలా అర్థవంతమైన పాట. మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు, కల్మషము లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు. మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుంది, ఆ ప్రేమలో ఒక మరి ఎడబాటు అనేది వస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ, బ్రతికించే ప్రేమ, లేవనెత్తే ప్రేమ, ప్రోత్సహించే ప్రేమ. నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. మనుషులు దూరమయ్యారని, మనుషుల ప్రేమ దూరమైందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింప చేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ, యేసయ్యను నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ, దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే, నీకు దేవుని ప్రేమ కావాలి. గెట్ అ హోల్డ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో, దేవుని ప్రేమతో నింపబడు, దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింప చేయండి. నీ ప్రేమను అనుభవించే వారముగా, నీ ప్రేమలో నాటబడిన వారముగా, నీ ప్రేమలో ఫలించే వారముగా, స్థిరపడిన వారముగా మేమందరము ప్రభు అట్టి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
1: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాం.

0: సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఇది మన రెండవ నమోదు. ఫస్ట్ నమోదు చాలా ముఖ్యం, ఎందుకంటే అది ఫౌండేషన్. ఈ రోజు మనం ఎంతో ముఖ్యమైన ఉపమానం చూడబోతున్నాం. మాథ్యూ రికార్డ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అయిన పారబుల్ మాథ్యూ 9లో నమోదైంది. ఇంకా చెప్పాలంటే ప్రశ్నగా అడుగుతున్నాను, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అని అంటారు, సహజంగా నేను ఫాస్టింగ్ ఉండాలా? ఎందుకంటే నేను ప్రార్థించి బైబిల్ చదువుకునే అలా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండడంలో ఒక వ్యత్యాసమైన ఎఫెక్ట్ ఉందని ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న నేను అడగలేదు, అక్కడున్న డిసైపుల్స్ అడుగుతున్నారు. దానికి ఒక ఉపమానం చెప్తున్నాడు, దాని గురించి మాట్లాడుకుందాం.
1: ఇప్పుడు మనం ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గురించి మాట్లాడాలంటే అదొక ఎపిసోడ్ అవుతుంది.
0: ఎందుకంటే దీన్ని ప్రశ్నగా అడుగుతున్న అందులోనే ఉపమానం ఉంది.
1: అవును, ఎంతైనా ఆ యొక్క ఉపమానానికైన కారణం అదే, అదే ప్రశ్న. అయితే వారు దేన్ని, ఎవరిని మెన్షన్ చేస్తున్నారన్నదే ప్రశ్న. ఇక్కడ ఏం చెప్పదలిచారంటే, పరిసయులు యోహాను శిష్యులు ఆయన ఎద్దకొచ్చి ఫారసీసు ఆ డిసైపుల్స్ ఆఫ్ జాన్ వీరందరూ వస్తున్నారు.
0: డిసైపుల్ జాన్ అని కొంచెం వస్తుంది. అవును, నమోదై ఉంది.
1: యోహాను శిష్యులని రాయబడి ఉంది.
0: అవును,
1: వీరిరువురు వచ్చి ఏం అడుగుతున్నారంటే, మమ్మల్నే యోహాను ఉపవాసం ఉండమంటున్నాడు.
0: అవును,
1: మేముంటున్నాం ఫారసీస్ కూడా, వారు ఫాస్టింగ్ ఉండేవారే. ఈ రోజు కూడా మనం ఆ ఫారసీస్ వారు జాన్ ద బాప్టిస్ట్ ఉండేటువంటి ఆ యొక్క ఉపవాసాన్ని మనం చేస్తూ ఉన్నాం. వెంటనే దీని గురించి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. 21 దినాల ఫాస్టింగ్ ఉంది, తర్వాత 40 దినాల ఫాస్టింగ్ అనేది ఉంది, ఇలా అనేకములు ఉన్నాయి. నేనిప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి రాలేదు. అంటే ఒక డిసిప్లిన్ క్రమము, ప్రేయర్, ది ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ఇవేవి తప్పు కాదు, కాలం యొక్క అవసరం. అలా చేస్తే వీరిని సరిచేయొచ్చు అని చెప్పి మన చర్చిలో ఉన్న లీడర్సు ఎల్డర్సు ఒక కాలంలో సెట్ చేశారు. ఇవేవి కూడా తప్పని చెప్పలా, ఇది బిబ్లికలా అనేదే ప్రశ్న లేవనెత్తినప్పుడు, ఇది బైబిల్ చట్టము కాదు. 2-3 చట్టాలున్నాయి. ఒకటి దేవుడు మనకిచ్చేటువంటిది, ఇంకొకటి మన సంఘ పెద్దలు మన కొరకు ఏర్పరిచింది, ఇంకొకటి మనకే ఏర్పరచుకునే చట్టం ఉంది, స్వనీతి. సో ఇందులో వచ్చి ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ ఫారసీస్ను యోహాను యొక్క మరి శిష్యులొచ్చి వారు చెప్పదగినటువంటి ఇది వచ్చి వీరేర్పరచుకుంది, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉండేటువంటిది.
0: అయితే ప్రశ్న మంచి
1: ప్రశ్నే, వారు ఫాస్టింగ్ ఉంటున్నారు, వీరు ఉండడం లేదు.
0: అవును,
1: మరి డిసైపుల్స్ వచ్చి, జీసస్ ఉన్న డిసైపుల్స్ వచ్చి ఆయన ఉన్న 3.5 సంవత్సరాల వరకు రాజుల వలె ఉన్నారు, కూడా ఆయనతో నడుస్తున్నారే గాని మంచి భోజనం, తర్వాత వెళ్లేదారుల్లో పొలాల్లో ఉండేవన్నీ కూడా తుంచుకుని తింటారు. ఈయనతో ధనవంతునింటికి వెళ్తే, సీమోనింటికి వెళ్తే అక్కడ భోంచేస్తారు. అదే టైంలో వీరిని ఆకలితో ఆయన వదలలేదు, మిగిలిందేదనం ఉంటే 12 గంపలు తీసి పెట్టమని చెప్తాడు. అది విధంగా ఉండేవారు. అలాగుంటున్నప్పుడు ఈ ప్రశ్న, దానికెందుకు ఆయన ఉపమానంగా చెప్తున్నాడు? 16లో ఎవడునూ పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును, అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండునూ చెడిపోకయుండునని చెప్పాను. ఎందుకు ఈయన హఠాత్తుగా దీనిని చెప్తున్నాడు?
0: ప్రశ్నకు బదులు డైరెక్ట్ గా లేదు.
1: ఇప్పుడు నేను ప్రారంభించిన బదులును ఇక్కడ దీంతో మీకు లింక్ చేయొచ్చు. ఎలా లింక్ చేయగలమో మీతో చెప్తాను. ఈయనేం చెప్పదలుస్తున్నాడు, పాతరసము క్రొత్త రసం మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కొంత డీటెయిల్గా చెప్దాం. పాతరసము క్రొత్త రసము అనే దాంట్లో రసం అనేది నిబంధనకు సూచన. పాత నిబంధనలో ద్రాక్షరసమొచ్చి అక్కడ తెమ్మని చెప్తాడు, ఆ దావీదిస్తాడు. ఆ ద్రాక్షరసము అదొక పెద్ద జర్నీ. మీరు బాగా గమనిస్తే ఇక్కడ సౌలు చేతిలో తిత్తి ఇవ్వబడుతుంది. మరి దావీదే ద్రాక్షరసాన్ని ప్రజలకిస్తాడు, సౌలుకి ఇవ్వబడదు. సౌలు చేతిలోకి ఆ ముగ్గురు వచ్చి ద్రాక్షరస తిత్తినిస్తారు. ఆ తిత్తి అన్నది స్టోర్ చేసేటువంటి స్కిన్, అంటే ఒక కంటైనర్, అది ఇస్తారు. అయితే అందులో ఉన్న ద్రాక్షరసాన్ని దావీదు రాజైనప్పుడు జనులకు అందిస్తాడు. అది ఇవ్వడంలో సౌలు ఇవ్వడానికి లేదు, దావీదే ఇవ్వాలి, దాని వెనుక ఒక సీక్రెట్ ఉంటుంది. సో ఆ యొక్క ద్రాక్షరసం అన్నది నిబంధనకైన గుర్తు. ఇప్పుడు యేసు చెప్తున్నారు, ఇది నా యొక్క, దీనిని తీసుకుని భుజించండి, ఇది నా నూతన నిబంధనగా ఉంది,
0: కమ్యూనియన్.
1: అప్పుడు పాత నిబంధనను క్రొత్త నిబంధనను ఒకటిగా చేర్చలేమంటున్నాడు.
0: సరే,
1: ఈ ప్రేయర్ కంటూ ఎందుకు చెప్పదలుస్తున్నాడని అడిగినట్లయితే, అదే మీతో చెప్పాను, ఓల్డ్ టెస్టమెంట్లోని నిబంధన ప్రార్థనను తీసుకొచ్చి న్యూ టెస్టమెంట్ నిబంధన యొక్క ప్రేయర్లో మీరు కలపలేరు, ఆ పాటింపును దీంతో మీరు చేర్చలేరు అంటాడు.
0: అయితే అది కావాలి,
1: అది కావాలి, ఇది కావాలి,
0: ఇది
1: అందులో పోయండి, ఇది ఇందులో పోయండి అంటున్నాడు. ఎందుకు అని చెప్పినట్లయితే, దానితో ఇది మిక్స్ చేస్తే ఇది పాడైపోతుంది అంటాడు. అది తిత్తిని పాడు చేస్తుంది, రసం పాడవుతుంది, రసం కారిపోతుంది. దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధన నియమము, స్వాతంత్ర నియమము ఒకటిగా చేర్చినట్లయితే, ఒకటి అది ధర్మశాస్త్రాన్ని లేకుండా చేస్తుంది, చింపేస్తుంది, లేదా ఇది క్రొత్త నిబంధన నియమాన్ని పడవేస్తుంది, క్రింద పడేస్తుంది, పాడవుతుంది. రెండు వేరువేరుగా ఉండాలి. అదే మంచిది అని అంటున్నాడు.
0: అయితే ట్రెషర్ని వెతికేవారికి ఇది బేసిక్గా అర్థం కావాలి.
1: బేసిక్ అర్థం అవ్వాలి. ధర్మశాస్త్రాన్ని స్వాతంత్ర నియమాన్ని కలపకూడదు. అలా ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన నియమాన్ని పాత నిబంధన నియమాన్ని చేర్చేప్పుడు ఏమవుతుందని నీనట్లయితే ఈరోజు ఆ సమస్య ఉంది. వీరు పాతరసాన్ని క్రొత్తరసాన్ని కలుపుతున్నారు. అలా అనేక విషయాల్లో ఉంది. అంటే ఇది విశ్రాంతి దినాన్ని ఆరంభమై ఆ దశమ భాగముల కానుక వరకు ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ని అవసరమైన ఓల్డ్ టెస్ట్మెంట్ని న్యూ టెస్ట్మెంట్లోకి తేవడం, అవసరమున్న న్యూ టెస్ట్మెంట్ని ఓల్డ్ టెస్ట్మెంట్లోకి చేర్చుకోవడం. వీరేం చెప్తారంటే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ వద్దని కొన్ని విషయాలకు చెప్తారు. కొన్ని విషయాలకు అది మన బైబిల్లో చెప్పబడింది, అది మనకు అవసరమని తీసుకుంటారు. ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని వీరే డిసైడ్ చేస్తున్నారు. అది వారి వారి ఇష్టం. అయితే నియమము మట్టుకైతే లా వేరే, గ్రేస్ వేరే. అది న్యాయ తీర్పు, ఇది క్షమాపణ. ఇప్పుడు రెండు నియమాలు ఒకటిగా చేరిస్తే ఏమవుతుంది? రెండు ఒకదానికొకటి చెడుకు దారితీస్తాయి. ఇప్పుడు ఈ రెండిటినీ చేర్చకూడదు అనేందుకు నేరుగా వాక్యముందా? ఇది వచ్చి ఉపమానం. దీనికి సూటి అయిన వాక్యము పౌలు వెనుక రాస్తున్నాడు. ఎక్కడంటే 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం, Hebrews 7:11. ఆ లేవీయులు యాజకులైయుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇక్కడేం చెప్పదలిచాడంటే, ముందుగానే అహరోను మూలముగా ధర్మశాస్త్రమైన మెథడు ఇస్రాయేలీలకు ఇవ్వబడింది, అవన్నీ ఉన్నాయి, అది పర్ఫెక్ట్ అని చెప్పినట్లయితే మరలా యేసు ఎందుకు క్రొత్త నియమాన్ని ఏర్పరచాలి? యేసు వచ్చి ఎందుకు న్యూ కవనెంట్ అని చెప్పాలి? ఇది తీసుకుని భుజించుడి, నా క్రొత్త నిబంధన, ఎందుకు ఆ న్యూ వర్డ్ యూస్ చేస్తున్నాడు? అప్పుడు న్యూ అనేటువంటిది వస్తున్నప్పుడు ఓల్డ్ వేస్ట్ అవుతుందని అర్థం, న్యూ స్టార్ట్ అవుతుందంటే ఓల్డ్ స్టాప్ అవుతుందని అర్థం అని ఈయన రాస్తున్నాడు. Hebrews 7:11లో ఉంది. ఇదే యేసు ఇక్కడ చెప్తున్నారు. ఓల్డ్ వైన్, న్యూ వైన్, ఓల్డ్ కవనెంట్, న్యూ కవనెంట్.
0: అందుకనే డానియేలు చెప్తున్నాడు, దీన్ని నమోదు చెయ్యము, ఇది చాలు, దీనికి తర్వాత మరో ప్లాన్ నేను తర్వాత చెప్తాను, నీ పని ముగించబడింది అని అక్కడ నమోదు చేయబడింది.
1: అందులో దానియేలు ఎవరికి రాస్తున్నాడు? జీవ్స్కి రాస్తున్నాడు. ఎంతో తేటగా
0: ఆ కాలఘట్టానికి తగిన
1: కాలఘట్టంలో జీవ్స్కి రాస్తున్నాడు. జీవ్స్కి రాయడంతో స్టాప్ చేసుకో. నేనిప్పుడేం చేస్తాను, న్యూ వన్ ఇస్తా. అది ఎవరికైనది? జెంటైల్స్కి అయింది.
0: చెప్పాలంటే దానియేలు వద్ద చాలా విషయాలు మరుగు చేశాడు.
1: మరుగు చేసి యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఇందులో సీక్రెట్ అందులో ఉంటుంది, అందులో సీక్రెట్ ఇందులో ఉంటుంది, అలా తీసుకోవచ్చు.
0: అయితే అది ధ్యానించవలసింది ఒక అవసరం.
1: అదే చెప్తున్నాను, ఇప్పుడు రెండింటినీ చేర్చలేరు అంటున్నాను. ఇప్పుడు మీరు ధర్మశాస్త్ర ప్రకారం, ఇప్పుడు డానియేలు చెప్పేదానికి స్వాతంత్ర నియమం ప్రకారం ఉండేటువంటి రెవల్యూషన్ని చేర్చి చదవగలరే గాని రెండింటినీ ఒకటిగా అప్లై చేయ.
0: అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయగలం? లా అండ్ గ్రేస్ అని మనం మాట్లాడుచున్నాం. అయితే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నా? ఇదొక యాంగిల్గా ఉంది, ఇదొక యాంగిల్గా ఉంది. సమ్టైమ్స్ మనం గ్రేస్ అంటున్నాము అని అంటే అది ఒకలా వెళుతుంది, అది గ్రేస్ హైపర్ గ్రేస్ అని వెళుతుంది. దీన్ని గమనిస్తే ఇది ఒక టైప్గా పోతుంది. అయితే దీన్ని ఎలా క్రైస్ట్ బ్యాలెన్స్ చేసి చెప్తున్నాడు?
1: నేను ఒక ఉదాహరణ ఉపమానం చెప్పనా?
0: మీరు ఉపమానం చెప్తారా?
1: ఇప్పుడు బ్లాక్ టీ ఉంది,
0: అవును,
1: అలాగే నార్మల్ టీ ఉంది,
0: అవును.
1: నార్మల్ గా బ్లాక్ టీ తాగే వారిని చూడండి, పాలు కలపరు, షుగర్ కలపరు, అది అట్లాగే ఉంటుంది, అట్లే రాగా ఉంటుంది,
0: అవును.
1: ఇప్పుడు నార్మల్ టీ తాగితే ఇప్పుడు టీలో పాలు ఉన్నాయి, ఈ బ్లాక్ టీ యొక్క డికాషన్ ఉంటుంది, అందులో షుగరు ఉంటుంది, ఇందులో మొత్తం ఉంటుంది,
0: అవును.
1: నా కొట్టి బ్లాక్ టీ కావాలన్న వారే బ్లాక్ టీ తాగుతారు. టీ అంటేనే నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళు టీతో మిక్స్ చేసి ఉంటుంది. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ కవనెంట్ అనేది ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ని కలిపి అందులో ఉంటుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పబడిన విషయాలన్నీ న్యూ టెస్ట్మెంట్లో ఫుల్ఫిల్ అయ్యాయి.
0: సో ఏదో ఒక యాంగిల్ ఎక్స్ట్రీమ్ కి పోలేం మనం.
1: మీరు న్యూ టెస్ట్మెంట్ కవనెంట్ గ్రేస్ ని ఫాలో చేస్తేనే అందులో లాలోనికి వస్తుంది. అందులో ఇక మీరు చూస్తే అది మరొక వర్షన్గా ఉంటుంది. మీరు దాన్ని ఏం చేయక్కర్లా. మీరు న్యూ టెస్ట్మెంట్ కవనెంట్ని ఫాలో చేయండి, ఓల్డ్ టెస్ట్మెంట్ కవనెంట్ అందులో తనుగా వస్తుంది.
0: సో న్యూ టెస్ట్మెంట్లో ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది.
1: ఇప్పుడు మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ని ఫాలో చేస్తున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే పస్కా గొర్రెపిల్లను బలి ఇస్తారు. పస్కా గొర్రెపిల్లను కొట్టి బలి ఇచ్చి దేవాన పాపమును క్షమించమంటారు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేశారు. నేను ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దేవుడు స్టాప్ చేయమన్నాడు. న్యూ టెస్ట్మెంట్కి వస్తున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు బలి అయ్యారు, నాకై యేసు బలి అయ్యారు, దేవా నా పాపం క్షమించమంటారు. ఇప్పుడు యేసయ్య దగ్గర మీరు అడిగారు, గొర్రెపిల్ల బలి ఇవ్వాలా అక్కర్లేదా? మరి గొర్రెపిల్లను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గొర్రెపిల్లకు బదులుగా యేసు బలి
0: అయ్యాడన్నది.
1: యేసునొద్ద క్షమాపణ కోరితే చాలు, నేను దీన్ని ఫాలో చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఫాలో చేయలా, కానీ ఇది ఫాలో చేయడం వల్ల ఇది లోనికి వచ్చింది. ఇదే విధంగా అన్నిట్లో ఉంటది. నేను ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళక్కర్లా. ఎందుకెళ్ళక్కర్లా? నేనేసుని ఫాలో చేస్తే ప్రత్యక్షపు గుడారంలో ఏవేవి ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. 7 దీపస్తంభాలు ఉంటాయి, రొట్టె ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ నాకు రొట్టెనిస్తున్నాడు, మన్నా భుజిస్తున్నా. అక్కడ ఏసే దీపమై ఉన్నాడు, వెలుగుంది. నేనేసుని ఫాలో చేస్తే, న్యూ టెస్ట్మెంట్ ఫాలో చేస్తే అందులో ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ఉంటుందంటున్నాను.
0: అందుకనే అక్కడున్న పారంపర్యంగా ఉన్న అక్కడున్న ప్రీస్ట్ క్రైస్ట్ని తృణీకరించడానికి కారణం ప్రాబబ్లీ ఈయన చెప్పేదంతా కాంట్రాగా ఉందని ఆయన ఒకలాగా ప్రేమించడానికి బదులుగా ఆయన్ని ద్వేషించడం ప్రారంభించారు.
1: వారేది అర్థం చేసుకోలా, యేసు వ్యతిరేకంగా చెప్తున్నాడు, ఆపోజిట్ గా చెప్తున్నాడు అనుకున్నారు. అయితే యేసు దీని యొక్క మరొక వర్షన్ చెప్తున్నాడని అనుకోలేదు. యేసు లోపల వీరు చెప్పే పారంపర్యం అంతా ఉంది. యేసు దాన్ని నెరవేర్చేవాడు. ఈయనే ఆ గొర్రెపిల్ల. ఆయనలో ఉన్న గొర్రెపిల్ల యొక్క బలిని వారు అర్థం చేసుకోలేదు. ఇది తెలుసుకున్నవాడు యోహాన్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న గొర్రెపిల్ల. ఇప్పుడు ఒక ఉదాహరణకు నేను చెప్తున్నా. ఆదామున్నాడు, ఆదాము లోపల హవ్వు ఉండింది 1 అధ్యాయంలో. ఇప్పుడు వాక్యం అంటుంది నరుడు ఒంటరై ఉండుట మంచిది కాదు. అప్పుడు ఆదాములో ఉన్నటువంటి హవ్వను ఎవరు చూడలేదు?
0: ఆదాము చూడలేదు.
1: వేరు చేసిస్తే తనకు అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని వారు చూడలేదు. అందువల్ల వారు ధర్మశాస్త్రాన్ని యేసుని వేరు చేసి చూస్తున్నారు.
0: ఆయనలోనే ఒక ఓల్డ్ టెస్టమెంట్ ఉంది.
1: ఆయన చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను.
0: అది లేకపోతే ఇది
1: లేకపోతే ఉండదు. మరొక మాటను కూడా ఆయన చెప్తున్నాడు, పాతది వదిలివేయద్దంటున్నాడు. అది విడవక ఉండాలి, దీనిని చేయవలను. అయితే ఏంటి, అదది అక్కడక్కడ ఉంచండి, రెండిటినీ ఒకటిగా మిక్స్ చేయాలి.
0: ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోమంటున్నాడు.
1: ఇప్పుడు మీరు రెండిటిని మిక్స్ చేశారనుకోండి, డబుల్ డోస్ లాగా అయిపోతుంది మీకు. గొర్రెపిల్లను బలి ఇస్తారు, యేసు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కోరుతారు. ఒకటా పాపక్షమాపణ అడుగు, లేకపోతే ఇదని అడుగు.
0: అయితే ఈ ప్రశ్నకు ఫాస్టింగ్ అనే పాయింట్కి వస్తున్నాను. తిరిగి ఈ ప్రశ్నకు ఈ ఉపమానమును చెప్పి వివరిస్తున్నారు. అందులో దీని వెనుక
1: ఆయన ఏం చెప్తున్నాడు, పరిసయ్యులు ఫాలో చేసేది నా శిష్యులు ఫాలో చేయరు. పరిసయ్యుల ప్రార్థన వెనుక ఉన్నటువంటి పారంపర్యము వేరే. పరిసయ్యులు ఏం ఫాలో చేస్తున్నారు? వారు పాపక్షమాపణకై ఫాలో చేయలేదు. వారు సంప్రదాయంగా ప్రేయర్ చేస్తున్నారు,
0: ట్రెడిషన్ ఫాలో చేస్తున్నారు,
1: ట్రెడిషనల్ ప్రేయర్ అది. అప్పుడు అటువంటి ఒక ప్రేయర్ ని నా శిష్యులు చేయనే చేయరు.
0: అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
1: ఇది పాత తిత్తి. ఇది పరిసయ్యులకు చెప్తే అర్థం కాదు, కోప్పడతాడు.
0: మీరేంటి మాకు చెప్పడం?
1: ఏంటి నా పారంపర్యాన్ని తిడుతున్నావు? మేము 2000 సంవత్సరాలుగా మోషకాలం నుండి చేస్తున్నామని ప్రారంభిస్తారు. అప్పుడు ఆయన చెప్తాడు, నీ యొక్క ప్రేయర్ని నా యొక్క ప్రేయర్తో కలపలేరు. మీ యొక్క కవనెంటు నా యొక్క కవనెంట్తో కలపలేరు. నీ నిబంధనతో వచ్చే ప్రేయర్ వేరే, నా కవనెంట్కైన ప్రేయర్ వేరే. యేసు ప్రార్థన చేయొద్దని చెప్పలా. ఈరోజు ఇంకొక గ్రూప్ ఉంది, యేసు ప్రార్థన చేయొద్దని చెప్పాడు, వారు వేరే విధంగా తీసుకుంటున్నారు. ఎడతెగక ప్రార్థించమని బైబిల్ చెప్తుంది, యేసే చెప్పారు ప్రార్థించమని చెప్పారు. అప్పుడు ఈ ప్రేయర్ ఈ యొక్క కవనెంట్తో కలవదు.
0: అది స్పష్టం చేస్తున్నాడు,
1: స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. అలా మీరు చేసినట్లయితే ఇద్దరూ చేరి కారణాన్ని వేస్ట్ చేస్తారు మీరు.
0: సో ఆ ట్రెషర్ని వెతికినప్పుడు ట్రెషర్ వెతికినట్టు ఉంటుంది, వేరే ఎక్కడికో పోయినట్టు ఉంటుంది.
1: ఇది ఏ సమస్యకు దారితీస్తుందంటే, ఈ సమస్య వచ్చి ఆది సంఘాల్లో వస్తుంది. 1 చర్చ్ ఆరంభమైనప్పుడు ఇదే సమస్య లోనికి వస్తుంది. ఎలాగ వస్తుందంటే, శిష్యుల మధ్య యూదా పారంపర్యము ఫాలో చేయాలా అక్కర్లేదా.
0: ఎందుకని పౌలుకి పేతురుకి ముందే
1: కలుగుతాయి. దానికి ముందు ఈ సమస్య వస్తుంది. అంటే పేతురుకి పౌలుకి మధ్య రాకముందే ఈ సమస్య వస్తుంది, యాక్చువల్ వస్తుంది. వచ్చిన వెంటనే పౌలేం చెప్తున్నాడు, మనం యెరూషలేముకి వెళ్దాం, వెళ్లి దీనికి పరిష్కారం చూద్దాం. దీనితో ఇన్ని సమస్యలు వాటిల్లుతున్నాయి, ఒక పరిష్కారం చేద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు వారు డిసైడ్ చేస్తున్నారు. ఏం డిసైడ్ చేస్తున్నారు? యూదా పారంపర్యం మాకొద్దు. ఆ పారంపర్యాల్లో ఏది వద్దు? అందులో రక్తాపరాధము నిమిత్తమైన దానికి వ్యభిచారణకైన విషయంలో మనం తగు చర్యలు తీసుకుందాం, మిగతావేవి వద్దు, సున్నతి వద్దు, ప్రత్యక్షపు గుడారం వద్దు అని డిసైడ్ చేశారు.
0: పౌలు ఈ పాయింట్ ని కరెక్ట్ గా
1: పట్టుకున్నాడు, కాన్సెప్ట్ ని పౌలు నెరవేరుస్తున్నాడు,
0: కరెక్ట్ గా అర్థం
1: చేస్తున్నాడు ఎంతో తేటగా. ఆరంభంలో పౌలు కొంత ఆసోలేషన్లోకి వస్తున్నాడు. ఏంటంటే, ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు వారి మధ్యకి వెళ్ళి ఏం చేస్తాడంటే, యూదుల ఆచార ప్రకారం డబ్బు కడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, సున్నతి కూడా జరిగిస్తున్నాడు. తర్వాత ఈయన ఒక దగ్గర ఏం చేస్తున్నాడంటే, వారితో కలిసి డబ్బు కట్టి అన్ని చేస్తున్నాడు. ఒక దగ్గర చూస్తున్నాడు, వీరు అవసరం లేనిదాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. వద్దు వదిలే చెప్పాడు. ఇక అన్యజనుల మధ్యకి వెళ్తున్నాను. మీరేం చెప్తున్నారు? మీరు అన్యజనుల మధ్యకి వెళ్ళి రావడానికి యూదునకు అలవాటు కాదని పేతురు చెప్తుండేవాడు. అన్యుల మధ్యకి వెళ్ళి రాకూడదు, మేము యూదులు మాత్రమే.
0: అవును.
1: అప్పుడు వారు ఏం ట్రై చేస్తున్నారంటే, క్రైస్తవ మార్గాన్ని నేను అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. యేసు చూపించిన క్రొత్త మార్గమున యూద మార్గముగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. డిజైన్డ్ జీవిష్ రిలీజియన్ గా ధర్మశాస్త్రం యొక్క మరొక వర్షన్గా మారుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ సెంచరీ ముగింపు వరకు రోమన్స్ వచ్చి ఈ యొక్క మార్గము జీవిష్ యొక్క రిలీజియన్ అని అనుకున్నారు. ఇది జీవిష్ యొక్క మరొక ఎక్స్టెన్షన్. అందువల్ల ఎప్పుడు చూసినా ఆ ధర్మశాస్త్రాన్ని వీరికే పంపుతారు. శాస్త్రుల దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, రోమన్స్ బదిలీ ఇవ్వరు.
0: అవును, మీరే తీర్మానం చేసుకోండి.
1: మరి ఏంటి కారణం అంటే మీ యొక్క రిలీజియన్ అని వారు అనుకున్నారు. ఒక్క దగ్గర మాత్రం ఆఫ్టర్ ఫస్ట్ సెంచరీ ముగిసిన తర్వాత వారికి తెలుస్తుంది యూదులకి వీరికి సంబంధం లేదు, వేరే దారిలో వెళ్తుంది. తర్వాత పర్సిక్యూషన్ ఆరంభమవుతుంది క్రిస్టియానిటీకి. అప్పుడు పాతది కొత్తదానితో కలపకూడదని యేసు చెప్పింది. ధర్మశాస్త్రంతో కలపకూడదు. ఫస్ట్ సెంచరీలో అది వచ్చింది చర్చ్ లోపల, అవన్నీ కూడా లోనికి వస్తున్నాయి. ఇదొచ్చి జూయిష్ మాది. అప్పుడు ఈ సమస్య ఈనాటి సంఘాల్లో ఉన్నాయి. నేను ఆరంభంలో చదివేప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే కొంచెం జోక్గా చెప్పేవాడిని ఇలాగా. పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు వారు ఏం చేయరు, వారు ఉపవాసం ఉండరు, పెళ్లి కుమారుడు ఎత్తబడే దినం వస్తుంది ఆ రోజు ఉంటారని చెప్పి. నేను ఎలాగనుకుంటా, ఏసు ఇచ్చేంతవరకు తిండికి సమస్య లేదు, వెళ్ళిన తర్వాతే వీరికి తిండికి సమస్య వస్తుందని చెప్పి. యాక్చువల్గా దీని అర్థం పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు వారికి ఆ ప్రాబ్లం లేదు, వెళ్ళిన తర్వాత వారు వేరొక ఫాస్టింగ్ ఉంటారు, వారు మరొక ప్రేయర్ చేస్తారు, వారు మరొక కవనెంట్లోనికి వారు వస్తారు, అప్పుడు వారు ఉంటారు. అదే యేసు చెప్తున్నాడు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు, అయితే మీతో కూడా చేర్చి ఉండరు. ఎందుకంటే ఇది ఓల్డ్ టెస్టమెంట్. మీరు ఒక ఉదాహరణకు చూడండి, యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన ఏ బేసిస్ మీద బాప్తిస్మం ఇచ్చేవాడు? అనేకులకు ఒక ప్రశ్న
0: పొందుడి దేవుని రాజ్యం వస్తుంది, ది కింగ్డమ్ విల్ కమ్ అనేగా రాసింది
1: అని చెప్తున్నాడు కదా.
0: అవును,
1: అయితే సామాన్యంగా యోహాను ఏ బేసిస్ లో బాప్తిస్మం ఇచ్చాడన్నది పౌలు రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు ఇది తిరిగి తిరిగి చదువుతుంటేనే కొన్ని నిజాలు కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉన్నాయి. మనము బాప్తిస్మం ఇచ్చేప్పుడు ఏమని చెప్పిస్తాము? ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నావా? ఇదే బాప్తిస్మానికి ఆయన నియమంగా పెట్టుకున్నాం, అపొస్తలు 8:34. అయితే యోహాను ఏమని బాప్తిస్మం ఇచ్చాడు, దేని బేసిస్ లో బాప్తిస్మం ఇచ్చాడంటే వాక్యం చెప్తుంది Acts 19:4. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చారని చెప్పాను. కాబట్టి రానున్న క్రీస్తును నమ్మండి, రానున్న యేసును నమ్మండి, అలా బాప్తిస్మమిచ్చాడు. బాప్తిస్మిచ్చేప్పుడు ఏమని అడుగుంటాడు? వచ్చే మెస్సయ్యని నమ్ముతావా? అవును, నేను మెస్సయ్య వస్తాడని నమ్ముతున్నాను. మారు మనసు పొందావా? పొందాను. పాపాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. బాప్తిసం తీసుకో. ఇదే యోహానిచ్చింది. ఇప్పుడు మనం ఆ బాప్తిసం ఇవ్వడంలా. ఇప్పుడు మనమేం చెప్తున్నాం? యేసే దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? యేసు దేవుడని విశ్వసిస్తున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇస్తున్నాం. ఆ బాప్తిస్మానికి దీనికి ఏం వ్యత్యాసం?
0: డిఫరెన్స్.
1: ఈ రెండు బాప్తిస్మాలను మీరు ఎలా కలపగలరు?
0: అదే ఈ పారాబుల్.
1: ఇదే ఆ పారాబుల్.
0: చాలా క్లియర్గా ఉంది.
1: ఆ బాప్తిస్మం వేరే, ఈ బాప్తిస్మం వేరే, రెండు ఒకటిగా చేర్చలేం. ఇప్పుడు ఆ బాప్తిస్మం తీసుకుని వచ్చిన ఒకడు అడుగుతున్నాడు, మీ యొక్క శిష్యులు ఎందుకు ఫాస్టింగ్ ఉండడం లేదు?
0: వారు అడిగేది న్యాయమే కదా.
1: ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నువ్వు ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నువ్వు ఒక రీతిలో లోనికి వచ్చినవాడవు, అతను వేరొక రీతిగా లోనికి వచ్చినవాడు, మీరిద్దరి విధానము ఒకటిగా చేర్చలేను, చేర్చితే ఏమవుతుందని అడిగినట్లయితే ఇవి రెండింటిని కూడా వేస్ట్ చేసేస్తుంది. సో నియమం వేరుగా ఉండనివ్వు, గ్రేసు వేరుగా ఉండనివ్వు, కృప వేరుగా ఉండడం అంటే నియమం పాటించవద్దని కాదు, నియమం పాటించేప్పుడు నిబంధన అందులో ఇమిడి ఉంటుంది, మొత్తం అందులోనికి వచ్చేస్తుంది. కానీ నువ్వు కరెక్ట్గా చేయాలి ఇది. ఇది నువ్వు చేసి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే కృపను తీసుకుంటూ అవసరమైన చోట లాను తీసుకుంటున్నారు, అవసరమైన దగ్గర ఇది కూడా తీసుకుంటున్నారు.
0: అందుకనే చెప్తున్నాడు మిక్స్ చేయడం తప్పు.
1: మిక్స్ చేసేది తప్పుగా ఉంటుంది. రెండు పిగిలిపోతాయి, ఒకదానికొకటి కలవదు, రెండు బట్టలు కలపవద్దు, రెండు బట్టలు కలపకూడదన్నందుకు పారంపర్యంగా వేరే చెప్తారు. మన స్పిరిచువల్గా తీసుకుందాం, రక్షణ వస్త్రము, వారికి ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రము వేరే, మనకి ఇవ్వబడిన రక్షణ వస్త్రం వేరే. ఇప్పుడు చూస్తే ఆయన వచ్చి పెళ్లి కుమార్తె మీద వేసే వస్త్రానికి లేదా అక్కడ చెప్పబడుతున్న వస్త్రము రక్షణ కార్యము వేరే. న్యూ టెస్టమెంట్లో సన్నని వస్త్రం ఉంటుంది, అది వేరే. ఇవి రెండు కూడా మీరు ఒకటిగా ఏం చేయలేరు,
0: ఫిక్స్ చేయలేం.
1: ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు ఇద్దరిని మీరు ఒకటిగా ఏం చేస్తారు? వాక్యం స్పష్టంగా ఉంది, వారు మనము లేకుండా పూర్ణులు కాకుండాన్నట్లు విశేష కార్యముగా బయలుపడుతుంది. ఇవి రెండు కూడా వేరే వేరే. సో ఈ రెండింటిని వేరు చేసేదే ఈ రెండింటిని ఒకటిగా చేర్చదన్నది ఈ పారాబుల్ విశేషం.
0: ఈ పారాబుల్లో చూస్తే ఫాస్టింగ్లో ప్రారంభించి ఆయన ఒక ఉపమానం చెప్పి, క్రైస్త ఒక ఉపమానం చెప్పి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ ఎలా చూడాలి అవన్నీ చెప్పి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ ట్రెషర్ ఎండ్లో నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఒక్కటి స్పష్టంగా ఉంది, ఆ ట్రెషర్ని ఫోకస్ చేసి మనం వెళ్లాలే గాని ఆ వెనుక చరిత్రను మనం ఫోకస్ చేస్తే ట్రెషర్ని మిస్ చేస్తామేమో అన్న భయం కలుగుతుందనే స్పష్టమవుతుంది. ఈ సీక్రెట్స్ ఆఫ్ పారబుల్స్ అనే అంశాన్ని ప్రారంభించి కొనసాగుతున్నాం. ఈ పారాబుల్స్ కి వెనుక ఈ ఉపమానములకు తీసుకున్న ఈ పర్టికులర్ ఉపమానం, ఇందులో వేరే ఎలాంటి విడువబడిన రహస్యాలు వేరే ఏమున్నాయి?
1: మీరు ఆరంభంలో ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నలు ఏమడిగారంటే ఈ మత్తయికి లూకాకి
0: అవును
1: డిఫరెన్స్ ఉంది కదండి.
0: అవును,
1: మాథ్యూలో ఈ పారాబుల్ ఎలాగ ముగించబడుతుందో చూడండి. మత్తయిలో ముగించేప్పుడు ఆ 9వ అధ్యాయంలో ఆయన ఈ పారాబుల్స్ ని చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా 18వ వచనం సరేనండి, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని అన్నాడు.
0: అవును,
1: ఇక్కడ ఈ పారాబుల్ ఎలాగ ముగించబడింది? మాట్లాడుతుండగానే మరొకడొచ్చి పిలిచాడు అని ముగిస్తుంది కదా. కాని లూకాలో అలాగ ముగించల. లూకాలో చదివేప్పుడు 5వ అధ్యాయంలో అక్కడ చదువుతున్నప్పుడు ఆ పారాబుల్ ముగిసే విధానం చూడండి. చివరి వచనము, పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్తదానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? క్రొత్త తిత్తులో పాత ద్రాక్షారసం ఉంచుతున్నారు.
0: మిక్స్ చేశారు.
1: మిక్స్ చేసిన వెంటనే ఒకడు చెప్తున్నాడు, ఇది బాగలేదండి, పాతదే బాగుంది. అప్పుడు మీకు దేవుడు వచ్చిన ఉద్దేశం క్రొత్త రసాన్ని ఇవ్వడానికి, క్రొత్త నిబంధన ఇవ్వడానికి. ఈ క్రొత్త నిబంధనను పాత నిబంధనను మిక్స్ చేసి అన్ని చేసినట్లయితే ఒక దగ్గర ఒకడు చెప్తాడు, ఇవరెండి మిక్స్ చేసి ఎందుకు పాడు చేస్తున్నారు? ఈ ఓల్డ్గా ఫస్ట్లో ఉంది కదా, అదే బెటర్ అండి. అయితే ఇదే కార్యాన్ని యోహాను 2లో పెళ్లి ఇంటి ఉపమానంలో చెప్పేప్పుడు
0: అవును
1: అతనేం చెప్పాడు? క్రొత్తది బాగుంది,
0: పాతది
1: అక్కడ రెండు మిక్స్ చేయలేదు, పాతది ముగిసింది అయిపోయింది,
0: ఫ్రెష్గా ఇస్తున్నాడు.
1: ఇక్కడ రెండు కూడా మిక్స్ చేస్తే అతను క్రొత్తదానికి రాడు, పాతదానికి వెళ్ళిపోతాడు.
0: ఇంకా చెప్పాలంటే ఆ మ్యారేజ్లో అయితే వారే ఆశ్చర్యపడుతున్నారు, ఎప్పుడు కొత్తదే బాగుంటుంది, అయితే మీరు దీన్ని సర్వ్ చేసి కొత్తగా ఇస్తున్నప్పుడు ఇంకా బాగుందన్నంగా
1: వైన్లో చెప్తారు.
0: ఎన్ని
1: సంవత్సరాలు అవుతుందో అంతగా టేస్ట్గా ఉంటుందని అలా చెప్తుంటారు. ఆయన ఇదే చెప్తున్నాడు.
0: స్పిరిచువల్ డెప్త్ అక్కడ
1: స్పిరిచువల్ డెప్త్ అందులో ఉంది. రెండును మిక్స్ చేస్తే న్యూగా ఉండేది క్రొత్తదిగా ఉండేది వద్దంటారు. నాకు కొత్తది
0: ఇక్కడ వస్తుంది ఆ పాయింట్.
1: ఇక్కడ పాయింట్ ఉంది.
0: ఇంకా చెప్పాలంటే ఈ డిజిటల్ ఎరాలు ఈ పాయింట్ గమనించాలి,
1: చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. రెండింటిని తీసుకొచ్చి మీరు మిక్స్ చేస్తే లాని ఆ గ్రేస్ని మిక్స్ చేశారు ఈ రోజున వారికి మనం చెప్తున్నాం. లాని గ్రేస్ని మిక్స్ చేస్తే ఒకరోజు ఆ గ్రేస్ లేకుండా పోతుంది, లానే ఉంటుంది, అదే వచ్చే 7 సంవత్సరాల్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు జనులు క్రిస్టియానిటీలో ఉండేటువంటి గ్రేస్ డాక్ట్రిన్, ఈ విధంగా ఉండే ప్రభు చెప్పిన స్వాతంత్ర్య నియమం ఇది వద్దని చెప్తారు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా జరుగుతుంది, వద్దని చెప్పింది జరుగుతూ ఉంది. ఒకరోజు వస్తుంది ఇది మొత్తం రిమూవ్ అవుతుంది, అప్పుడు సంఘము ఎత్తబడుతుంది, భూమిలో ఉండేవారు ఇది వద్దంటారు. ఇప్పుడు పలుచోట్ల కూడా అదే చెప్తున్నారు కదండి. దానికి బదులుగా మరలా ఏం తీసుకొస్తున్నారు? పాతదే మంచిది, తిరిగి 7 ఇయర్స్ ధర్మశాస్త్రం వస్తుంది. ఇదే యేసు ఇక్కడ ప్రాఫిటికల్గా ఫిక్స్ చేస్తున్నాడు.
0: అప్పుడు అంత సీక్రెట్ ఇమిడి ఉంది ఒక్క విషయంలో.
1: ఈ యొక్క 3 పారాబుల్స్ను 3 అధ్యాయాల్లోనూ చదివేప్పుడు నాకు ఈ విధంగా కొన్ని విషయాలు లూకాలో ఎక్స్ట్రా ఉండడం తెలుస్తుంది. నాకు తెలుస్తుందంటే కనిపెట్టానని చెప్పడం లేదు, ఉన్నది చూడగలుగుతున్నాను లూకాలు. అప్పుడు దేవుడొచ్చి ఒక్కొక్క పారబుల్ వెనుకను తర్వాత జరగబోయే ప్రాఫెసెస్ యొక్క పూర్తి కార్యాన్ని దాచి ఉంచాడు. మీరు చేర్చద్దు, చేర్చారంటే కథ ముగిసిందే. అది చేర్చారంటే క్రొత్తది పిగిలిపోతుంది, పాడవుతుందన్నది వేరే. మనిషి పాతదానికి వెళ్ళిపోతాడు
0: కాదు, వద్దనే చెప్తున్నాడు.
1: నువ్వు దానికే వెళ్ళొచ్చని చెప్తున్నాడు.
0: అవును,
1: అదే బెటర్గా ఉంది. అయితే ఆ పెండ్లింటిలో అతను క్రొత్తది అడిగాడు.
0: అవును,
1: కలిపితే దీనికి వెళతానంటున్నాడు.
0: ఇంకా చెప్పాలంటే ఆ వివాహ గృహంలో ఖాళీ చేసిన తర్వాతే సమస్య,
1: నీవు తీసుకొస్తున్నాడు. అది ఖాళీ కావాలి, దాని వెనుక అనేక విషయాలున్నాయి.
0: అవునవును.
1: ఆ విధంగా ఇక్కడ చూస్తే రెండింటినీ మిక్స్ చేస్తున్నాడు. సో ఇది ఒకే మాటలు చెప్పి ముగించచ్చు. ప్రభు దైవమైతే ప్రభునొద్దకి రండి, బయలుదేవుడైతే బయలునొద్దకి వెళ్ళండి. ఒకటి గ్రేస్ లేక లా, రెండింటిని మిక్స్ చేయడానికి లేదు. ఒకటి యేసు చెప్పింది లేక లోకం చెప్పేది. నాట్ ఓన్లీ లా గురించి మాట్లాడటం లేదు, ఒకటి లోకం చెప్పేది. యేసు ఒక చోట చెప్తున్నాడు, మీరు 2 యజమానులకు మీరు పనిచేయలేరు. ఒకటి లోకానికైనా దేవునికైనా పనిచేయాలి.
0: అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్ లో ఆ గ్రేస్ వచ్చినప్పుడు లా కూడా ఉంది ఆ ప్యాకేజ్లో,
1: ఫుల్ఫిల్ అయిపోయింది. అందువల్ల చెప్తున్నాడు నువ్వు రెండింటిని ఫాలో చేయడానికి అవసరం లేదు,
0: అందులోనే
1: ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాం. గొర్రెను బలి ఇవ్వద్దు, యేసుని క్షమాపణ అడగద్దు. ఒకటి యేసుని క్షమాపణ అడుగు, గొర్రె బలి కావడం లోనికొస్తుంది. ఇదే ఈ ఉపమానంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయం.
0: ఈ టైంలో మొదటి నమోదులో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా తెలియని విషయాలు చాలా చూసాం. మరో నమోదులో మనం ఒక హోంవర్క్ ఇస్తామని చెప్పాం. తర్వాతి పేరబుల్లో మనం దేని గురించి చూడబోతున్నాం, దానికి ప్రేక్షకులు ఎలా ప్రిపేర్గా ఉండాలి?
1: తర్వాత వచ్చి మనము ల్యాంప్ స్టాండ్ అంటే ఈ ఆ దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే ఉపమానం ఉంది. అదొచ్చి మత్తయి 5లో ఉంటుంది, మార్కు 4లో ఉంటుంది, లూకా 8లో ఉంటుంది. ఈ కార్యాన్ని వచ్చి మనము చూడబోతున్నాం. దీని గురించి వీక్షకులు మరి
0: కొంచెం ప్రిపేర్గా ఉండండి,
1: ధ్యానించండి. వారికి తెలిసింది వీలైతే ఈమెయిల్ చేయమనండి, కమెంట్స్లో చెప్పనివ్వండి. మనము దాని తర్వాత వచ్చే కార్యాలను చూద్దాం. ఇక్కడ ఎవరూ పైన క్రింద అనేది కాదు. నన్ను అడిగితే మనకంటే అనేక రెవల్యూషన్స్ వారు ఇవ్వగలరు, మనం కూడా తెలుసుకోవచ్చు వారి నుండి. దేవుని చిత్తమైతే మనం అది చూద్దాం.
0: సంతోషం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో చాలా సీక్రెట్స్ మనం రివీల్ చేసాం. రివీల్ చేసాం అండవు అంటే పరిశుద్ధాత్మ రివీల్ చేశాడు. చాలా ప్రయోజకరంగా ఉంది. తరువాతి పేరబుల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరో కార్యక్రమంలో మనం మళ్లీ కలుసుకుందాం. డిస్కవరింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పేరబుల్స్. సంతోషం, వందనాలు.

నీతిమంతుడు విశ్వాసమూలమున జీవిస్తాడు. విశ్వాసమున్నవాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. అబ్రహాము షాలేము రాజును నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.

యేసయ్య మార్గంలోకి నీవు వస్తే, ఆయన మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు, జీవపు ఢంబం మొత్తం విడిచి జీవాధిపతి అయిన యేసయ్య నీ రక్షకుడని, నీ దేవుడని విశ్వసిస్తే, ఇవ్వాలే నీ మనసు మార్చుకో. యేసయ్యకు కులం లేదు, మతం లేదు. యేసయ్య సందేశం ఒక్కటే, అది మారిన మనసు. మనసు మార్చుకుని ఆయన మార్గంలో నడవటం ఆయనకు నువ్విచ్చే సంతస క్రిస్మస్ కానుక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటి చెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను, ఆయన మార్గాన్ని బోధించగలరు.

ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా. ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై, శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం.

ప్రప్రథమ కానుక అభిషిక్తుడు. సర్వమానవాళి పాపపరిహారం కోసం అభిషిక్తుడై వచ్చిన దైవమానవుడు యేసుప్రభువు. ఈ గీతాలను గానం చేసినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, దినేష్ మరియు సి రమణ. ఈ గీతాలను రచించినవారు శ్రీ బొనిగల బాబూరావు. స్వరకల్పన, సంగీతం, సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. నిర్మాత ఎం శ్యామలరావు. కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు.

యేసయ్యతో స్నేహం చేసి ఆయన సేవ చేసే ఆయన సేవకులకు శ్రమలు తప్పకుండా వస్తాయి. ఎన్ని వచ్చినా అవి యేసయ్య ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

ఇంతవరకు మీరు విన్న యేసయ్య పాదాలను స్పృశించే ఈ గీతాలు మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే మాకు ఓ ఉత్తరం వ్రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు ఉత్తరం వ్రాస్తాం. మా కొరకు ప్రార్థిస్తారు కదూ. మా అడ్రస్ ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501. మా అడ్రస్ మరోసారి ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501, ఏపీ, ఇండియా.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగు చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.

ప్రజలు చేసిన పాపభారాన్ని మోయడం కన్నా శిలువ భారం ఎక్కువ కాదు మన ప్రభువుకు. ఇకనైనా మన పాపముల నొప్పుకొని క్రీస్తుయేసు శ్రమలలో పాలు పంచుకుని ఆయన భారాన్ని మనం మోయాలి. మనం చేసిన నేరానికా ప్రభువుకు శిక్ష?

ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక రెండు సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను ఓ 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయటానికి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మా ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లించుకోమని యేసుక్రీస్తు నామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనం. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూత వైద్యం చేస్తూ ఉండేవారు. భూత వైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి 4 పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, 2వ పని తాయిత్తులు కడతాం, 3వ పని చేతబడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, 4వ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనగా చేతబడి చేయటం, ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరగక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించని పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరినీ కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోవస్తుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి మాయలు మంత్రాలు భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబోకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకున్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కం చూసి, ఎవడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు, ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను
నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశమందున్న ఒక దేవుడున్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. ఆ తాత నన్ను భూత వైద్యుల్లో చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలో కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు, చూడు నాన్న, నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో, నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను కృప ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మా ఊళ్ళ మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీదనే రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాటిచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, ఎరా నువ్వేందో వచ్చిన కానీ చొకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తురా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్లో పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను. ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు ఉండి అన్నాడు, వాళ్ళు భూత వైదికాలు చేస్తారండి అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి

పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి అన్నాడు. భలేవాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడు కన్నా చదువు నేర్పుతాం కానీ ఇట్ట భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెప్తాడు చదువు? వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చెయ్యాలో రాసి పెట్టాడు. వాడిని నేనే గనక గట్టి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేము ఏం కావాలా? అసలు మీ గురించి తెలియక మేము ఈయన బడిలో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట. వద్దులే నాయన, మీకు ఒక దండం, ఈ స్కూల్, ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు. ఏరా ఎందుకు నేర్చుకున్నావు అని. నేను మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి అన్నాను. పరమస్కో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి కోపపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలికి పోవాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే శాతపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, నీ కర్మ ఎట్టుంటే అట నీ బతుకు తెల్లారిద్ది, వద్దని అనుకున్నావు నువ్వు ఇట్ట చేసావని చెప్పి నా తల్లి నన్ను తిట్టి, నీ నొసట్రా తెల్ల ఉంటాను, నీ బతుకట్ట తెల్లారిద్దని వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్నా కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్రమాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది నిజంగా చేశారంటావా, అది ఎలా, ఏం చేస్తారు, అసలు భూత వైద్యం అంటే ఎలా ఉంటుంది, మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి, ఏం నేర్చుకుంటారా ఏంది? ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లో ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టబోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయినా మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి, వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, 4 మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చే మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా, మాకెవడో శాతబడి చేశాడు. ఈ శాతబడి పిచ్చోళ్ళు శత్రున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకటి పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు, ఇప్పుడు వీళ్ళకి ఏం పట్టింది, దయ్యం పట్టింది. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చే ధరలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాలు కింద 2 మిరపకాయలను 1 నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే, ఇట్లాంటి అనుమాన పోళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట్ట చీట్ చేసేవాళ్ళం, ఎట్ట మోసగించేవాళ్ళం చెప్తున్నాను అనమాట. అయ్యా మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు 2 నెలల నుంచి, మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఏం లేదు, ఎవరన్నా శాతపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, బా నీకెవరు చేస్తారు శాతపడి అనేవాడు. కాదయ్యా బలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నా మా కోళ్ళ మన మీద తగాది పెట్టుకొని, అది అంది నీ ఎవరం తెలుస్తా నుండు అంది. అది ఆ మాట అన్న కాడి నుంచి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాడు. ఇంటి పక్కోడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది, మల్లుడు చేపించాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ, మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకు ఏం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుట వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళు. ఏం చూపిస్తారయ్యా కళ్ళకు అని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాడు. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. లేదయ్యా అలాంటిది ఏం లేదు, ఒక్కదాన్నే కదా, అంతా బాగానే ఉంది, కానీ రాత్రి 12 గంటలకు అంటున్నావయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా,
సంతకాడు చూపించరాదయ్యా ఒంట్లో 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు.

0: ఇదిగో
1: కూర్చున్నోళ్ళు మేము అణిగే వాళ్ళం. ఎవరికి మీలో బాగోలేదు, నాకేనా, నువ్వు లేచిరా, లెగిసి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా, ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమనేవాడు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నుప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నుప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా, అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పి చిప్పి జుట్టు పొడవాటి కొమ్ములు ఇంత అడలపు నేలకు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడ గడ గడగడ గడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది కానీ 2 నెలలుగానే ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట ఏనగానే వాళ్ళు అక్కడే పడిపోయి గిజగిజగిజ తన్నకలాడేవాళ్ళు అన్నమాట బతికుండు కానీ. అమ్మ నేను 2 నెలలుగానే ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం, అయ్యా నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5 వేలు అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టైనా 5 వేలు తెస్తామయ్యా అని తెల్లారి పడగా తెలిసి 5 వేల రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు. నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదన్నా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే, నొప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈ నిమ్మరసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే, డబ్బులు వేల కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా వస్తుంది, అమ్మ నాకు ఎంత లావు పెట్టింది అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ, అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని ఒక్కడు కూడా ఆలోచించేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు మా దగ్గరికి 100 మంది వచ్చేవాళ్ళు. మన గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే, పలానా బిడ్డపోయినా గొడ్డుపోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారు అని చుట్టుపక్కల నుంచి జనం గుట్లు గుట్లుగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత లేదు, మేము జీవించే జీవితంలో మోసంతో కూడిన జీవితాన్ని మేము జీవించాం. అయినా మా దగ్గరికి 100ల కొందలు ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొక విషయాన్ని చెప్తాను, మేము చేసిన వాటిలో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, తాయిత్తులు కట్టేవాళ్ళం. ఈ తాయిత్తులు అందరూ ఎలా కడతారో మాకు తెలియదు, కానీ మేము కట్టిన విధానం చెప్తాం. ఎందుకంటే మేము మామూలు పూజారులం కాదు, మేము సాధారణంగా ఉండేవాళ్ళం కాదు, క్షుద్ర మాంత్రికులం కాబట్టి మా పనులు మేము చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మా దగ్గర 2 రకాల తాయిత్తులు ఉండేవి. ఒక తాయిత్తు ఏంటంటే, మీకు చెప్తున్నాను, నేను చెప్పేవి మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి, ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే ముసలావిడంటే ఏడో తాయిత్తులో పలాంది ఉందని చెప్పాడని తాయిత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి, లేని ఫోన్ సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయిత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే, ఒక్కొక్క తాయిత్తులో 100 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయిత్తులు దెయ్యాలు పడతాయా, పందుల్లోకి 8000 దెయ్యాలు పోయినాయండి, 2000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు శాన, మేము అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలేం బాగలేదయ్యా అంటే, ఈ తాయిత్తు ఇచ్చేవాళ్ళం 50 రూపాయలు తీసుకో, 100 రూపాయలు, 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకు తోడేని పంపిస్తున్నాము. ఏందండి మీకు లెక్కలు కూడా రావా, 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా, మీరు నవ్వేది అర్థం కావట్లేదు, మాట్లాడేది అర్థం కావట్లేదు. ఏసు రక్తమే జయం. తెల్లరి పట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగాలేదు అయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం మేము. తెలుసా మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా? ఇది తగ్గాలంటే నల్లకోడు కావాలనేవాడు. నల్లకోడా? నల్లకోడు మాకు ఇప్పటికిప్పటికి ఆడించి మా దగ్గర ఉంది కొనుక్కో. ఎంత? 500 అంత రేటా? మరి దేవుడు కోరిక రేట్ ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలే అయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వెంటనే మేము అడిగేవాళ్ళం బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. ఆ కోడి వెనక భాగంలో ఒక ఏకను గట్టిగా బీకి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలి అంటే వెనక ఏం జరిగినా పట్టించుకోబాకని చెప్పేవాడు. సరే నేను వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్లేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి బెత్తం ఉండేది. ఎందుకో తెలుసా? అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనకబట్టిచ్చి 3 దెబ్బలు. మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 బీక్కివాడాం. 4 దెబ్బకి అడిగేవాళ్ళం ఉందా అని అడిగేవాడు. అయ్యో లేదు అయ్యా, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు. దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు 4 అనేసరికి ఇక పోయినట్టేలే పో అని చెప్పి మెళ్ళలో తాగి తెంచి అవతల పడేసేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, 500 పోయే కొనుక్కున్న కోడి పోయేది, మళ్ళీ ఈ పెనకాల 3 ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు. ఏమనేవాళ్ళు తెలుసా? మీ చెయ్యాల తగిలితే చాలయ్యా, మాకున్నవి అన్నీ పోతాయి స్వామి. నేనంట స్వామినంట, మా తాత ఏమో పెద్ద స్వామి, నేనే చిన్న స్వామి, లేకపోతే ఆయన పెద్ద గురువు, నేనే బుడ్డ గురువు. ఈ గురువులు చేసే పనులు తెలిస్తే మా ఈపులు ఎప్పుడో బగలగొట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పెళ్ళారా, ఇలా చేసేవాళ్ళు, తన్నులు తినిపోయేవాళ్ళు. అంత నమ్మకం ఏమంటే మేము చేసే యదవ పనులైనా వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మేవాళ్ళు. ఇంకొకటి రెండో విధమైన తాయితీ ఏంటంటే, పూర్వకాలంలో దెయ్యం పెట్టిన వాళ్ళకి పందిపెంట పొగయిండ్రా అంటారు. రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే పందిపెంటని, పచ్చి పందిపెంటని తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడి చేసి ఆడ పోసేవాడు. తాయిత్తులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెళ్ళలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని ఆ పరిని అది విభూది అనుకుని పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పందిపెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం మేము దగ్గర చేరి. మా నేననేవాడిని, తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే మా తాతని డైరబాకు వాళ్ళు మింగితే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, నువ్వేం మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిని ఎప్పుడైతే ఇది కట్టుకుంటారు వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకి వచ్చి ఎగరటం మొదలుపెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5,000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళు అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసే వాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి, దేవుని పిల్లలకి ఎవరి దగ్గర నేను తాయిత్రులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యల నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ దగ్గర ఉన్నదాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం మేము అక్కడ కట్టుకునేవాళ్ళం కాదు. ఎందుకు? దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు, మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తే నేను దెయ్యాలు బట్టి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం. వాళ్ళకి హల్లెలూయా, లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతి వాళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపర మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళాం అన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళిన కానీ చిన్న శోధన ప్రారంభమైంది. అదేంటంటే దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారి గట్ల పాటలు పెట్టేవాడు. ఆ పాటలు వింటే నాకు తలకాయ నొప్పి వచ్చేది. ఖచ్చితంగా ఆ మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన అడిగాను, పాస్టర్ గారండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్టర్ గారు నా వైపు అలాగే చూసి నీకేమవుతుంది అన్నాడు. తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటా అలాగే అనాలి, ఈ రెండు అనకుండా ఆయన ఏమన్నాడంటే, ఒరే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. యో అమ్మో, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకుని సైతాన్ అన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధ వేసింది, ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టినోళ్ళే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుడిని, భౌత వైద్యం చేసేవాడిని. కాబట్టి మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని అంది ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే మనం కూడా సైతాన్లమే, కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్న. వాడి జోలు మనకెందుకు కానీ వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను ఆ పని అయితే నేను చేయగలుగుతాను అన్నాను, ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరే నేను వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా, యేసు ప్రభువుని కట్టేయటానికి లేకపోతే బంధించటానికి ఒక తాయిత్తును తయారు చేయటానికి అండి. వారం రోజులు ఉపవాసం ఉండి ఒక తాయిత్తును తయారు చేసి పెట్టుకున్నానండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది నేను మెళ్ళ వెయ్యాలి అనే ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్లలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసు ప్రభు సిలువు మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి యేసు ప్రభు బంధించబడ్డాడు, అష్ట దిగ్బంధనం చేశాను, కదలలేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిన్నితో చెప్పి చాలా సంతోషించాను. ఇలా నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఇంటికి పగలు చుట్టాలే కానీ రాత్రుళ్ళు అక్కడ ఉండేవాడు కదా మా ఇంట్లో. దేనికో తెలుసా, ఈ ఒక్క పూట ఉండండి అంటే ఇంట్లో అస్థి పంజరాన్ని అట్ట ఏల తీసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లని, అది ఊగులాడుతుంటే దాన్ని చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దో అక్కడు ఉండేవాడు కాదు. నాన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పనుకోండ్రా అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు తన్నురా ఏంట్రా, ఏ రేత్రిపూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టబోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని వెనక చూస్తే అరే భద్రయ్యాలేగవరా అని అంటే మేము చచ్చిపోతామరా అని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు కొనుక్కునేవాడు. రోడ్డు నత్తుంటేనండి వీడు భూత వైద్యుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు, వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాళ్ళలో కానీ దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నాడు ఈయన, సైతానా. అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడెంతటాడు ముసలాడు ఇయ్యాలి కాకపోతే రేపు చత్తాడు, చూసుకునేది ఆ దేవుడి మీదే చూసుకోవాలని యేసు ప్రభుకి తాయిత్తు కట్టి చాలా సంతోషపడ్డాను. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను, కానీ నా ఆలోచన ఇలా ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుపుతున్నాయి నాకేం అర్థం కావట్లేదు, ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు, ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు విడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంత ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను, అయినా నువ్వే వారం వారం గద్దె చెప్తావు కదా గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను, యేసు ప్రభు నేను బంధించాను కదా ఎందుకు పని చేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషేత దేవుడు చెప్తున్నాడు, పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ్ళ అందనే కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలి పడి నమస్కారము చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే, అయ్యా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేనన్నా నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది, మళ్ళా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పోనన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి, నేను ఆరాధించినటువంటి ఆ శక్తి, క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే, పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు. ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేను ఉన్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది రోజులు గడిచింది. ఒకనాడు ఆదివారం అమావాస్య, తాయిత్తులు కడుతున్నాను, భౌతవైద్యుడిని కాబట్టి నాకు ఇంక అదే పని. కడుతున్న టైంలో మరలా ముసలావిడ నా దగ్గరికి వచ్చి, నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు, యేసు ప్రభుని నమ్ముకో. నేను అన్నాను, ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఆవిడ, నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యింది, ఆ బైబిల్ నాకు ఇచ్చేళ్ళు నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో ఉంది తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడింట్లో ఉన్న ఆ బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను, ఈ బైబిలు సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడి ఏముందండి, భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కి ఉంది. నేను అనుకున్నాను, ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని యగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు కానీ కొద్దిగా కాలింది. నేను తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ముట్టించా కానీ పూర్తిగా కాలలేదు. సాయంత్రానికి ఆవిడ వచ్చి నా బైబిల్ నాకు ఇస్తావయ్యా అంటే, నీ ఇంట్లోనే మూలను పెట్టాను చూసుకోపోవంటే, చూసుకొని వచ్చిన ఆవిడ నన్ను చూసి ఏడుస్తుంది, తిట్టలేదు నన్ను, ఏడుస్తుంది. ఎంత పని చేసావో తెలుసా, నువ్వు తగలబెట్టి చించింది ఒక పుస్తకం అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది బైబిల్ అంది. అయితే ఏందంటా అన్న నేను, ఏ బైబిల్నైతే నువ్వు కాల్చావో, ఏ బైబిల్నైతే నువ్వు చింపావో, ఏ దేవుడు నా దేవుడు కాదనుకుంటున్నావో, అదే గ్రంథాన్ని ఒకనాడు నీ చేత్తో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె పట్టణ పట్టణ గ్రామ గ్రామానికి తిరిగి, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు కేకలు వేసి సాక్ష్యమిచ్చే దినాలు రాబోతున్నావని ప్రవచనాత్మకంగా ప్రవచించింది. నేను అనుకున్నాను, నేనేంది యేసు ప్రభుని ప్రకటేటివేంటి, ఈ కుతికైన కత్తితో కోసుకుంటా కానీ పరాయి మతాన్ని నేను అనుసరిస్తానా, నేను దాన్ని ప్రకటిస్తానా, ఇది జరిగే పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన, ఆకాశం అందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు శూరులు ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి యుద్ధశాలి ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ అండి. నేను సినిమాకు వెళ్ళిన ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రాంతానికి వెళ్ళి ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చే ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు షడన్ బ్రేక్ వేసి, నువ్వు పార్థనకా అన్నాడు. ఏ నేను రాకూడదా అన్న. అట్టని కాదులే, మీలాంటి వాళ్ళు పార్థనకి ఏమొస్తారు అన్నాడు. లేదు లేదు నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద కాళీ లేదు, ట్రక్కుల్లోకి వెళ్ళి అన్నాడు. ట్రక్ దగ్గరికి పోతేనండి, ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే కానీ మహాచండాలు పోలేండి. వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళు తిట్లి నాకు అనిపించింది. వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు ప్రార్థన ప్రార్థన అంటారు, ఆ ముసలిది నన్నందగా నువ్వు నరకానికి పోతావని వీళ్ళు పోతారా? వీళ్ళకి సోట్లు లేక ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ, అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టాను, అమ్మా నాకు కొంచెం కాలు ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకాయ నేను భూత వైద్యుడిని, మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళ మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి ఒక ఆమంటది, ఒరే అనోగ్గా మాకు సూటలు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలోకి దోలుని వేరా, మేమేం చెయ్యాలిరా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే కానీ నాకు సోటి ఇండి అని, ఇత్తామయ్యా అని. ఎంత సోటు ఇచ్చారో తెలుసా? నేను పండుకునేంత కూర్చునేంత కాదు, పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలు వాళ్ళకి తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళదాం పదా అన్నాను. అంటే సరే నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి, ఏ ట్రాక్టర్ రా నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని వందల ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే రాత్రి మీటింగ్ 300,000 మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి, జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు, నువ్వు అది జరిగిద్ది ఇది జరిగిద్ది, నీకు అట్టయిద్ది ఎట్టయిద్ది అని, టార గుర్తుపట్టలేవరా నువ్వు ఎక్కువచ్చింది, నువ్వు నిజంగా మాంత్రికుడు భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువచ్చిన టాటర్ గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏ దెయ్యం వచ్చి ఇవ్వాలండి? నేనన్నా నా వల్ల కాదన్న, నిన్ను కాదరా నీ దగ్గరికి వచ్చి భక్తులు అన్నాలంది. సరళి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పన్న, లోనికి వెళ్దాం పద, నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం అంటే. ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు. పాపం అప్పుడు దాకా వాళ్ళు వాక్యం ఏంటన్నారు, నేను పోయేసరికి వాక్యం వాగులో పడేసి నన్నే చూస్తున్నారు. నేను అన్నాను, కొత్త పెళ్లి కొడుకుని చూసినాడు చూస్తున్నారు పిన్ని అన్నాను. ఏ ఏం కదలేము, ఎక్కడ కూర్చోరండి. ఆయన అన్నాడు దైవజనుడు కేఏపాల్ గారు, లేచి నిలబడిని ప్రార్థన చేస్తుంటే అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. రోగుల కొరకు చేశాడు ఆయన, సమస్యలు ఉన్న వారి కొరకు. మూడవసారి ఆయన దెయ్యాలు పెట్టిన వాడి కొరకు, దురాత్మల చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేసరికి నా కరికాల నుంచి దడ మొదలైంది అండి. దేవునికి స్తోత్రం. ఒళ్ళంతా షేక్ వస్తుంది, సలీజరం వచ్చేసింది నిమిషాల ప్రకారం. నేను అంటున్నాను మా పిన్నితో, పిన్ని నాకు ఇది అయిపోతుంది అన్నాను. మా పిన్ని అంది, ఏమవుతుందిరా నీకు అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే, అరే నీకు సలీజరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు నాకు ఇప్పుడు జాతన్నాడు సేదపడి. నేను అన్నాను, వాడు నాకు ఏదో జాతన్నాడు పిన్ని అన్న. అంటే ఏ ఊరిక, ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనే నాకు ఎట్టుందంటే నా మెడక పాశం బిగించినట్టుంది. ఇక్కడ నా ఒంట్లో మా తాతయ్య 550 క్షుద్ర శక్తులను అనగా క్షుద్ర దేవతలను వశీకరించి నా ఒంట్లో ఉంచాడు. ఇవన్నీ కూడా గజ గజ గజ గజ వణుకుతున్నాయి. దేనికో తెలుసా? చిన్న ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక భూత వైద్యుడిగా నాకు తెలుసు. ఏంటో తెలుసా? నేను ఆరాధించిన 550 శక్తులు గజ గజ గజ వణికి అల్లాడిపోయాయి చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవి నాలో అల్లాడుతుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంటనే నేలకాయ అలా కూర్చున్నాను. కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తనుదంటే ఎల్లికలు పడి నెత్తురుగక్కి చావాలా ఎల్లండి అన్నాను. ఈ 550 మంది శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను, కేఏపాలు ఈ పాప నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈరోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు అని తిరిగొచ్చి వెనక నిలబడ్డి, వామ్మో మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడటం లేదు. నేనదంతా చూడండి అని చెప్పి 2 అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని, ఓడించాలని, ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తియుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక గమనీయమైన, ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా? ఆ దైవజనుని యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలాగా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గున మండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పళపళ పళపళ పళ అనే శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజగజ గజగజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి ఆ వెలుగు దెబ్బకి. నేను పెద్దగా కేకలు వేస్తూ నన్ను కాపాడిన నా గ్రౌండ్లో నేను పడిపోయా. నా తేజస్సు నన్ను తాకగా నాకు సృహ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్న ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం మా ఇంట్లో ఉన్నటువంటి మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాతలేసి తిట్టాడు నన్ను. ఒరే నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావన్నాడు. తాతయ్య నువ్వు నాకు 550 మందిని అపవాసనం పెట్టి అప్పచెప్పావు కానీ వీళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను. నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడు అన్నాడు. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైందిరా అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారన్నాను. మా తాతయ్య అన్నాడు, అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కలలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య ఎంతకు నాకు కనపడ్డా వెలుగేంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకొర పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లరి పడిగి మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. పత్తి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించరు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో షో అది చెబుతువా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగలను కొట్టగలాడితే నాకు చెప్పినోడు లేడు సోది. అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు. నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా అని వెళ్ళిపోయింది. మనసు బాగలేదు. అన్నదిన బుద్ధిగాట్ల, నీళ్లు తాగ బుద్ధిగాట్ల, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నాకేం గుర్తుకొస్తుందంటే నేను ఆకాశంలో చూసిన మహా వెలుగు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. పండుకుంటే నా చుట్టూ అదే తిరుగుతుంది. నాకు మా తాతయ్య నేర్పిన మంత్రాలన్నీ కూడా ధ్యానం చేసి ఆ వెలుగు మీద ప్రయోగిస్తున్నా నా దగ్గరికి రాకుండా పోవాలని. ఎన్ని మంత్రాలు దాని మీద ప్రయోగించినా దాన్ని నేను ఆపటం నా వల్లగాటల్లా. నేను అనుకుంటున్నా ఇంతలా మాంత్రికుడినైనా నన్ను బట్టి వదులుతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నా నేను ఆ వెలుగుని. దేవుడని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నా దగ్గరకి జ్యోతిష్కం చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, కుంకుమ పెట్టించుకోవడానికి యాకోబులు, ఇస్రాయేలులు, మరియమ్మలు, మార్తమ్మలు వరసపెట్టి వచ్చేవాళ్ళు. క్రైస్తవులే పేరుకి మొత్తం నా దగ్గరకు వచ్చేవాళ్ళు. రానే వాళ్ళు పిల్లలను పంపి మధ్యవర్తులుగా పంపించేవాళ్ళు. ఇల్లు వాస్తు చూయించుకునేవాడు తీసుకెళ్ళి. అందుకని నాకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదు. ఎన్ని చేసి నా వెలుగును నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకో ఆవిడ వచ్చి అంటే నాకు ఒక తాయిత్తు కడతావు అంది. నాకు గట్టు కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను కట్టించుకుంటాను అన్నాను. అసలు మనసు బాగలేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో ఆవిడ మా దగ్గరకు వచ్చి నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత. ఈ క్షుద్రదేవత సాక్షాత్ సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు, ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అన్న. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పటి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకెవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు గేమ్మలు విగ్రహాలు మొత్తం తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసగారు నువ్వు గానకు వచ్చావంటే గుళ్ళో ఒక్కడు ఉండడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు, కానీ విశ్వాసులు వాడిని గనక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్ట కొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. ఒక పిల్ల ద్వారా ఆ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చాడు. మా అమ్మకి చెప్పాము నేను బాప్తిసం తీసుకున్నానని. మా అమ్మ అంది బాప్తిసం అంటే ఏమిట్రా అంది, నీళ్ళ ముంచి లేబేరని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది, స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయినా నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళు తనకి ఇచ్చేయి అంది, అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపటి నుంచి పనికి బాగున్నారు. నేను భూత వైద్యం చేసి తాయెత్తులు కడతాం, సోదలు చెప్పటం, ఈ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయటం తెలియదు. పనికి పోయేసరికి చలి జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు నీకు దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చింది, ఇక దేవుడు నమ్ముకపోతే ఇన్ని బాధలు రావు కదా, 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా, ఒక్కళ్ళు వచ్చినా చాలు ఒక్క తాయెత్తు 100 రూపాయలు కమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చేస్తానేమో కానీ ఏసైని మాత్రం వదిలిపెట్టను అన్నాను. హల్లెలూయా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. చివరిలోకి వచ్చామండి, మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంప తీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడకు అనుకొని వింటున్నాను, ఏంటో అసలు మా అమ్మకి బాగుండట్లేదని. నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను, నేను కూడా సోదులు పడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందా అని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోది ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి 30 తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందండి తల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఆ సోదులో ఉన్న దేవుళ్ళు దేవతలు దెయ్యాలు భూతాలు పిశాసులు రాక్షసులకు ఒక్క దానికి ధైర్యం చాలతల్లా యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదం ఆపేసి అంది, ఈలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పెట్టాడని నిన్ను అంద మా అమ్మని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పెట్టాడా. నేను అన్నాను ఎక్కడా వినలేదు నేను చరిత్రలో, దెయ్యాలు దేవుళ్ళు దే మనసు వచ్చిన మనుషులు పడతాం తెలుసు కానీ యేసు ప్రభు పెట్టేదేంది, అసలు ఇంకెన్నేమో దేని స్తోత్రం. మా నాన్న అన్నాడు నీ వ్యవహారం ఇక్కడ కాదు ఇంకో సాని తేలుతావు అని. నెల్లూరు పోయి చూపించుకుంటే ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు. ఆ దేవుడిని పిలవండి అయ్యా అంటే ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏ నాడుగోడు సోదుల్లోకి రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు ఆయన సోదులోకి రాడంటే ఈ సోదులో వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అడ్డగోలు దేవుడిని ఎట్ట నమ్ముకున్నావు నువ్వు అని అడిగాడు. కళ్ళు బాతి అన్న, కళ్ళు కాదు మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టమే, అమ్మ నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందండి. ఒక స్వరం మా అమ్మతో మాట్లాడిందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్రా అయినా నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను కదా అసలు తల్లినంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను. ఎట్టవుతాడు అంది, అంటే నువ్వు నన్ను కన్నావు కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడని చెప్పాను. హల్లెలూయా. అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని. మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మా అమ్మ బాప్తీసం పొంది దేవుడు నమ్ముకుంది. మా నాన్న అన్నాడు అందుకేరా మీ మతం వాళ్ళని కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పేయుళ్ళు. నేను అన్నాను నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడిని నమ్ముకుంటావు అన్నాను, కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది, దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడుగానే స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 17-18 అధ్యయనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనుష్య కుమారునికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారికి స్వాస్థ్యం ఏమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, కనుక వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. యెహోషువ వారి స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చాడు. కనానీయులు కూడా ఈ పట్టణాల్లో నివసించాలని కోరుకోవడం వల్ల మనషే ప్రజలు ఈ పట్టణాల్లో నివసించలేకపోయారు. యోసేపు గోత్రానికి ఈ ఎక్కువ భూమి కావాల్సి వచ్చింది. కొండ ప్రాంతం తమ ప్రజలకు సరిపోదని వారు యెహోషువకు చెప్పారు. ఇస్రాయేలులోని 7 గోత్రాలకు వారి స్వాస్థ్యం ఇంకా ఇవ్వబడలేదు. 7 గోత్రాల నుండి 3 పురుషులు వెళ్ళి భూమిని సర్వే చేయాలని యెహోషువ చెప్పాడు. మనుషులు వెళ్ళి భూమిని సర్వే చేసి దాని గురించి వివరాలు రాశారు. మొదటి చీటి బెన్యామీను గోత్రానికి చెందింది. వారి భూభాగం యూదా యోసేపు గోత్రాల మధ్య ఉంది. బెన్యామీను భూభాగంలోని గోత్రంలో అనేక పట్టణాలు గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక 18వ అధ్యాయంలో షిలోహు అనే స్థలములో గుడారము నిర్మించబడినట్లుగా చూస్తాం. అక్కడ స్వాధీనం చేసుకొనని ప్రదేశాలను సమీక్షించడం జరిగింది. అక్కడ బెన్యామీను గోత్రం సరిహద్దులను కూడా నిర్ణయించినట్లుగా చూస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము యెహోషువ గ్రంథము 17-18 అధ్యాయాలు వినబోతున్నాము. 17వ అధ్యాయంలో సెలోఫెహాదు పేరు వస్తుంది. అతని కుమార్తెలు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో ఇదే వృత్తాంతం మనం విన్నాము. యెహోషువ మంచి యుద్ధవీరుడు. మోషే నుండి నాయకత్వపు బాధ్యతలను స్వీకరించాడు. మొదట ఇతని పేరు హోషియా. ఈ పేరుకు అర్థం సహాయము, రక్షణ. ఇతని పేరు యెహోషువగా మారింది. యెహోషువ అంటే దేవుని సహాయం, దేవుని రక్షణ. యెహోషువ అనే గ్రీకు పేరుకు హ్రస్వరూపమే యేసు. మోషే పంపిన వేగులవారు 12 యెహోషువ ఒకడు, కాలేబు మరొకడు. వీరిద్దరూ మంచి నివేదిక తెచ్చారు. మోషే తరువాత యెహోషువ జాతి మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు. యెహోషువలో కొన్ని మోషే లక్షణాలున్నాయి. మోషే తన ప్రజలను ఎర్రసముద్రం దాటిస్తే, యెహోషువ యొర్దాను నది దాటించాడు. మోషే మిద్యాను అరణ్యంలో మండుతున్న పొదను చూచాడు. యెహోషువ ముఖాముఖిగా పరలోక సేనానాయకుడైన యేసునే చూచాడు. మోషే, యెహోషువ ఇద్దరూ తాము దర్శనం చూచిన చోట చెప్పులు విడిచారు. వీరిద్దరూ రాతి పలకలపై ధర్మశాస్త్రమును రాశారు. యెహోషువ రాతి స్థూపాలు కూడా నిర్మించాడు. వీరిద్దరూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. వీరిద్దరూ తమ జీవిత చరమ దశలో ప్రసంగాలు చేశారు. ఇశ్రాయేలు చరిత్రను సమీక్షించారు. మోషేది ఒక ప్రత్యేకమైన తాత్విక ధోరణి. యెహోషువ క్రియాశీలి. కాని ఒక వ్యత్యాసం ఉంది. మోషేకున్నంత సాత్వికం యెహోషువకు లేదు. ఎల్దాదు, మేదాదు అనే వారిని నిషేధించాలి అని యెహోషువ అంటే, మోషే యెహోషువను గద్దించాడు. నా నిమిత్తము నీకు రోషం పుట్టుకొచ్చిందా అన్నాడు. హాయి విషయంలో తొందరపడి తీర్మానం చేశాడు యెహోషువ. మొత్తం మీద యెహోషువ విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు. పక్షపాతము లేకుండా భూములను పంచిపెట్టాడు. అందరికీ ఇచ్చిన తరువాత మిగిలిందే తను తీసుకున్నాడు. మోషే తరువాత తాను అంత పేరు దక్కించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. యెహోషువ 17వ అధ్యాయం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు. మనష్షే పెద్ద కుమారుడు మాకీరు. అతడు యుద్ధవీరుడు. చీట్ల వలన అతనికి వంతు వచ్చింది. గిలాదు, బాషాను అతనికి వచ్చాయి. మనషీయులలో మిగిలిన వంశాలు 5. మనషే, మాకీరు, గిలాదు, హెసెరు ఈ 4 వంశక్రమంలో పుట్టినవాడు సెలోఫెహాదు. ఇతనికి కుమారులు లేరు, ఐదుగురు కుమార్తెలే, మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనవి చేశారు. ఏమని? మా సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యమివ్వండి. ఆ ప్రకారమే యెహోషువా వారికి స్వాస్థ్యములు పంచి ఇచ్చాడు. మనష్షీయుల స్త్రీ సంతానం, పురుష సంతానం కూడా స్వాస్థ్యములు పొందారు. తప్పూయ దేశాన్ని మనష్షీయులు, ఎఫ్రాయిమీయులు సమానంగా పంచుకున్నారు. సోదరీ సోదరులారా, ఈ భూభాగాల జాబితా వింటుంటే మీకు విసుకు అనిపిస్తోందా? అయితే ఈ పేర్లు ఇస్రాయేలీయులకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అందుకే దేవుడు ఈ వివరాలన్నీ రాయించాడు. మనష్షీయులకు వచ్చిన భూభాగాలలో కనానీయులు ఎక్కువగా నివాసమున్నారు. అందుచేత వారు ఆ పురములన్నిటినీ వశపరుచుకోలేకపోయారు. యోసేపు పుత్రులు వచ్చి యెహోషువాతో నిష్ఠురాలు పలికారు. మాకెందుకు ఒక్క చీటీతో ఒక్క వంతు స్వాస్థ్యమే ఇచ్చావు? మేము ఒక గొప్ప జనమే కదా, ఇదివరకు యెహోవా మమ్మను దీవించాడు. యెహోషువా అన్నాడు, మీరున్న మన్యం ఇరుకుగా ఉందా? అవతలి అడవిని స్వాధీనం చేసుకోండి, చెట్లు నరుక్కోండి. గాని వారు భయపడ్డారు. అక్కడి కనానీయులకు ఇనపరథాలున్నాయి. గాని యెహోషువా వారిని ధైర్యపరిచాడు. కొండసీమను మీరు జయించగలరు, సణుగులు మాని శత్రువుతో పోరాడి గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? మనం స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రువులున్నారు. సైతానీయ దుష్టశక్తులు మనలను ఆవరించి ఉన్నాయి. ఎంతో భూమి ఉన్నది, దాన్ని ఆక్రమించుకోవాలి. సోమరితనం మంచిది కాదు, వదిలించుకోవాలి. ఇస్రాయేలు సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు స్వాస్థ్యముండదు. కాని మోషే సాంప్రదాయాన్ని అవతల పెట్టివేసి ఐదుగురు అక్కచెల్లెండ్రకు మగవారితో సమానంగా స్వాస్థ్యం ఇవ్వవచ్చు అన్నాడు. అది యెహోషువా అమలు పరిచాడు. ప్రియశ్రోతలు, సాంప్రదాయాలు కాదు, దేవుని వాక్యం మనకు ముఖ్యం. కాలేబు దేవుడు తనకిచ్చిందే తీసుకున్నాడు. తన భూభాగంలో ఉన్న శత్రువులను పారదోలడానికి దేవుడు సాయం చేస్తాడని నమ్మాడు. గాని యోసేపు యొక్క రెండు గోత్రాలకు ధైర్యం చాలలేదు, శత్రువులను జయించలేకపోయారు. గమనించండి, చీట్లు వేసి భూములు పంచారు. చీట్లు అంటే ఊరీము, తుమ్మీము. న్యాయ విధాన పథకంలో ఉండే ఈ రెండు రాళ్లతో న్యాయాన్ని అమలుపరుస్తారు. సెలోఫెహాదు ప్రసిద్ధిగన్న మరో వ్యక్తి. అతనికి మగసంతు లేదు, ఐదుగురు ఆడపిల్లలే. వీరికోసమే దేవుడు ధర్మశాస్త్రంలో చిన్న సవరణ చేయవలసి వచ్చింది. దానికి ఫలితంగా ఆరు వంతులకు బదులు 10 వంతులు వారికి లభించాయి. ప్రతి కుటుంబములోని వ్యక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భూములను కేటాయించటం జరిగింది. ఈ అధ్యాయంలో కానా అనే నది పేర్కొనబడింది. ఎఫ్రాయిము మనష్షేల మధ్య ఇది సరిహద్దు. మనష్షేకు 6 పట్టణాలు వచ్చాయి. ఎఫ్రాయిము మనష్షే ఈ రెండు గోత్రాలు కలిసి మొత్తం 72,700 మంది. కాని మాదే గొప్ప సంఖ్య అని అతిశయించారు. అది నిజం కాదు. వీరి స్వార్థాన్ని, స్వాతిశయాన్ని యెహోషువా గద్దించాడు. గొప్పవారైతే ఆ సంగతి రుజువు చేసుకోవాలి. కనాను దేశంలో కొన్ని రాక్షస జాతులున్నాయి. వారిని జయిస్తేనే కాని ఆ దేశం వారికి స్వాధీనం కాదు. మనష్షే ఎఫ్రాయిమీయులు శరీరానుసారులు, ఆత్మ సంబంధులు కారు. ఆత్మఫలాలు గలవారే ఆత్మ సంబంధులు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కలిసి ఒకే ఫలం, ఆత్మఫలం. దేవునియందే కాని ఆత్మసంబంధి తనయందు తాను నమ్మడు, నమ్మలేడు. ప్రభు అన్నాడు, నేను చేసే క్రియలు నాయందు విశ్వాసముంచేవాడు చేస్తాడు, వాటికంటే మరి గొప్పవి కూడా చేస్తాడు. ఈ పాఠం ముగింపులో రెండు ప్రాముఖ్య సత్యాలు మీతో పంచుకోగోరుతాము. విశ్వాసి జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగాన్ని ప్రభువు నామమున జయించాలి. మరో సత్యం ఈ అధ్యాయం మనకు నేర్పుతున్నది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. సరే, ఇప్పుడు మనం యెహోషువా 18వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో షిలోహు అనే స్థలంలో గుడారము నిర్మించబడింది. స్వాధీనం చేసుకోని ప్రదేశాలను సమీక్షించటం జరిగింది. బెన్యామీను గోత్రపు సరిహద్దులను నిర్ణయించారు. వివరాలు వినండి. ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడివచ్చారు. అక్కడ వారు ప్రత్యక్షపు గుడారం వేశారు. స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రాలు మిగిలి ఉన్నాయి. యెహోషువా అన్నాడు, మీరెన్నాళ్లు తడవు చేస్తారు? మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనపరుచుకోవడానికి ఎందుకని వెళ్లరు? ప్రతి గోత్రము నుండి 3 మనుష్యులను దేశ వివరాలు సేకరించడానికి పంపారు. యెహోషువా వారితో అన్నాడు, మీరు ఈ దేశములో బడి వెళుతూ అందలి వివరాలు రాసి నా వద్దకు తెండి. అప్పుడు నేను షిలోహులో మీకోసం యెహోవా సన్నిధిలో వంతు చీట్లు వేస్తాను. వారాలాగే వివరాలన్నీ ఒక పుస్తకంలో రాసి తెచ్చి యెహోషువాకిచ్చారు. బెన్యామీను గోత్రానికి వంతు చీటి వచ్చింది. యూదా యోసేపు పుత్రుల సరిహద్దులకు మధ్య బెన్యామీను వాటా వచ్చింది. యెహోషువా స్పష్టంగా చెప్పాడు, నేను మీకిచ్చింది తీసుకున్న వారంతా ముందు వెళ్లి దాన్ని స్వతంత్రించుకోండి. ఎంతకాలం మీరీ విధంగా కాలయాపన చేస్తారు?

0: శ్రోతలు వింటున్నారా? దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కానీ దానిని స్వతంత్రించుకోలేక కొందరు దరిద్రులవుతున్నారు. శత్రువైన సైతాను నుండి మన స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి. దొంగ చేతిలో ఉన్న మన సొమ్మును లాక్కోవాలి. సైతాను శిబిరంలోకి జొరపడాలి. ముందు ఆ శిబిరము యజమాని అయిన సైతానును బంధించాలి. యెహోషువా 18:12 నుండి ఇక్కడ సరిహద్దుల వివరాలు చెప్పబడ్డాయి. బెన్యామీనీయుల గోత్రానికి 12 పట్టణాలు వచ్చాయి. యెరూషలేమును ఎబుసు అని పిలుస్తారు. బెన్యామీను భూములు అంత ఎక్కువేమీ కావు. అయితే అన్నిటికంటే ఇవి సారవంతమైనవి. ద్వితీయోపదేశకాండం 33:12 మోషే ఆశీర్వదించాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన వద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమవుతాడు, ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. 25 రామా పేర్కొనబడింది. ఇది సమూయేలు ప్రవక్త జన్మస్థలం. యెరూషలేము పట్టణానికి మరికొన్ని పేర్లున్నాయి. ఎబుసు, సీయోను, దావీదు పట్టణం, షాలేము, అరియేలు, దేవుని పట్టణం, మహారాజు పట్టణం, యూదా పట్టణం, ప్రభువు సింహాసనం, యెహోవా సింహాసనం, పరిశుద్ధ పట్టణం, యెహోవా ఉండే స్థలం, అహోలీయాబు అనగా యెహోవాయే మన నీతి. గమనించాలి, దావీదు ఈ పట్టణాన్ని జయించకముందు అది యెబూసీయుల వశంలో ఉండేది. దావీదు ఈ పట్టణాన్ని సంయుక్త ఇశ్రాయేలు రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఏర్పరచుకున్నాడు. మానవ చరిత్రలోకెల్లా ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఈ పట్టణంలో జరిగాయి. అక్కడ జరిగిన ప్రతి సంఘటనలో దేవుడు, దేవదూతలు, మానవులు వహించిన పాత్ర ఉన్నది. ఇక్కడే ఇశ్రాయేలీయులు నిర్మించిన దేవాలయమున్నది. ఇక్కడే యేసు శిశువును ప్రతిష్ఠించారు. ఇక్కడే యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు. 2వ రాకడలో యేసుప్రభువు ఇక్కడికే తిరిగి వస్తాడు. జకర్యా 14:1-5 యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములో నుండి పరిపాలించేటప్పుడు 1000 ఏండ్ల పరిపాలన సన్నివేశం చూపబడింది. ఇదిగో యెహోవా దినము వస్తున్నది, యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడుతుంది. పట్టణములో సగం మంది చెరపట్టబడతారు. అయితే శేషించేవారు నిర్మూలం కాకుండా పట్టణములో నిలుస్తారు. యెహోవా అన్యజనులతో యుద్ధం చేస్తాడు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఆలివు కొండమీద ఆయన పాదములుంచగా ఆలివు కొండ తూర్పు తట్టునకు, పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకు, సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగుతుంది. గనుక విశాలమైన లోయ ఏర్పడుతుంది. కొండల మధ్య కనపడే లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోకి పారిపోతారు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమవుతాడు. యెహెజ్కేలు 43:7 దేవుడన్నాడు, నరపుత్రుడా, ఇది నా గద్యస్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను నిత్యము నివసిస్తాను. నా పరిశుద్ధ నామమును ఎవ్వరూ అపవిత్రపరచరు. యెహెజ్కేలు 48:35 యెహోవా ఉండే స్థలమని ఆ పట్టణమునకు పేరు సార్థకమవుతుంది. మొదటి నుండి యెరూషలేము రాజకీయ, సాంఘిక, మత విషయిక జీవితానికి కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఇక్కడి నుండే మొట్టమొదట సువార్త ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. గనుక మీరు యెరూషలేములో, యూదయ్య సమరయ్య దేశములందు, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. యెరూషలేములోనే మొదటి క్రైస్తవ సంఘం ఆరంభమైంది. మొదటి హతసాక్షి అయిన స్తెఫను సాక్ష్యం యెరూషలేములోనే వెల్లడి అయింది. శ్రోతలు వింటున్నారా? ఈ పట్టణాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రవచనాలు నెరవేరవలసి ఉంది. మనకు పరమ యెరూషలేము ఉంది, అది మనకెంతో ప్రాముఖ్యమైన మహానగరం. మనం ప్రభువుతో సదాకాలం అక్కడే ఉండిపోతాము. ఈ అధ్యాయంలో మరో విశేషం మీ దృష్టికి తెస్తాము. మొదట గెల్గాలును కేంద్రంగా పెట్టుకున్నారు, ఆ తరువాత కేంద్రాన్ని షిలోహుకు బదిలీ చేశారు. ఇక్కడే ఆరాధన గుడారం నిర్మించబడింది. శాశ్వతంగా అదే వారికి ముఖ్య పట్టణమైపోయింది. దేవుడు తన ప్రజలతో ఉండే స్థలమే ఆరాధన గుడారం. అక్కడికే అందరూ ప్రత్యేక సందర్భాలలో రావటానికి వీలుగా ఉంది. సమూయేలు గొప్ప ప్రవక్త, యాజకుడు. ఈయన తన బాల్యం నుండి ఎక్కువగా షిలోహుకు ప్రయాణాలు చేశాడు. 3 శతాబ్దాలుగా షిలోహులో ఆరాధన గుడారం ఉండిపోయింది. అనగా న్యాయాధిపతుల కాలమందు షిలోహులోనే ఆరాధన గుడారం ఉంది. ఆ తరువాత ఫిలిస్తీయులు ఈ పట్టణాన్ని ధ్వంసం చేశారు. నిబంధన మందసాన్ని శత్రువులు ఎత్తుకుపోయారు. షిలోహు పునరుద్ధరించబడలేదు. అక్కడ దౌర్జన్యం చెలరేగింది. ప్రజలు అవినీతిపరులైపోయారు. 7:12-17 షిలోహు పతనం వర్ణించబడింది. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడండి. మీరు నా మాట వినలేదు. నేను పిలిస్తే మీరు పలకలేదు. మిమ్ములను నా సన్నిధి నుండి వెళ్లగొడతాను. 76:56-60 వారు దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనములను అనుసరించలేదు, ద్రోహులయ్యారు. చెడిపోయిన పిల్లల్లాగా వారు తొలగిపోయారు. విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం కలుగచేశారు. దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా అసహ్యించుకున్నాడు. షిలోహు మందిరమును, తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాడు. ప్రియ సోదరీ సోదరులారా, మీరు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. యొర్దానుకు తూర్పు దిశగా యూదా, ఎఫ్రాయిము, మనష్షే అర్ధగోత్రం భూములు తీసుకున్నారు. వీరి విశ్వసనీయతకు ఇవి బహుమానాలు. మిగతా 7 గోత్రాలు బెన్యామీను, జెబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, షిమ్యోను, దాను, వీరు అంత వేగంగా ఉత్సాహంగా పనిచేసేవారు కారు. 7 గోత్రాల వంతుచీట్ల ప్రకారం 7 గోత్రాలకు భూములు పంచబడ్డాయి. కనానీయులు ఆయా స్థలాలలో బలహీనపడి ఉన్నారు. ఈ 7 గోత్రాలు వారి పట్ల ఉదాసీన వైఖరి అవలంబించారు. కనానీయులను ఉండనిచ్చారు. ఆర్థికంగా వారిపైన ఆధారపడసాగారు. సోమరులై సుఖం మరిగారు. కనానీయులతో లావాదేవీలు పెట్టుకున్నారు. అది దేవునికి సుతరాము ఇష్టమైనది కాదు. యెహోషువా వారిని ఖండించాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా వారికిచ్చిన సవాలు ఇదే. శత్రువులతో పోరాడవలసి ఉండగా రాజీ పడడం మంచిది కాదు. సైతానుతో, లోకంతో, శరీరంతో మనము పోరాడుతూ ఉండవలసిందే. బాధ్యతలను వాయిదా వేయకూడదు. భూముల పంపకం విషయంలో అందరూ దైవ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. అదే ఊరీము తుమ్మీము నిర్ణయం. ఈ రోజున మనకైతే దేవుని వాక్యమే ఊరీము తుమ్మీము. బెన్యామీను గోత్రానికి వచ్చిన భూములు యూదా, ఎఫ్రాయిము భూములకు మధ్యలో ఉన్నాయి. దేవుడిచ్చింది ఏదైనా మంచిదే. యేసు శిలువ మరణము పర్యంతము తన తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. క్రీస్తునందు విశ్వాసముంచిన మనమందరము అదేవిధంగా మన ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాలి. యెహోషువా గొప్ప వ్యవహార దక్షత గలవాడు. అయితే యేసు యెహోషువా కంటే గొప్పవాడు. ఈ యేసును నీ ప్రభువుగా, రక్షకుడుగా నీ వెరుగుదువా? ప్రియ సోదరుడా, సోదరి, పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? 1. మోయాబీయులు, 2. అమోరీయులు, 3. గిబియోనీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా కొన్ని సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. మనిషి కుమారునికి కుమార్తెలు మాత్రమే ఉన్నందున వారికి స్వాస్థ్యమియమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, కనుక వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. షిలోహు అనే స్థలములో గుడారము నిర్మించబడినట్లుగా, అక్కడ స్వాధీనం చేసుకొనని ప్రదేశాలను సమీక్షించబడినట్లుగా చూశాం. ఇందులో యెహోషువను గూర్చి కొన్ని విషయాలను తెలుసుకున్నాం. యెహోషువ విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు. పక్షపాతం లేకుండా భూములను పంచిపెట్టాడు. మోషే తరువాత తాను అంతటి పేరు దక్కించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. మనము స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రులు ఎందరో ఉన్నారు. సైతానీయ దుష్టశక్తులు ఎన్నో మనలను ఆవరించి ఉన్నవి. సోమరితనాన్ని వదిలిపెట్టాలి. విశ్వాస జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగము ప్రభునామన జయించబడాలి. దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కానీ దానిని స్వతంత్రించుకొనలేక కొందరు దరిద్రులు అవుతున్నారు. శత్రువగు సైతాను నుండి మన స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి. సైతాను దొంగ కనుక వాని చేతిలో నుండి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలి. సైతాను శిబిరంలోనికి వెళ్ళి వాణ్ణి బంధించాలి. శత్రువుతో పోరాడవలసి ఉండగా రాజీ పడడం మంచిది కాదు. మనము సైతానుతో, లోకముతో, శరీరంతో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. మన స్వాస్థ్యాన్ని వాణి నుండి లాక్కోవాలి. ప్రియులారా, ఇందులోని సత్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి, నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: అత్యంత నమ్మదగిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 3-4 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 3వ అధ్యాయంలో ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన సందర్భాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. యెహోషువ ఇస్రాయేలీలు యోర్దాను నది యొద్దకు వెళ్ళి అక్కడ నిలిచారు. 3 రోజులు గడిచిన తర్వాత నాయకులు శిబిరాన్ని పరిశీలించి ప్రజలకు సూచనలు చేశారు. మందసాన్ని, దానిని మోస్తున్న యాజకులను అనుసరించమని ప్రజలకు చెప్పబడింది. అప్పుడు యెహోషువ మందసాన్ని తీసుకొని ప్రజలకంటే ముందుగా వెళ్ళమని యాజకులకు ఆజ్ఞ ఇచ్చాడు. మందసాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునితో తమ సంబంధాన్ని, నిబంధనను కనపరుస్తారని చెప్పాడు. ఇస్రాయేలు జాతికి మరొక విశ్వాస పరీక్షగా ఇది ఉంటున్నది. ఇక 4వ అధ్యాయంలో యోర్దాను దాటిన వెనువెంటనే జరిగిన సంఘటనను గమనిస్తాం. ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 గోత్రాల నుండి 12 గురిని ఎన్నుకోమని యెహోవా యెహోషువతో చెప్పాడు. అలా చేసిన తర్వాత యాజకులు నిలబడిన చోట నుండి 12 రాళ్లను తీసుకోవాలని వారికి ఆదేశించబడింది. వారు ఈ రాళ్లను తీసుకువెళ్ళడానికి మంచి కారణమే ఉంది. ఆ కారణాలేమిటో నేటి కార్యక్రమంలో తెలుసుకుంటాం. ఇక ఇందలి ఆధ్యాత్మిక సత్యాలను వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం యెహోషువ 3వ అధ్యాయం 4వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాం. యెహోషువ వేకువనే లేచాడు. తన వారితో అతడు హిత్తీము నుండి బయలుదేరాడు. ఇప్పుడు వీరు యొర్దాను నది దాటాలి. 3 దినములైన తరువాత శిబిరములో నాయకులు జనులకు ఆజ్ఞాపించారు. యాజకులైన లేవీయులు యెహోవా నిబంధన

విశ్వాస పరీక్ష. మునుపు ఎర్రసముద్రం దాటారు, కాని ఇప్పుడు యొర్దాను నది దాటాలి. ఇది వారికి మరొక విశ్వాస పరీక్ష. యొర్దాను దాటాక వీరు యుద్ధాలు చేయవలసి ఉంది. కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి. మోషే ఎర్రసముద్ర జలాన్ని కర్రతో కొట్టినప్పుడు వారికి దారి ఏర్పడింది. ఆరిన నేల మీద వారు నడిచారు. కాని ఇది యొర్దాను నది. ఇది వరదలు వచ్చే కాలం. నది పొర్లిపారుతోంది. ఇది ఎర్రసముద్రం కంటే గొప్ప అద్భుతం. యహోవా నిబంధన మందసం ముందు కదలాలి. మందసానికి ప్రజలకు మధ్య కనీసం ఒక మైలు ఎడముండాలి. ముందు వారు నది అంచుకు వచ్చి అక్కడ నిలవాలి. 7వ వచనం నుండి అప్పుడు యహోవా యెహోషువతో అన్నాడు, మోషేకులాగే నేను నీకు తోడై ఉంటాను, నిన్ను గొప్ప చేస్తాను, యాజకులను కదలమని చెప్పు. యెహోషువా అన్నాడు, ఇది మన దేవుడైన యహోవా ఆజ్ఞ. సర్వలోకనాథుని మందసము మీకు ముందుగా యొర్దాను నది దాటబోతోంది. జీవము గల మన దేవుడు అక్కడి మనుష్యులను వెళ్లగొడతాడు. గోత్రానికి ఒకరు చొప్పున 12 గురిని ఏర్పరచుకోండి. యహోవా మందసమును మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారే నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుస్తాయి. కోతకాలమంతా యొర్దాను గట్లమీదిగా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దాను దాటడానికి జనులు తమ గుడారములలో నుండి బయలుదేరారు. మందసాన్ని మోస్తూ యాజకులు నీటి అంచున నిలువగానే పైనుండి పారే నీళ్లు బహుదూరాన ఆదాము అనే పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాయి. లవణ సముద్రంలోకి పారే నీళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. యొర్దాను మధ్య యాజకులు ఆరిన నేలపై నడిచారు. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేలపై దాటుతూ వెళ్లారు. శ్రోతలు వింటున్నారా, ఈ దృశ్యం ఎంతో మనోజ్ఞమైనది. యాజకులు నదీ జలం అంచున పాదాలు మోపగానే జలరాశి అల్లంత దూరాన ఆగిపోయింది. అది అసలే వర్ష ఋతువు. సంవత్సరానికి 2 సార్లు విపరీతమైన వర్షపాతం. ఇప్పుడిది వసంతకాలపు వర్షం. సాధారణంగా ఈ నది దాటాలంటే కొన్ని వారాలు పడుతుంది. యాజకులు మందసం మోస్తూ నడిచి వెళుతున్నారు. వెనకటి ఎర్ర సముద్రం అనుభవం వారి మనస్సుల్లో మెదులుతూనే ఉంది. దేవుడు జలరాశిని ఆదాము అనే స్థలంలో నిలిపివేశాడు. ఆదాము అనే స్థలమే కాదు, ఆదాము అనే వ్యక్తిని కూడా మనం ఎరుగుదుము. మానవ పాప సమస్య అంతా ఆదాము అవిధేయతతోనే మొదలైంది. యాజకులు మందసం మోశారు. మందసం ప్రభువైన యేసుక్రీస్తుకు చక్కని సంకేతం. అరణ్య ప్రయాణంలో ఈ మందసం వారి మధ్యనే ఉంది. 40 సంవత్సరాలు వారు మోసిన మందసమిది. ఈ మందసం వారికి ముందుగా నడిచింది. అలాగే యేసుక్రీస్తు మరణాంధకారపు లోయలో గుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు. ఎర్రసముద్రం అనుభవం, ఇప్పుడు యొర్దాను అనుభవం, ఈ రెండూ యెహోషువను మోషేకు వారసునిగా గొప్ప నాయకునిగా తీర్చిదిద్దాయి. ఇశ్రాయేలీయులు యొర్దాను దాటిన స్థలంలో సరిగా అక్కడే ఒకరోజు యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చాడు. వీరికి యుద్ధాయుధాలు యుద్ధరథాలు లేవు, గాని యెహోవా వీరికి తోడుగా ఉన్నాడు. అదే వారి విజయ రహస్యం. పాత తరమంతా గతించింది. ఆ తరానికి యెహోషువా కాలేబు ప్రతినిధులుగా మిగిలి ఉన్నారు. నాయకత్వపు బాధ్యతలు చేపట్టినవాడు యెహోషువా. యొర్దాను దాటాక ఎరికోను వశం చేసుకోవాలి. అక్కడ విజయస్థూపం నిర్మించారు. దేవునిపై ఆధారపడినప్పుడెల్లా గెలుపు, లేకపోతే ఓటమి. యెహోషువా దేవునికి విధేయుడై ఎన్నో విజయాలు సాధించాడు. సోదరీ సోదరులారా, దేవుడు మనకు వాగ్దానమిస్తున్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. నీవు అడుగుపెట్టే ప్రతిచోటూ నీకిస్తాను అన్నాడు ప్రభువు. బైబిలులోని చరిత్ర గ్రంథాలన్నిటిలో యెహోషువా గ్రంథము మనకు గొప్ప నిరీక్షణ కలిగిస్తుంది. మందసాన్ని మరోసారి చూడండి. ఇది ఇశ్రాయేలు జాతి అంతటికీ ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక

సంకేతం, దేవుని సన్నిధికి ప్రతీక. దీనినే నిబంధన మందసం అంటారు. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఇది ఒక పెట్టెలాగా ఉంటుంది. ఇది బంగారంతో చేయబడింది. దీని మూతపైన కెరూబులు రెండు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. దశాజ్ఞల పలకలు అందులో ఉంటాయి. మందసంలో మన్నాపాత్ర ఉంటుంది. అహరోను కర్ర అందులో ఉంచబడింది. అది యాజకత్వ అధికారాన్ని సూచిస్తుంది. ఈ మందసాన్ని లేవీయులే మొయ్యాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం ఉంటుంది. వాగ్దత్త భూమిలో అడుగుపెట్టకముందు అందరూ తమను తాము శుద్ధి చేసుకోవాలి. దేవుడు వారి మధ్య అద్భుతాలు జరిగిస్తాడు. భోజన విషయంలో, స్త్రీ కాన్పు విషయంలో, రోగాన్ని బట్టి శవాన్ని ముట్టుకున్నందువల్ల కలిగే అపవిత్రత నుండి శుద్ధి పొందాలి. ప్రభు అన్నాడు, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. దేవుని సన్నిధిలో మన శరీరము, జీవము, ఆత్మ శుద్ధిగా, శుచిగా ఉండాలి. దేవుని మాటలు యెహోషువా చెప్పగా విని ప్రజలు ఎంతో ఉద్రేకభరితులయ్యారు. వారిని కొంచెం నిదానించమంటున్నాడు యెహోషువా. తాత్కాలిక ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి. నీవు దేవుని పని ఆరంభించకముందు దేవుడు ఏమి చెప్పాడో, ఆ పని ఎలా చెయ్యాలంటున్నాడో జాగ్రత్తగా వినాలి. కనానీయులు దుర్మార్గులు. దేవుడు వారిని శిక్షించడం న్యాయమే. దేవుడు ఇశ్రాయేలును శిక్షాదండంగా వాడుకున్నాడు. స్థానికులైన కనానీయులతో ఇశ్రాయేలీయులు కలిసి సాంకర్యమైపోకూడదు. ఇశ్రాయేలీయులు అడపాదడపా కనానీయ పద్ధతులను అనుసరించి దేవుని తీర్పునకు గురి అయ్యారు. యెహోషువా తన ప్రజలకు దేవుడెంత గొప్పవాడో చూపుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా సర్వలోకనాథుడు, సార్వభౌముడు. యావత్ ప్రపంచానికి ఆయన ప్రభువు. ఏ సంఘము, ఏ శాఖ సత్యానికి గుత్తాధిపత్యం వహించజాలదు. యేసు అందరికీ ప్రభువు. అందరినీ సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. దేవుడు పక్షపాతి కాడు. రూపాంతరపు కొండమీద పేతురు, యాకోబు, యోహాను కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ కనపడలేదు. ఏలియా లేడు, మోషే లేడు. యేసు ఒక్కడే సదాకాలం ఉన్న దేవుడు. మన గర్వాన్ని, అతిశయాన్ని మేపటానికి యేసు ప్రభువు లేడు. ఆయన మనలను తన సంకల్ప సిద్ధికి వాడుకుంటాడు. ఆయనను వాడుకునే ప్రయత్నం మనం చేయకూడదు. అది మహాపచారం. వారు యొర్దాను నది దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించాలి. భయపడకూడదు. దేవునికి విధేయులై ముందంజ వెయ్యాలి. మునుపు ఎర్రసముద్రము దాటించిన దేవుడే ఇప్పుడు యొర్దాను నది దాటిస్తాడు. దేవుడు ఎంతైనా విశ్వసనీయుడు. ప్రతి అద్భుతానికి కర్త దేవుడే. శ్రోతలు, రండి, మనమిప్పుడు యెహోషువా 4వ అధ్యాయంలో ప్రవేశిద్దాము. ఈ అధ్యాయంలో కొన్ని ఆసక్తిదాయకమైన సంగతులున్నాయి. 12 యొర్దాను నదిలో నుండి 12 రాళ్లు తెచ్చారు. ఆ రాళ్లతో వారొక స్థూపం నిర్మించారు. యాజకులు మందసాన్ని మోసుకుంటూ యొర్దాను దాటి వెడతారు. అప్పుడు మళ్లీ యొర్దాను నది వరదలు వచ్చి పొర్లిపారింది.

0: జనులంతా యొర్దాను దాటటం తుదముట్టిన తరువాత యహోవా సెలవిచ్చాడు, 12 గోత్రకర్తలు తలా ఒక రాయి తెచ్చి వాటిని స్తూపాలుగా మీరు ఈ రాత్రి బస చేసే చోట నిలపాలి. ఈ రాళ్లు చిరకాలము తరతరాలకు ఇశ్రాయేలు జాతికి జ్ఞాపకార్థంగా ఉండాలి. ఈ స్తూపాలు యొర్దాను దాటిన సంఘటనకు ఆనవాళ్లు. ప్రియశ్రోతలు, యొర్దాను నది దాటటం చరిత్ర మాత్రమే కాదు, అది మన అనుభవం కూడా. ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి ఈ 12 రాళ్లు సాక్ష్యం పలుకుతాయి. యెహోషువా ఈ గ్రంథం రాస్తున్నప్పుడు ఇంకా ఆ రాళ్లు అక్కడే ఉన్నాయి. రోమాపత్రిక 6:1-4 వరకు. కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దానిలో జీవిస్తాము? క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందినవారమై నడుచుకునేటట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. శ్రోతలు, ఈ వచనాలకు అర్థమేమిటి? దేవుని కృపను దుర్వినియోగపరచకూడదు. కావాలని పాపం చేస్తూ దేవుని కృపను కోరటం అపచారం. క్రీస్తుతో చనిపోయి తిరిగి లేచిన మనకు నూతన జీవమున్నది. ఈ 12 రాళ్లు యొర్దాను నదిలో ఉన్నాయి. ఇవి క్రీస్తు మరణాన్ని చూపుతాయి. ఈ రాళ్లను తీసి యొర్దాను నదికి పడమటి తీరాన ఉంచారు. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తుంది. 2000 క్రిందట యేసు చనిపోయాడు. ఆయన మరణమందు ఆయనతో సంయుక్తమవుతున్నాము. బాప్తిస్మము అంటే సంయుక్తపరచబడడం అని అర్థం. ఇప్పుడు మనం సజీవుడైన క్రీస్తుతో సంయుక్తమవుతున్నాము. ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మూలం ఇదే. క్రీస్తు, నేను ఏకాత్మ అవుతున్నాము. మా శ్రోతలు ఈ ప్రాతిపదిక సత్యాన్ని గ్రహించాలి. ఇశ్రాయేలీయులు నది దాటారు, వెంటనే పాలస్తీనా పౌరులయ్యారు. ఇప్పుడు వారు వాగ్దత్త దేశానికి చెందిన ప్రజలు. మనం కూడా పరమకానాను పౌరులం. యొర్దాను దాటాము, పరమకానానులో ప్రవేశించాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎఫెసీపత్రిక 2:4-7 వరకు పౌలు అన్నాడు, దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగాలలో కనపరిచే నిమిత్తము క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. పునరుత్థానుడైన యేసు జీవమే మన జీవమైంది. యెహోషువా 4:15 నుండి యెహోవా అన్నాడు, యాజకులను యొర్దానులో నుండి యువతలికి రమ్మను. అలాగే వారు యొర్దాను నడుమ నుండి వచ్చారు. అప్పుడు యొర్దాను యథాప్రకారం పొర్లిపారింది. అందరూ ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగారు. 12 రాళ్లను యెహోషువా గిల్గాలులో నిలువబెట్టించి అన్నాడు, రాబోయే తరానికి ఈ స్థూపాలు ఎందుకు స్థాపించబడినవో వివరించి చెప్పాలి. యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకోవాలి. శ్రోతలు వింటున్నారా? మనం రాబోయే తరానికి అందించాల్సిన స్వాస్థ్యం సువార్త. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తమ పిల్లలకు తమ అనుభవ సాక్ష్యాన్ని పిత్రార్జితంగా అందించాలి. గమనించండి, యొర్దాను నదిని వారు దాటారు. అంతకుముందు ఈజిప్టు నుండి ఎర్ర సముద్రం దాటి వచ్చారు, అది విమోచన. ఇప్పుడు యొర్దాను దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. అప్పుడది మోషే చేతికర్ర, గాని ఇప్పుడిది యెహోవా మందసం. అలాగే మరణం గుండా క్రీస్తు మనల్ని నడిపిస్తాడు. మరచిపోకండి, యొర్దాను క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. విశ్వాసుల మరణం కాదిది. క్రీస్తు మరణంలోకి మనము బాప్తిస్మం పొందాము, అందులో ప్రవేశించాము. యెహోషువా 4వ అధ్యాయం మన వ్యక్తిగత జీవితాలకు గొప్ప పాఠం. ప్రజలు యొర్దాను నదిని దాటారు, అంతటితో అయిపోలేదు. అది ఇశ్రాయేలు జాతి చరిత్రకు కొత్త ఆరంభం. 12 గోత్ర నాయకులు 12 రాళ్లు నదిలో నుండి తెచ్చారు. వారు నిర్మించిన బలిపీఠం దేవుడే వారి నాయకుడని సాక్ష్యమిస్తుంది. ఇది విజయ సూచకం. ఇది వారికి కొత్త శకారంభం. మనలో కూడా గత స్మృతులు కొన్ని విజయస్థూపాలుగా నిలిచిపోతాయి. మోషే తరువాత యెహోషువా, వీరి నాయకత్వం రాబోయే తరాలకు ఎంతైనా మార్గదర్శకం. దేవుణ్ణి వెంబడించే నాయకులను వెంబడించే ప్రజలు ధన్యులు. యెహోషువా యెహోవా వాడుకున్న గొప్ప నాయకుడు. 2 ఘన విజయాలు. 1 ఎర్ర సముద్రం దాటారు, 2 యొర్దాను నది దాటారు. ఇప్పుడు వారు స్వతంత్ర జాతి. తరతరాలకు దేవుని ప్రజలు గత చరిత్రను స్ఫురణకు తెచ్చుకొని స్ఫూర్తి పొందుతారు. ప్రియ సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయులు నిర్మించిన 2 స్థూపాలు ఈ అధ్యాయంలో మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యొర్దాను నది మధ్య నుండి తెచ్చిన 12 రాళ్లు గిల్గాలులో స్థూప నిర్మాణానికి వాడారు. యొర్దాను నది మధ్యలో కూడా 12 రాళ్లతో మొదటి స్థూపం నిర్మించారు. ఈ 2 స్థూపాలు దేవుని మహిమను చాటే 2 సాక్ష్యాలు. 12 రాళ్లు అంటే 12 గోత్రాలు. నది మధ్యలో ఉన్న స్థూపం మీదుగా నీళ్లు పారుతూ ఉంటాయి. మొత్తం 24 రాళ్లు యొర్దాను నది నుండే తీశారు. యాజకులు నది మధ్యలో నిలిచి అలాగే ఎంతోసేపు మందసాన్ని మోస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో వారు మోషేను జ్ఞాపకం చేసుకుని ఉంటారు. మోషేతో పోల్చి చూస్తే యెహోషువా అంత గొప్పవాడు కాడు అనిపిస్తుంది. మోషే పడిన శ్రమల ఫలితంలోకి యెహోషువా ప్రవేశించాడు. మోషే ఫరోతో తారసిల్లిన విధానం ఎంతో అపాయకరం, ప్రమాదకరం. యెహోషువాకు అట్టి పరిస్థితులు లేవు. ఇప్పుడు వీరు ఒక స్వతంత్ర జాతిగా వ్యవహరిస్తున్నారు. పోరాడతారు, గెలుస్తారు. దేవుని మాట విన్నప్పుడు తప్పక విజయం చేకూరుతుంది. దేవుడు చెప్పకుండా వీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకూడదు. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. పరిశుద్ధాత్మ నడుపుదల చొప్పున జీవించాలి, నడవాలి. ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి, విజయం సాధించాలి. ఒకరోజంతా యొర్దాను జలరాశి అక్కడికక్కడే ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు 1వ నెల 10వ తేదీ నది దాటారు. 1వ నెల 1వ తేదీ మోషే చనిపోయాడు. ఆ తరువాత 9 రోజులకు యొర్దాను దాటారు. అనగా మోషే మరణానికి వారు సంతాపము వెలిబుచ్చవలసిన దినాలవి. 30 రోజులు సంతాప దినాలు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో స్థూపం నిర్మించారు. గాలు అంటే దొరలటమని అర్థం. గిల్గాలు అంటే గాలు గాలు అని 2 సార్లు అన్నట్లు, అనగా ఎడతెగక దొర్లుతుంది అని అర్థం. ఇశ్రాయేలీయుల సమస్యలన్నీ దొర్లిపోయాయి. గిల్గాలు చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఇక్కడే ఇశ్రాయేలు మగపిల్లలందరికీ మొదటిసారి సున్నతి జరిగింది. ఇక్కడ ఒక జాతిగా మొదటిసారి పస్కా పండుగ చేసుకున్నారు. ఇక్కడే మన్నా సరఫరా ఆగిపోయింది. ఇక్కడే యెహోషువా సేనాధిపతిగా ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడే సమూయేలును సౌలు కలుసుకున్నాడు. సౌలు ఇక్కడే తన రాజ్యాధికారం పోగొట్టుకున్నాడు. ఈ స్థలంలోకే దావీదు రాజుగా అభిషిక్తుడై వచ్చాడు. ఏలియా ఇక్కడే రూపాంతరం చెందాడు. ప్రియ సోదరీ సోదరులారా, క్రీస్తునందే మన గిల్గాలు. ఇక్కడే మన పాపాలన్నీ దొర్లిపోయాయి. గిల్గాలు ఆధ్యాత్మికంగా మనకు నూతన సృష్టి అనుభూతి. క్రీస్తునందే సమృద్ధి జీవం. ప్రియ శ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యోర్దాని నదిలో పైనుండి పారు నీళ్లు ఎక్కడ ఏకరాశిగా నిలిచాయి? యోర్దాను నదిలో పైనుండి పారు నీళ్లు ఎక్కడ రాశిగా నిలిచాయి? 1. ఆదామను పురమునకు దగ్గర, 2. ఆశ్రయమను పురమునకు దగ్గర, 3. ఆకానను పురమునకు దగ్గర. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన సందర్భాన్ని గురించి తెలుసుకున్నాం. మందసాన్ని, దానిని మోస్తున్న యాజకులను అనుసరించమని ప్రజలకు చెప్పబడింది. మందసాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునితో తమ సంబంధాన్ని, నిబంధనను కనపరుస్తారని విన్నాం. ఇస్రాయేలీలు తమ జీవితంలో మరొక అద్భుతాన్ని చూశారు. యాజకులు మందసాన్ని మోశారు. అది ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఈ మందసమే వారిని అరణ్యంలో నడిపించింది. మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యోర్దాను నీళ్లలో అడుగు పెట్టగానే నదిని సులభంగా దాటగలిగారు. ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 గోత్రాల నుండి 12 ఎన్నుకోమని యెహోవా యెహోషువతో చెప్పాడు. అలా చేసిన తర్వాత యాజకులు నిలబడిన చోట నుండి 12 రాళ్లను తీసుకోవాలని వారికి ఆదేశించబడింది. వారు ఈ రాళ్లను తీసుకువెళ్ళడానికి మంచి కారణమే ఉన్నట్లుగా చూశాం. వారి కుమారులు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు ఇస్రాయేలీలు ముందుకు వెళ్ళగలిగేలా ప్రభువు యోర్దాను నది ప్రవాహాన్ని నిలిపివేసిన సమయాన్ని గుర్తు చేసే విధంగా ఆ రాళ్ళు శాశ్వతంగా నిలిచిపోతాయి. దేవుడు యోర్దాను నీటి ప్రవాహాన్ని ఆపి ఎర్ర సముద్రాన్ని విడగొట్టిన రీతిగానే ఇక్కడ కూడా చేశాడని ఇస్రాయేలుల పిల్లలు గుర్తుంచుకోవడానికి ఈ రాళ్ళు సహాయపడతాయని యెహోషువ మరోసారి పేర్కొన్నాడు. యెహోవా బాహువు బలమైనదని గుర్తించి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలని వారికి గుర్తు చేస్తాయి. ప్రియులారా, ఇందరి సత్యాలు మీ ఆత్మీయ జీవితానికి సహాయపడగలవని భావిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశిస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరేదన్నా తర్త పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకోదాం. బికాస్ దీనికి అన్నిటికీ కారణాలు ఏంట్రా అంటే, దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు 6 రోజులు పనిచేసి 1 రోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు చాలామంది ఈ సబాత్తులు అక్కర్లేదు, అది వద్దు ఇది వద్దు అంటే దేవుడు పరిశీలతో చెప్తూ ఉంటాడండి. పరిశీలతో చూసినప్పుడు వారు మరలా దేవునితో వాదించేటప్పుడు వారిని చూసినప్పుడు మీరు తెల్ల సున్నము కొట్టినా సమాధులు వలె ఉంటారు, లో బయట తెలిపే కానీ లోపట ఎండిన ఎముకలు ఉల్లిగబ్బు. బయట తెల్ల సున్నం అంటే దేవుడు ఏమంటున్నాడు, బయట తెలుపు ఉంటాం వేస్ట్ అంటున్నాడా? బయట తెలుపు ఉన్నట్టు లోపట కూడా తెల్లగా పరిశుద్ధంగా ఉండాలంటున్నాడా? ఈరోజు చాలామంది ఎలా తీసుకుంటారు తెలుసా, పరిసెల్లో వాళ్ళు వేస్ట్, పరిసెల్లో వారు తెల్ల సొన్న కొట్టినారు అంటారు. పరిసెల్ లాంటి జీవితం మనకొద్దు, వారు కేవలం ఆచారమే. దేవుడు ఎక్కడన్నా ఆచరించద్దు అని చెప్పాడా? ఈరోజు చాలామంది దేవుని వాక్య నియమానికి ఇది అవసరమా అని వాదిస్తూ ఉంటారండి. దేవుని వాక్యం చూస్తే మత్తయి వార్త 23లో చూస్తే ఎక్కడ చదవండి,
1: 27,
0: అయ్యో వేషధారులారా,
1: శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగుపడుచున్నవి కానీ.
0: వెలుపల శృంగారముగా అగుపడుచున్నది, బయట శృంగారం ఉందంట, చక్కగా ఉందంట, అందంగా ఉందంట, ఉండద్దు అని చెప్తలేదు, ఉండు, కానీ
1: లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి.
0: ఇంకో సువార్తలు చూస్తే కుళ్ళు గబ్బు, ఎండిన ఎముకలు కుళ్ళు గబ్బు. ఇసి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి, బయట తెలుపు మాత్రం కాదు లోపట కూడా బాగుపడ్డాది, బయట క్రియలు మాత్రం కాదు లోపట. ఎందుకంటే పరిచయలు శాస్త్రులు అనేటప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా చదివేవారు, వారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారు, వారు దశంభాగముల్ని దేవుడికి చెల్లించేవారు, వారు విశ్రాంతి దినాల్ని ఆచరించేవారు, వారు క్రియల రూపంగా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేవారు. అది దేవుడు అంటున్నాడు, మీరు బయట క్రియలు చేసి అలంకరణ బాగుంది, మీరు క్రియల రూపంగా మీ జీవితం బాగుంది, ఆచారాల రూపంగా మీ జీవితం బాగుంది, కానీ లోపట అంటే మీ హృదయం చూస్తే దరిద్రంగా ఉంది, హృదయం బాలే, ట్రెడిషన్ వెళ్తున్నారు కానీ ఇది లేదు కానీ అంటున్నాడు. ఎందుకురా ఇది అనలా, ఇది బాగానే ఉంది కానీ లోపట బాగుంటే బాగుంటుందయ్యా. ఈరోజు చాలామంది అంటారు, అసలు యేసు ప్రభు దశంభాగం అని ఎక్కడ చెప్పాడు? దేవుడు జువ్యని చెప్పలేదు కానీ ఇష్టం మానద్దు అని చెప్పాడు. చూస్తారా అన్నమాట, ఎక్కడ అక్కడే ఉంటుంది, చదవండి
1: 23వ వర్షం.
0: అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
1: ఫరిసయ్యులారా,
0: మీరు పుదీనాలోను,
1: సోంపులోను, జీలకర్రలోను,
0: అరే తెలుగు ట్రాన్స్లేషన్ సూపర్ ఉందండి, జీలకర్రలోను
1: పదియో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితిరి.
0: ఇవన్నీ దేనికి సంబంధించింది, హృదయానికి సంబంధించింది. న్యాయము కనికరము విశ్వాసము
1: విడిచిపెట్టి
0: ఆ
1: వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను.
0: ఏమంటున్నాడు యేసు ప్రభు, బయట చేసేది మానద్దు. దశంభాగం ఇవ్వని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు, ఇష్టం మానద్దు, అది మానక ఇది కూడా చెయ్యి. సీ భూత కమింగ్ ఇన్ ద సేమ్ చాప్టర్. బయట మాత్రం కాదు, బయట చెయ్యి, చేయొద్దని చెప్తలే, చేయాలి. ఇది చేస్తే ద లా ఆఫ్ ద క్రియేషన్, యూ విల్ బి బ్లెస్డ్. ఇది చేస్తూ ఇది చెయ్యి, నీ ఆత్మ వర్ధిల్లాలి. అందుకని బైబిల్లో చూసినప్పుడు యోహాన్ రాస్తాడు, నీ ఆత్మ వర్ధిల్లిన రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. యు సీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. వీరైతే అవుట్ సైడ్ వెల్, ఇన్సైడ్ బ్యాడ్. దేవుడు అంటున్నాడు ఇది చెయ్యి ఇది చెయ్యి, దీన్ని బట్టి నీ బ్రతుకు బాగుంటుంది. ఈరోజు ఎలా ఉన్నారంటే ఇదొద్దు ఇది మాత్రం చెయ్యి, నువ్వు అడుక్కుని అడుగుగానే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి, దరిద్రతలోనే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి. నో, దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ సేస్. ఇఫ్ యూ బిలీవ్ జస్ట్ ద థింగ్, అందుకంటే నీ జీవితం ఆ దరిద్రతలో ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాస్పరిటీ గాస్పుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ బైబిల్ గాస్పుల్. ఈ వాక్యంలో తెలియజేయబడింది అదే, నీ హృదయం తగినట్టే నీ జీవితం ఉండాలి. నీ హృదయం సరిలేదా, నీ జీవితం సరి ఉండదు. నువ్వు క్రియల రూపంగా ఏదో చేసుకుని దాన్ని బట్టి బాగున్నాను అనుకోవద్దు. సో ఏదో మెటీరియలిస్టిక్గా దీవించబడ్డానని బాగున్నాను అనుకోవద్దు. నీ హృదయం సరిగా ఉండాలి, నీ జీవిత క్రియలు సరిగా ఉండాలి. బోత్ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్. ఇక యేసుప్రభు అంటాడు నువ్వు లోపట కడుగుతే బయట కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఆ వాక్యం చదువుతామండి.
1: అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
0: వీళ్ళందరినీ ఒకే పేరు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు, వేషధారులు, బయట క్రియల రూపంగా చూపించుకుంటున్నావు, లోపట లేదు, దట్ ఇస్ నాట్ వాట్ యు ఆర్. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి,
1: ఫరిసయ్యులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ
0: బయట కడుగుతున్నావు, బయట క్రియలు చూస్తున్నావు, బయట ప్రిన్సిపల్స్ లో ఉన్నావు, బయట కమాండ్స్ లో ఉన్నావు, బయట లాస్ లో ఉన్నావు, కానీ
1: అవి లోపట దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా
0: అంటే ఫంగస్ తో పాసితో ఇన్ఫెక్షన్ తో ఉంది. సో దేవుడు ఏమంటాడు, గుడ్డి పరిసయ్యులారా
1: గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయము.
0: బయట శుద్ధి అగునట్లు, బయట శుద్ధి చేయొద్దని చెప్పలే, కానీ మొదట ఎక్కడ చేయాలంట, లోపల. నీ ఆత్మ, నీ హృదయం, నీ లోపట పరిశుద్ధపరచు. యు నీడ్ టు డూ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. దేవుడు ఇచ్చిన నియమాలు, నీవు నియమాలని ఒక రూల్ బుక్, టర్మ్స్ అండ్ కండిషన్స్ చంపేస్తాడు దేవుడు అన్నట్టు భయంతో ఉన్నావా, నీ ఇష్టం, దాన్ని బట్టి ప్రతిఫలం లేదు. కానీ దేవుడు నిన్ను ఆయన బిడ్డగా చేసుకుని నా తండ్రి నాతో ఉండటానికి, నా తండ్రి రాజ్యము నా మధ్య కనబరచబడటానికి, నా తండ్రి ఇలాగ బ్రతకమంటున్నాడని గౌరవపూర్వకంగా బ్రతికావా, అది పేరు. ఈరోజు కేవలం దేవుడు చంపేస్తాడు, దేవుడు తిట్టేస్తాడు, దేవుడు పాడు, యూదులు అట్లే ఉండేవారండి. ఈరోజు కూడా యూదులు అట్లే ఉన్నారు. దేవుడు నామన ఉచ్చరిస్తేనే చంపేస్తాడు రా బాబు, ఎక్సెల్ లెక్క చేస్తాడు, ఈసారి చంపేస్తాడు రా బాబు, భయం మాట. ఈరోజు కూడా యావే అన్న పేరు పలకరు, యెహోవా అన్న పేరు పలకరు. కానీ ఈ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు అన్న హృదయాన్ని మార్చుకో, లాప్ట కడుక్కో, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. దేవుడు నీవు వర్ధిల్లాలని కోరుతున్నాడు, నాశనం అవ్వాలని కోరతలేదు. కానీ నువ్వెప్పుడైతే ఆయన చెప్పినట్టు వినవో, అపవాదితో నువ్వు అంగీకరిస్తున్నావు, స్నేహం చేస్తున్నావు, ఇట్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ రెబెల్. దేవుడు ఇలా చెయ్యి ఇలా ఉండు అన్నాడు, ఇలా ఉంటే నేను నీకు ఇది చేస్తాను అని చెప్పాడు, నువ్వు ఇలా చేయకపోతే నీకు శిక్ష అని చెప్పాడు. నువ్వు అంటున్నావు దేవా నువ్వు చెప్పింది లోబడతాను అని అన్నావు, కానీ ప్రేమించే దేవుడు ఎలా శిక్షిస్తాడు అంటున్నావు. ఇఫ్ గాడ్ ఈస్ లవింగ్, వై ఈజ్ ఇట్ కిల్లింగ్? Hey, God is not talking about killing. God is talking about you being prospered, flourishing, being as a child. But God is not talking about killing. He's saying, if you don't obey, apavadi sambandhiga maartunao, naa shatru sambandhiga maartunao, nuvu naa shatru pakshana pota, nuvu naa kumarudu undamani avvanante, nenu cheyakkarala. Edaithe shatruki nirnayinchabadindo, neeku vastadi jagratha. Manu baya vaakyam chodutamandi. ఎక్కడ ఒక మాట ఉంటుంది, విశ్రాంతి దినాన ఒక ఇశ్రాయేలీయుడు వెళ్ళాడంట, వెళ్ళి కర్రలు ఏరుకున్నాడంట. కట్లు దేనికి ఏరుకుంటారు మామూలుగా ఆ రోజుల్లో? నిప్పు కాల్చుకుంటానికి, కాల్చుకుంటానికి. ఆ రోజు ఏరుకుంటానికి వెళ్ళాడంట. అక్కడ చూసిన వారు అతన్ని వచ్చి అరెస్ట్ చేశారంట, అరెస్ట్ చేసి సెక్యూరిటీతో పెట్టారంట, గార్డ్స్ని పెట్టారంట. కర్రలు ఏరుకున్నాడండి, బాంబులు తీయలేదండి, ఎవరిని చంపలేదండి, ఆయుధాలు చేతుల్లో లేదండి, కర్రలు ఏరుకున్నారంతే. కర్రలు ఏరుకున్న వారిని గార్డ్స్తో అంటే సెక్యూరిటీ వచ్చి అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి మోషే దగ్గర తీసుకెళ్ళి ఏం చేయమంటావంటే దేవుడిని ఎంక్వైరీ చేశాడంట. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా, పోనీలయ్యా కర్రలే కదా ఏరుకున్నాడు అన్నాడా, ఊరందరిని పిలిపించి అందరు రాళ్ళు తీసుకొట్టి చంపేమని చెప్పాడు. మనకు ఏంటి ప్రభా, కర్రలు ఏరుకున్న దానికి రాళ్ళు కొట్టి చంపేలా? దేవుడు ఏమంటాడు తెలుసా, నీ హృదయం సరిలేదు, నువ్వు కర్రలే ఏరుకున్నాను అంటున్నావు, ఇంట్లో మంట అంటించుకుంటానికి అంటున్నావు, అవసరతకు అంటున్నావు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందే చెప్పలేదా? నీకు ఆజ్ఞలు ముందే అవ్వలేదా? నీకు నియమాలు ముందే అవ్వలేదా? ముందే హెచ్చరికను అవ్వలేదా? అన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏ మాట వినకుండా కేర్లెస్గా నేను అనుకుందే చేస్తాను అన్న రీతిగా నువ్వు నీ పని చేసుకుంటావా? అంటే యువర్ రిబల్.
1: నంబర్స్ 15:32.
0: వండర్ఫుల్, ప్లీజ్ రీడ్.
1: ఇజ్రాయేలులో అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యుద్ధకును అహరోను యుద్ధకును సర్వసమాజం యుద్ధకు వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమీ చేయవలనని అది విశదపరచబడలేదు గనక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను, సర్వసమాజము పాలము వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలని మోషేతో చెప్పెను.
0: నేను చూస్తాము దేవుడు అంటాడు రాళ్ళతో కొట్టి అంటే ఎందుకు అనేది చెప్తున్నాను. ఈ పాయింట్ వినండి, నువ్వు కర్రలే కదా ఎదుర్కొన్నావు, రాళ్ళతో కొట్టి చంపాల్సిన అవసరం ఏంటి? గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ హార్ట్ మోర్ దెన్ ద వర్క్స్. ఏ మేరేదానికన్నా ఏ హృదయం? నా మాటకు మేరుతావా? రిబల్ అంటే ఈరోజు కర్రలేరు, నువ్వు మాట లోపడిన వాడివి, రేపేం చేస్తావు? అన్నీ చేస్తావు, ఏదైనా చేస్తావు. నేను ఈరోజు నిన్ను వదిలేశాను అనుకో, రేపేం చేస్తావు? నేను అది చేసినప్పుడు అంటే ఇచ్చిన టాప్10 ఆజ్ఞల్లో 4వది బ్రేక్ చేశాను, దేవుడు ఏమి చేయలేదు కాబట్టి వేరే చేసినా కూడా దేవుడు ఏం చేయడులే. ఓ, ఏది ఘనంగా ప్రారంభమవుతుందో అంత చిన్నగా ప్రారంభమవుతుంది. సో దేవుడు ఇశ్రాయేలుకి అందరూ పాట నేర్పిస్తున్నాడు, ఇదిగో చూసుకో, ఒక్కటి మీరినా కూడా ఊరుకునేది లేదు, చంపే, మీరే చంపండి.

0: ఉండొచ్చు. రైచియస్ జడ్జ్ ఇస్ ఆల్ హిస్ కమాండ్ షుడ్ బి రైచియస్, నాట్ వన్ ఆర్ టెన్. అన్ని రైట్ ఉండాలి. దేవుడు ఆయన న్యాయం ధర్మశాస్త్రం ఇచ్చాడు. లాస్ లేకపోతే శిక్ష లేదు. లా లేకపోతే నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ అన్ని చెప్పి విని అన్ని చేసిన తర్వాత హీ రెబెల్డ్. దేవుడు ఊరుకుంటలే. ఈరోజు ఎందుకు జరుగుతలేదండి అంటారా? ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాకాలం అన్నప్పుడు కారణం ఏంటంటే ధర్మశాస్త్రము మనం లోపడనప్పుడు దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు, తరుణాలను ఇస్తున్నాడు. మనము విరోధులుగా వెళ్తామా, రిబెలియస్ మైండ్తో వెళ్తామా, లేకపోతే ఇక్కడ గ్రహించుకుని అయ్యో నేను చేసింది తప్పు, నేను బ్రతికింది తప్పు, నా మెంటాలిటీ నా ఐడియాలజీ తప్పు, ప్రభా నేను చేసింది తప్పు, ప్రభా నీ మార్గంలోకి వస్తున్నాను నన్ను క్షమించవా అంటే గాడ్ విల్ ఫర్గివ్ అండ్ గివ్ ఎన్ అదర్ ఛాన్స్. కృప అంటావు నువ్వు పాపంలో కొనసాగిస్తాను కాదు, లైసెన్స్. నీ దారిని మలుచుకుని ఆయన మార్గంలోకి వస్తావు. సెట్టింగ్ బ్యాక్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, విశ్రాంతి దినం అన్నప్పుడు. ఈరోజు చాలామంది విశ్రాంతి అంటే రెస్ట్. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ మాట కూడా తెస్తారు. ఆ చెప్పిన రోజు చూస్తే అది పండుగ దినం. పండుగ దినం ఏ సబాత్ డే, నాట్ సబాత్ రెగ్యులర్ సెవెంత్ డే. ఇట్ ఇస్ సీజన్, ద ఫెస్టివల్ సీజన్. ఆ విశ్రాంతి దినమన యేసుప్రభు వారి ముందులే చెప్తున్నాడు, మీకు రెస్ట్ కావాలని ఆశపడుతున్నారు, నేను ఇస్తాను రెస్ట్. ట్రూ, యేసుప్రభు నీ ఆత్మకి రెస్ట్ ఇస్తున్నాడు, కానీ నీ దేహానికి రెస్ట్ అవ్వాల్సిన బాధ్యత నీది. అర్థమవుతుందా లేదా? నీ దేహానికి కావాల్సిన రెస్ట్ నువ్వు అవ్వాలి, బికాస్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. దేవుడు నీ దేహానికి ఆయనే రెస్ట్ ఇచ్చగలిగితే నీ దేహానికి అన్ని ఆయన చేస్తాడు. నువ్వు తినాల్సిన అవసరం లేదు, పడుకోవాల్సిన అవసరం లేదు, రోబోట్ లాగా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇది మన మంచి కొరకు దేవుడు అంటున్నాడండి. దేవుడు మనుషుడు చేసినప్పుడు 6 రోజులు కష్టపడు, 1 రోజు రెస్ట్, అంతే కదా. వై డి వి వర్షిప్ ఆన్ సండే? ఒక మాట చెప్పేస్తా, ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. బైబిల్ మొత్తంలో మీరు చూస్తే అపోస్తల కార్యాలు మొత్తం యేసుప్రభు పునరుద్ధానం అనేది ఎప్పుడు? మొదటి దినాన. రెఫరెన్స్ కాబట్టి మీ ఇంటికి వెళ్ళి చదవండి. మనం ఆలయంలోకి వెళ్తాం, చూస్తాము పేతురు, యూనో వెన్ వాజ్ ద డే? ఫస్ట్ డే. అండ్ బైబిల్ అనేక సార్లు చూస్తాము ద డే ఆఫ్ ద లార్డ్. ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ద ఫస్ట్ డే, నాట్ ద సెవెంత్ డే. ఫస్ట్ డే, ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినమందు యోహాను దర్శనము, ద డే ఆఫ్ ద లార్డ్, ఫస్ట్ డే. యూసీ, మొదటి స్థానంలో దేవుని పెడతానికి దేవా నిన్ను ఆరాధిస్తాము అని ఆదివారం వచ్చి ఆరాధిస్తున్నాం. కానీ విశ్రాంతి అనేది ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్? నీ బాడీకి రెస్ట్ కావాలి. నీ ఆత్మ క్రీస్తు అనుగ్రహించే రక్షణ బట్ ద్వారంగా రెస్ట్లో ఉంది, స్టామ్లో ఉంది. ఇఫ్ యువర్ మైండ్ ఈస్ అట్ పీస్ విత్ క్రైస్ట్ అండ్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఇన్ యువర్ మైండ్, దెన్ యువర్ బాడీ షుడ్ బీ ఇన్ యువర్ కంట్రోల్. దట్ ఈస్ యువర్ మైండ్స్ కంట్రోల్. చేసే చేసే ఊరుకో, రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. ఇక్కడ ఉన్న వారికి అందరికి ఛాలెంజ్ చేస్తున్నాను, 6 డేస్ నువ్వు చేయాల్సిన పని అంతా ముగించాలి. పని చేయాల్సింది ముగించాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసుకోవాలి. పని లేదు, పని తెలియదు అంటే ఫస్ట్ అది తెలుసుకో. తెలుసుకుని 6 రోజులు కష్టపడు. 6 రోజులు నీ కష్టార్జితమంతా పెట్టు. ఎంత కష్టపడితే కష్టపడు. 7వ రోజు 1 డే టేక్ ఎ బ్రేక్. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ప్రిన్సిపల్ యు ఆర్ ద సఫరర్. దేవా నాకు ఎందుకు ఇట్లా చేసావని అడగద్దు. దేవుడు ఇలా చేయొద్దని చెప్పిన తర్వాత చేసి దేవా నాకు ఎందుకు ఇది అనుమతించావు అంటావు ఏంటి? నీ దేవానికి రెస్ట్ కావాలయ్యా, తీరయ్యా, పడుకోయ్యా, గెట్ ఫ్యూయల్డ్, గెట్ రీఛార్జ్డ్, గెట్ స్ట్రాంగ్. మన వాక్యంలో అనేక ఉపమానాలు చూస్తాయి. యేసు ప్రభు తన శిష్యులు ఆయన వెళ్తూ వారి శిష్యులు కొన్ని గింజలు తీసుకుని తిన్నారంట. పరిచయలు వచ్చి ఈరోజు విశ్రాంతి దినం తెలీదా, ఏం చేస్తారు వీళ్ళు? గింజలు ఏరుకుంటాం కూడా తప్పే, వారికి ఏరుకుంటాం కూడా పనే. తింటాం తప్పు కాదు, తిను, కానీ గింజలు ముందే తీసి పెట్టుకోలేదు, ఇప్పుడు ఏరుకుని తిన్నారు. విశ్రాంతి దినం అంటే దేవుడు యేసు ప్రభు మార్కు సువార్త 2:23 చాలా చక్కని స్టేట్మెంట్ ఇస్తాడండి. ఎక్కడ చదువుతామండి?
1: మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులను త్రుంచుచూండిరి. అందుకు ఫరిసయులు, చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వీరేలా చేయుచున్నారు అని అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన

0: ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సుముఖపు రొట్టెలను తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినమున కొరకు నియమింపబడలేదు.
1: ఏంటంటమాట?
0: విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ
1: మనుషుడికి విశ్రాంతి కావాలి, అందుకని విశ్రాంతి దినమని ఉంది. కానీ ఏడో రోజే విశ్రాంతి, లేకపోతే మండేవే విశ్రాంతి, లేకపోతే ఫలానదే విశ్రాంతి అని కాదు. మనుషుడికి కావాల్సింది రెస్ట్. కానీ
0: మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు.
1: మనుషుడు విశ్రాంతి దినం కొరకు రాలే. అర్థమైంది కదా? సెవెంత్ డే కొరకే నువ్వు రాలే. యు ఆర్ దేర్ దట్ యూ నీడ్ రెస్ట్, దట్ ఇస్ వై దర్ ఇస్ సబాత్. యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ సబాత్. సో యేసు ప్రభువే సభలో అంటాడు,
0: అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడని వారితో చెప్పెను.
1: సూపర్ కదా, మనుష్య కుమారుడు విశ్రాంతి. ఐఎమ్ ద లార్డ్, నేను ప్రభునయ్యా, నేను అడోనాయిని. సో బేసికలీ లెట్ మీ బ్రింగ్ ఇట్ డౌన్ టు ప్రాక్టికాలిటీ. మన విశ్రాంతి క్రీస్తునందు, మన మనసుకి, మన శరీరానికి విశ్రాంతి కావాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనిట్ ప్లాన్. ఎప్పుడన్నా యుద్ధ సమయం ఉందనుకో, యుద్ధ సమయంలో పోరాడాలి. యుద్ధం ఉంది కదా, ఏ శత్రువా, ఈ రేపు రా, ఈరోజు నాకు రెస్ట్ డే, నేను పడుకుంటానంటే అవ్వదు, పోరాడాలి. సో యూ హ్యావ్ ఎగ్జామ్స్. కొంతమంది బలే వాడతారు, విశ్రాంతి తినకపోతే చదవకూడదు, పోరాడు ఒక్కరోజు. కాంపెన్సేట్ దాట్, యూ నీడ్ రెస్ట్. కాంపెన్సేట్ దాట్. యువర్ బాడీ నీడ్స్ రెస్ట్, బట్ యువర్ పీస్ ఇస్ ఇన్ ది క్రైస్ట్. కానీ అనేక సార్లు చెప్తున్నాను, ఇఫ్ యూ కీప్ బర్నింగ్ యూ విల్ ఎగ్జాస్ట్. ఇఫ్ యూ ఎగ్జాస్ట్ యూ కెనాట్ థింక్ రైట్, యూ కెనాట్ సీ రైట్, యూ కెనాట్ యాక్ట్ రైట్. ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నానండి. ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు మీరు, చాలా విషయాలు విన్నారు. కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. మేక్ వన్ డే, నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం, నీవు దేవుడు ఫెలోషిప్, నీవు దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నానిచ్చిన దేవుడు, నీవు అది ఆహారాన్ని భుజించాలని. కానీ ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు ఇస్తున్నాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే, ఆరో రోజు, ఏడో రోజుకి ఆరో రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. ఏడో రోజు మాత్రము వండక అక్కర్ లేకునే ఆరో రోజుది సమృద్ధి దీవెన ఏడో రోజుకి అనుభవిస్తాం అంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. You have to have a successful life. You need to have a peaceful life, peaceful family. ee samasaram nirnayinchukondi, prabha neeku modati sthanam, prabha nee sthanamlo evarini pettanayya, neevenaya ganuduve, neevenaya na devudivi, neeke lo padtanu prabha, nin neeve na devudi, neevu tappa naaku evvaru leru prabha. rendodi devudu antadu, naa sthanamlo vere edi aaradhisthaniki veelledu, vere edi aaradhisthaniki ledu, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే, నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు. అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్నమాట. అనేక సార్లు ఈ అధ్యాయంలో చూస్తున్నాం, దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని, మన గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో మూడో అటు నేను చూసాం, మన ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు. డోంట్ మిస్యూజ్. అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడిచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో, మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృపానుగ్రహించబడుతుంది, మనకి కృపానుగ్రహించబడుతుంది, మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాన్ని సరిచేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరన్నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన సహాయం దయచేయి, నాకు కావాల్సిన దృష్టి దయచేయి. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాన్ని సమాధాన పరచుకోదామా. నేను ముగించబోతున్నాను, నా కూడా టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి. ప్రభా, నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవా, నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారంగా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. నీవే నీ కార్యాలు జరిగించు ప్రభు నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారా నేను పొందుకుంటున్నాను, నీ ద్వారా నేను కలిగి ఉంటాను. నిన్ను బట్టే ప్రభువా ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తామా. ఈరోజు ఎంతో మంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే కానీ ఎవరు తెస్తానని వీల్లేదు. వాట్ ఆర్ యూ స్కేర్డ్ అబౌట్? ఆర్ యూ ష్యూర్ గాడ్ గేవ్ యూ? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయదు, స్టార్ట్ చేసావా తప్పు నీది. దేవుడి చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుడి చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే రెండంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబుని పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. హీ హాస్ టేకెన్. ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమి లేదండి, మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారమే. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తి పాస్తులు, నా నా నా నా నేనంతా పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవు ఇచ్చింది, ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, ఈ పొరుగు అందు చూసి ఆశిస్తున్నామేమో, అది కావాలి ఇది కావాలని అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే, అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యు కెనాట్ హ్యాండిల్ గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. ద రీజన్ ఇట్ విల్ బికమ్ ఎ హార్మ్ టు యూ, ఇట్ ఇస్ డేంజరస్ టు యూ. నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు నీవు ఆయన వాక్య నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని, నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ కోరుతూ ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లో సుఖంగా ఉంటానండి. ఇక్కడ ప్రభా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా చెప్పండి, ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా, ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో కానీ నేను నిలబడితే నిజముగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, అవునదేవమ్మ, జీవితం అంతా నీదేనే అమ్మా, బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభావ. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభావ. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు ప్రభా. అంతము వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మా తోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మాతో లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలో మేము వెళ్ళలేమయ్యా. దేవా ఈరోజు మాకు రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా ఈరే నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసి, కంగారు తీసి, నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభు. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతికి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్ని మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధిలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నావు, నేర్చుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితాలని నాటి వర్ధిలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించి పని విడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలించేమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: ఈ లోకల్ ఏదైనా ఎక్కువ విలువైంది ఉందంటే, ఏదైనా మరలా తిరిగి సంపాదించుకోలేనిది అని ఉందంటే అది సమయము. దేవుడు వాక్యం చూస్తానండి, యోహాను సువార్త 9:4 చదువుదామా.
1: పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు,
0: పగలున్నంత వరకు
1: నన్ను పంపిన వాని క్రియలు,
0: నన్ను పంపిన వాని క్రియలు
1: మనము చేయుచుండవలెను,
0: మనము చేయుచుండమను. పగలున్నంత వరకు, ఈజ్ టాకింగ్ అబౌట్ టైం. వెలుగు ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు, పనిచేసే అవకాశం ఉన్నంత వరకు, బ్రతుకుతానికి బ్రతకాల్సినంత వరకు నీవు పని చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? ఎందుకంటే ఉద్దేశము, చిత్తము, ప్రణాళిక, పని ఏదైనా కూడా సమయంతో లింక్ అయి ఉందండి. సమయంకి తగ్గట్టుగానే నువ్వు ఏదైనా ప్లాన్ చేయగలవు. ఈ వాక్యం వింటున్న మీరు, ఈ సంవత్సరంలో ఏంటి మీ ప్లాన్? ఈ సంవత్సరంలో ఏంటి మీ దృష్టి? ఈ సంవత్సరంలో ఏంటి మీ సాధన? డోంట్ వాక్అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ వితౌట్ ఎ ప్లాన్. సమయం పోతా ఉంది, సమయం గతించిపోతా ఉంది, దినాలు గతించిపోతా ఉన్నాయి. యూ బెటర్ ప్లాన్ యువర్ వే. దేవుని వాక్యం చూస్తానండి, కొంతమంది ఉంటారు, లెట్స్ జస్ట్ గో క్విక్లీ ఇన్ టు ఇట్. పట్టుదల పట్టు పట్టినోరు మామూలు కాదు. దేవుని వాక్యం చూస్తే యెహోషువ గ్రంథం ఒకసారి తిప్పితే, జాషువా చాప్టర్ 8:18.
1: అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, నీవు చేత పట్టుకుని ఈటిను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతిలో ఈటిను ఆ పట్టణం వైపు చాపెను.
0: ఆగండి. దేవుడు అంటాడు, యెహోషువ నీ చేతిలో ఉన్న ఈటని చాపు, ఆ పట్టణాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నా. ఆ మాటకు అర్థమేంటి? ఆ పట్టణాన్ని నీకు ఇచ్చారంటే ఆ పట్టణం వచ్చేస్తా, వెళ్ళే పట్టణం నాది నువ్వు అని చెప్తున్నాడా? నో నో నో, పట్టణాన్ని అప్పచెప్తున్నాడు, ఈటను చాపు. ఇంకో మాటలు చెప్పాలంటే, నీ చేతిలో ఉన్న ఈటతో పట్టణాన్ని స్వతంత్రించుకో. ఫైట్, జయం నీదే, కాన్క్వర్. ఈరోజు ఈ మాట అడుగుతున్నాను, ఎంతమందికి న్యూ ఇయర్ రోజున ప్రామిసెస్ తీసుకున్నారు? చేతులు ఎత్తారా? వాగ్దానాలు తీసుకోకుండా నూతన సంవత్సరం మాత్రం వెళ్ళకండి. దేవుని మాట, దేవుని వాగ్దానాలు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ పట్టణాన్ని నీకు ఇస్తున్నా, తీసుకో. కానీ తీసుకున్నది ఎలాగా? నీ చేతిలో ఈట ఉంది చూడు, దాన్ని ఎత్తుపట్టు. ఈ ఈటతో నీకు జయాన్ని ఇస్తున్నా. ఈట ఎత్తాడంట, పోరాడతాం ఆపలే. మీరు గమనిస్తే ఆ రాత్రే దేవుడు అన్నాడు, నీకు ఇచ్చానయ్య అంట, ఆ రాత్రే బయలుదేరాడంట. ఆ రాత్రే సైన్యాన్ని తీసుకుని బయలుదేరి పొద్దుటే సర్ప్రైజ్ అటాక్, అంటే పొద్దుటికి అంటే రాత్రి తెల్లవారుజామ తెలియదు, తెల్లవారుజామున అవ్వచ్చు, సర్ప్రైజ్ అటాక్ ఇచ్చాడంట. సర్ప్రైజ్ అటాక్ చేసి వారిని హతం చేస్తే దేవుడు ఏం చేశాడంట? చదవండి అక్కడ, అమ్మోనీయుల్ని వారి చేతులకు అప్పచెప్పాడంట దేవుడు. 24 చదవండి.
1: వీటిలోను పొలములోను హాయి నివాసులు తరిమిన ఇస్రాయేల్ వారిని చంపుట చాలింపగా కత్తివాత కోలక మిగిలిన వాడొకడను లేకపోయినప్పుడు ఇస్రాయేలీలందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి,
0: ఒక్కడు కూడా మిగలలేదంట, అందరు చచ్చాడంట. దాని నెక్స్ట్ 25.
1: ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
0: ఏంటంట, ఎప్పుడు వరకైతే తను పోరాడాడో పోరాడి ముగించేంత వరకు ఈటని కిందకి దింపలేదంట. పట్టాడు, దేవుడు అన్నాడు ఈట ఎత్తిపెట్టు, నీకు జయం ఇస్తా. ఎంతసేపు జయమో? నువ్వు ఈట పెట్టినంత వరకు. సో ఎంతసేపు నువ్వు పట్టుకోలేదు? ద టైం, జయం వచ్చేంత వరకు. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టిల్ ద టైమ్ యూ గెట్ విక్టరీ, యూ హ్యావ్ విక్టరీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, రాత్రంతా ప్రయాణం చేసి పొద్దుట పోరాడి ఈట పట్టుకుని ఆపకుండా చివరి వరకు ఆపకుండా జయింపు సంపాదించుకోవడానికి సిద్ధమా? ఎందుకంటే ఈట అన్నదప్పుడు, లెట్స్ టాక్ లిటిల్ రియాలిటీ, అప్రాక్సిమేట్లీ 50 kilos ఉంటుందంట లైటెస్ట్. ఆన్ అన్ యావరేజ్ వీరులు వాడేది 150 kilos ఉంటుందంట. సో 50 kilos అన్ యావరేజ్, లెట్స్ టాక్ అబౌట్ యావరేజ్ వన్. 5 నిమిషాలు చేతులు ఎత్తి పెట్టంటే 30 సెకండ్ల చేతులు దిగిపోతుంది. ఇందులో 50 kilos ఎత్తి పెట్టాడు, యుద్ధమయ్యేంత వరకు వదల్ల. ఎంత కష్టమై ఉంటుంది, రాత్రంతా ఫుల్ రెస్ట్లో రాలే, పట్టుదలతో వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో పట్టుదల ఉందా? దేవుడు వాగ్దానం చేశాడు, తీసుకో. మీరు వాగ్దానాలు కార్డు తీసుకున్నారని చెప్పారు. వాగ్దానాలు కార్డు కాదు, వాగ్దానాలు మీరు తీసుకోవాలనేదే నేను చెప్తున్నాను. వాగ్దానాలు తీసుకున్నారు, వాగ్దానాలు తీసుకున్న వారు పట్టుదల ఉందా టు క్లెయిమ్ ఇట్? వాట్ వాజ్ ద థింగ్ దేవుడు వాగ్దానం చేసింది నువ్వు స్వతంత్రించుకుంటా ఆగకుండా నాన్ స్టాప్ కొట్టింది. ఏంటది నువ్వు ప్రయాసపడింది? నువ్వు చేయకుండా దేవా నాకు ఇచ్చేయంటున్నావు, నువ్వు ఆలోచించుకున్నావు, ఒక ప్లానింగ్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా దేవుడు చేసే దేవా చేసే దేవా చేసే ఇది ఏం చేయడు దేవుడు. కొలసీ రాసిన పత్రిక 4:5-6 వచనంలో ఒకసారి చదువుదామండి.
1: సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి.
0: సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి. ఈరోజు అపవాది చేసే పని టైం వేస్ట్, టైం పాస్, టైం వేస్ట్, టైం పాస్. ఎంతమంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు, టైం పాస్ చేసుకుంటున్నారు? నో, టైం ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్. ఈరోజు జీవితంలో అక్కర్లేని నిర్ణయాలు చేసుకుని రిలేషన్షిప్స్ అని, అఫేర్స్ అని, అదని, ప్రేమ, దోమ, ఇదే దాంట్లో టైం గడుపుతున్నారు. నో నో నో నో నో, డోంట్ యూజ్ యువర్ టైం. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అన్నెసరీ థింగ్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం అండ్ సీజన్. ప్రతిదానికి కాలము సమయము తగును. దాని తగినట్టుగా చేయండి, దాని తగినట్టుగా బ్రతకండి, దాని తగినట్టుగా జీవించండి. దేవుడు నాకు తెలియజేసేది అదే. ఎలాగా మీరు ఈ సంవత్సరంలో ముందుకెళ్ళాలి? సింపుల్, ఐఎమ్ గివింగ్ యూ వన్ రూల్. ప్లాన్. లెట్స్ మేక్ ఇట్ ప్రాక్టికల్. ప్లాన్. మీకు అసైన్మెంట్ ఈరోజు. వేక్ అప్ రెడీ. ప్లాన్. ఏంటి ప్లాన్? మీ ఇయర్ని రాయండి. ఇయర్లీ ప్లానింగ్ మీకు ఉందా? ఎంతమంది ఇయర్ అంతా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నారు ప్లానింగ్? ఆ దెర్ ఇస్ వన్ సిస్టర్, ప్రైజ్ గాడ్. దెర్ ఇస్ అనదర్ సిస్టర్, ప్రైజ్ గాడ్. ఎనీ బ్రదర్స్? వన్ బ్రదర్, టూ బ్రదర్స్. అడగపోతున్నాను నెక్స్ట్ ఆ ప్లాన్ అమ్మండి, బికాస్ ఐ వాంట్ టు సీ ద ప్లాన్. వాట్ మంత్ వాట్, వాట్ మంత్ వాట్ అచీవ్మెంట్ బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్? వాట్ ఈస్ ద టాస్క్? వాట్ ఈస్ ద ఇన్కమ్? వాట్ ఈస్ ద రెవెన్యూ? వాట్ ఈస్ ద ప్రాఫిటబిలిటీ? వాట్ ఈస్ ద లాస్? వాట్ ఇఫ్ థింగ్స్ గో రాంగ్? ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మనీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్. ఎప్పుడు ఏం చేయబోతున్నారు? ఎప్పుడు ఎలా ఉండబోతున్నారు? ఈ సంవత్సరం టైం, అది టైమర్ వెళ్ళిపోతూనే ఉంది, టైమర్ వెళ్ళిపోతూనే ఉంది. హౌ యూ గోన్ యూజ్ ఇట్? ఎలా వాడబోతున్నారు? ఈరోజు చాలామందికి సంవత్సరం ఉండదు. లెట్స్ టాక్ అబౌట్ మంత్. సరే, చాలామంది మంత్ ఉండదు. లెట్ మీ కీప్ ఇట్ వెరీ సింపుల్. హౌ డూ యూ స్టార్ట్ థింగ్స్? నేను ప్రాక్టికల్గా స్టార్ట్ విత్ ద డే. ఒక రోజుకి ప్లాన్ చేయండి, ఒక రోజుకి ప్లాన్ చేయండి. ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తారు, ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే టైం అయిపోయింది. కానీ రేపు ఏం చేస్తారు, ఈరోజు రాత్రి ఆలోచించండి. అంటే ఇప్పుడు నుండి ఆలోచించుకుంటా, నైట్కి రాయండి అంటున్నా. ఈరోజు నుండి మీకు ఒక సవాలు, ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి, రాయి. టేక్ ఇట్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్, రాయి, పుట్ ఇట్ డౌన్, మేక్ ఇట్ అ ప్లాన్. ప్లానింగ్ ఇస్ వన్ థింగ్, సెకండ్ ఇస్ అకౌంటబిలిటీ. లెక్కలు చూసుకుంటాం రెండోది. ఈ రెండు ప్రాక్టికల్ మీరు స్టార్ట్ చేయాలి ఈరోజు నుండి. నిజంగా మీ జీవితంలో మార్పు చూడాలంటే, దేవుడు కార్యం చేయాలంటే, దేవుడు వాక్యం చదివారు, మీరు ప్లాన్ చేస్తే దేవుడు స్థిరపరుస్తాడంట. యోహోషువకి దేవుడు ఎల్లు నీకు ఇస్తానా అన్నాడు. ఈయన రాత్రి ప్రయాణం చేసి సర్ప్రైజ్ అటాక్ కొట్టాడంట. దేవుడు ఇచ్చాడు ప్లాన్. ఇంకా మీరు యోహోషువ గ్రంథం మొదటి నుండి చివరి వరకు చదువుతా ఉంటే ఎన్నో ప్లాన్స్ యోహోషువ వేస్తున్నాడు, దేవుడు జయం ఇస్తున్నాడు. ప్లాన్ లేసేది యోహోషువ, దేవుడేమో జయము. ఇఫ్ యూ ప్లాన్, గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. దేవుడు నీకు ఇచ్చిన పెద్ద బహుమానం ఏంటంటే టైం. టైం, ఆ టైం కరెక్ట్గా వాడు, జయం లేదు. I'm asking you, plan. ఏం చేయబోతున్నా, రేపేం చేస్తా, రేపేమి చేస్తానని ఒక తలంపు నీకు రావాలంటే ఫస్ట్ నా బ్రతుకు ఏంటి, నా బ్రతుకు ఏంటి, నాకు కలిగి ఉన్నది ఏంటి. ఈరోజు నీకేం లేదంటే పెద్ద లిస్ట్ ఇస్తాను. నీకేముందో చెప్పు నాకు. నీ దగ్గర ఏముంది? వాట్ డూ యూ హ్యావ్? నాకు ఏం లేదు, ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇల్లు. నో నో నో, వాట్ డూ యూ హ్యావ్? అది చిన్నదో పెద్దదో, రైట్? నీలో ఏముంది, నీకేముంది? ఇంకో మాటలు చెప్పాలంటే, వాట్ ఆర్ యువర్ టాలెంట్స్, వాట్ ఆర్ యువర్ రిసోర్సెస్? నీ టాలెంట్ ఏంటి, నీ రిసోర్సెస్ ఏది? దీన్ని బట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే దేవుడు నీకు ఇవ్వని దాని గురించి నేను లెక్క అడగడు, నీకు ఇచ్చిన దాని గురించి లెక్క అడుగుతాడు. వాట్ ఈస్ గివెన్ ఈజ్ గోన్ ఆస్క్ అకౌంటబిలిటీ. నీకు కలిగింది ఏంటి, రాయి. రాస్తే నీకు ఒక పిక్చర్ కనబడుతుంది. డాట్స్ పెట్టావు అనుకో, దాని తర్వాత షేప్ వస్తుంది. ఫస్ట్ డాట్స్ పెట్టు, దెన్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఇది ఉందా అయితే ఇది చేయొచ్చు కదా, ఇది ఉందా అయితే ఇది వాడచ్చు కదా. ప్లాన్. ఈ సంవత్సరంలో నీలో ఉన్న దేవుడు పెట్టిన తలంపు ఏంటి? మంచిది ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి వచ్చిందంట. ఏంటి అది? మంచిది ఆలోచించదు నువ్వు. ప్లాన్ రైట్ డౌన్. రాయి, రాసి దేవా ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది నీ చిత్తం అయితే జరిగించు. నీ చిత్తం అయితే జరిగించని గాలి ఉదరస్తం కాదు. దేవుడు రిసోర్సెస్ పెట్టాడు, యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. దేవుడు తలుపులు తెరుస్తాడు, అవకాశాలు ఇస్తాడు, యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. అదే సమయంలో అకౌంటబిలిటీ రాసుకో, లెక్కలు రాసుకో, లెక్కల పుస్తకాలు సపరేట్ పెట్టుకో కావాలంటే. నాకేం పెద్ద డబ్బులు లేవండి, 10 రూపాయలు ఉందా లెక్కలు రాయి, 10 రూపాయలు లెక్కలు రాయి. ఆ 10 రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు? లెక్క రాయి. లెక్క ఎందుకు రాయమంటున్నావు? నువ్వు లెక్క రాసినప్పుడు నువ్వు ఖర్చు పెట్టింది అవసరమా? నువ్వు ఖర్చు పెట్టింది అవసరమా? ఉన్నదే 10 రూపాయలు, ఇది కొంటాం అవసరమా? ఇది తింటాం అవసరమా? ఇది లేకుండా బ్రతకలేవా? ఇది లేకపోతే ఏం పెద్ద మిగులుతుంది? కొంచెమే మిగులుతుంది. మిగులుచు. ఎప్పుడు అన్ని చిన్న ప్రారంభాలే, ఎత్తింది ఎవరికి ఘనమైన ప్రారంభాలు రావు. అందరికీ చిన్న ప్రారంభాలే, చిన్న దాంట్లో నేర్చుకోవాలి. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు దేవుడు వాటిని తెలియజేయబడదు. కొంచెంలో నమ్మకత్వం, కొంచెంలో నమ్మకం ఉంటే అధికంలో కూడా నమ్మకం ఉంటాడంట. సో స్టార్ట్ స్మాల్. ఈరోజు మీకు ఛాలెంజ్ ఇస్తాను, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మీరు వాడింది ఎలాగుందో చూసుకోండి. ఒకటి మీ జీవితం, రెండోది మీ లెక్క. ఈ రెండు టాలీ అయ్యాయనుకో, ఎక్స్ట్రాడినరీ, యూ విల్ సీ ఇంక్రీజ్. నువ్వు ఎప్పుడైతే లెక్కలు చూసుకుంటా నేర్చుకుంటున్నావో, నీ ఖర్చు పెట్టమని కాదు, అవసరత కొరకు, మేలు కొరకు ఖర్చు పెడతావు, లాభం కొరకు ఇన్వెస్ట్ చేస్తావు. మీరే చూడండి మీ జీవితంలో. ఇంకా నేను నెక్స్ట్ ఇన్వెస్ట్ గురించి మాట్లాడాలి. ఐ కెనాట్ టాక్ అబౌట్ ఇన్వెస్ట్ అంటిల్ యూ లెర్న్ దిస్. నో పాయింట్. వేర్ విల్ ఇన్వెస్ట్ యువర్ మనీ? వేర్ విల్ యూ ఇన్వెస్ట్ యువర్ టైం? వేర్ విల్ యూ యూటిలైజ్ యువర్ లైఫ్? యూ కెనాట్ డూ దట్ అంటిల్ యూ లెర్న్ దిస్. ఇది నేర్చుకుంటే నెక్స్ట్ అక్కడికి వస్తుంది. ఈరోజు చాలామంది దే ఆర్ యూజింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గాల్లోకి వెళ్ళిపోతాయి, గాల్లో ఖర్చు పెడతారు. హౌ విల్ యూ ప్లాన్ లైఫ్? ఒక 10 లక్షల చేర్చిపెట్టు, 10 లక్షలు చేర్చిపెట్టి ఏం చేస్తావు? ఏం చేస్తావు నిజంగా? ఫస్ట్ ఎక్కడ పోతున్నాయి చూడు. ఆ 10 రూపాయలు నేర్చుకో ఫస్ట్. ఆ 10 రూపాయలు నేర్చుకో. ఆ 10 రూపాయలు నేర్చుకున్నావా, ఆ 10 రూపాయలు 1 రూపాయనే ఎత్తిపెడతాను నేర్చుకో ఫస్ట్. ఇదేం పెద్ద, ఈరోజు ఏం పెద్ద ఉండదు. లర్న్ ద డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ ఉంటే మాత్రమే జీవితంలో వర్దిల్తారండి. ఈరోజు లోకంలో ఉన్నవారు ఈ నియమాలు నేర్చుకుని గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుడు ఒకటి అంటున్నాడు, ఏం తెలుసా? లోకంలో వారు అంత ప్రయాసపడి గొప్ప వాళ్ళు అవుతున్నారు, నేను నీ తోడుంటా, నేను నీకు నా ఆశీర్వదిస్తా, నీకు జ్ఞాన హృదయాన్ని ఇస్తా, నేను నీకు వాగ్దానాన్ని ఇస్తా, నీ చేతి పని నేను ఏం చేస్తానో ఆశీర్వదిస్తా. అంటే నువ్వు పడిన దానికి, లోకంలో వాడు పడి దానికన్నా నీ పనిని నేను ఆశీర్వదిస్తాను, నీకు అధిక లాభం వస్తుంది. నువ్వు నమ్మకంగా బ్రతుకు, నువ్వు నా మహిమార్థమే బ్రతుకు, నువ్వు నా సాక్షిగా బ్రతుకు, ఇతరులకి మాదిరికరంగా ఉండు, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండు, ఇతరులకి దీవెనకరంగా ఉండు, ఇతరులని నాలో నడిపించి నా ప్రేమను చూపి. అది దేవుడు కోరేది. ఈరోజు మనమైతే దేవా నా అప్పులు తీర్చు, దేవా నా సాయం చేయి, అప్పిస్తావా? డబ్బులు ఏమైనా ఉంటావు పంపిస్తావా? 10,000 అంటే కొట్టు, 2 రోజులు ఇస్తా. ఆ 2 రోజులు 2 సంవత్సరాలు. ఈరోజు చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతూ, ఎర్రితనంలో బ్రతుకుతూ, వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ, వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ, పిల్లల జీవితాలను పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. ఈరోజు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను, మీరు సమయం ఎంతో విలువైంది. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడంత, నూతన అవకాశాలు ఇచ్చాడు. మీరు రాసుకోవాలి, మీరు సిద్ధపడాలి. అందరున్న అదే దృష్టితో, అదే పాత బ్రతుకుతో, అదే రీతిగా ఉంటాను లేదు. వాక్యంలో చూస్తానండి, కొన్ని వచనాలతో జస్ట్ చెప్పి ముగించేస్తాను. కీర్తనలో 90:12,
1: మాకు జ్ఞానము కలుగునట్లుగా
0: చేయము, మాకు జ్ఞానము కలుగునట్టుగా చేయము,
1: మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
0: ఏంటంట, మా దినాలు లెక్కిస్తాం మాకు నేర్పించయ్యా, అంటే టైంని లెక్కిస్తాం మాకు నేర్పించయ్యా, టైం లెక్కిస్తాం మాకు నేర్పించు. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది, టీచ్ అస్ టు నెంబర్ ఆర్ డేస్ దట్ వీ మే గెయిన్ ద హార్ట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన హృదయాన్ని కలిగినట్లుగా సమయాన్ని లెక్కిస్తూ నేర్పించయ్యా. సమయాన్ని లెక్కించిన వాడికి జ్ఞానం ఉంటుందంట. క్యాలిక్యులేట్ యువర్ టైం. దేవుని వాక్యంలో చూస్తాను, నేను రోమీయులకు రాసిన పత్రిక 13, Romans 13:11.
1: మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
0: ఈ మాట చాలా పెద్ద హెచ్చరిక అండి. అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ టైం, ఇప్పుడున్న ప్రస్తుత సమయాన్ని ఎరిగిన వారుగా ఉండాలంట. అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ టైం, ఇప్పుడు పరిస్థితి కాలం సమయం ఎరిగిన వారుగా ఉన్నారా? 10 సంవత్సరాల ముందు నీ పని చేయదు. ఇప్పుడు టైమింగ్లీ ఆన్సర్, టైమింగ్లీ డెసిషన్, టైమింగ్లీ స్టెప్, టైమింగ్లీ మూవ్, టైమింగ్లీ మేక్, తగినట్టుగా ఉండాలి. ఎప్పుడో ఉన్నట్టు కాదు, ఇప్పుడు కాలము సమయము. ద అవర్ ఇస్ ఆల్రెడీ కమ్ ఫర్ యూ టు వేక్ అప్ ఫ్రమ్ యువర్ స్లంబర్. నీ నిద్ర నుండి లెగుస్తానికి ఇదిగో సమయం వచ్చింది. లే, ఇట్స్ అ టైమ్ యూఆర్ అవేక్, యువర్ ఫైటింగ్, యువర్ కాన్క్వరింగ్. అదే రీతిగా బికాస్ అవర్ సాల్వేషన్ ఇస్ నియర్ నౌ దెన్ వీ వర్ ఫస్ట్ బిలీవ్డ్. దేవుడు మన జీవితాల కార్యం జరిగించే దేవుడు అండి, నిశ్చయంగా. నో డౌట్ అబౌట్ ఇట్. 1 యోహాను 2:17,
1: లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.
0: ఏంటంట, లోకము దాని ఆశ గతించిపోతుంది గాని దేవుని చిత్తము జరిగించువాడు
1: నిరంతరము నిలుచును.
0: ఈ మాట చెప్తున్నాడు, దేవుడు నిత్యత్వంలో ఉన్న దేవుడు, నిరంతరంలో ఉన్న దేవుడు. నిరంతరంలో తెలిసిన టైం లిమిట్, అక్కడ కాలం సమయం లేదు. సృష్టి చేసినప్పుడు దేవుడు కాలం సమయం, నక్షత్రములు పెట్టినప్పుడు దేవుడు ఏంటంట, కాలానికి సమయానికి సాదృశ్యంగా పెట్టాడట. జస్ట్ క్యాలిక్యులేట్ టైమ్ అండ్ సీజన్. మనం చూసినప్పుడు చూస్తే ఇక్కడికి ఇక్కడికి తేడా. దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు, ఇక్కడ శాంపిల్ పెట్టి టైమర్ పెట్టాడు. ఇందులో సరిగా ఉన్నావా, ఇందులోకి వస్తావు. ఇందులో సరిగా లేవా, ఇందులోకి రావు. ఈరోజు మీరు యూఆర్ ఇన్ దిస్ ట్రయల్, వీఆర్ ఆల్ ఇన్ దిస్ ట్రయల్. ఆవిరి వంటిది జీవితం, యూఆర్ ఇన్ దిస్ ట్రయల్ పీరియడ్. ఇది సరిగా వాడితే నిత్యత్వంలో ఉంటావు, ఆయనతో పాటు ఉంటావు. దేవుడితో కోరేది ఒకటే, ఇవన్నీ లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి కానీ ఎవరెవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో దే లివ్ ఫర్ ఎవర్, నిత్యత్వంతో దేవునితో నిత్యత్వంలో ఉంటారు. యాకోబు 4:17 చివరకు చదువుదామండి.
1: కాబట్టి మేలైనది చేయ నిరిగియు,
0: మేలైనది చేయ ఎరిగియు,
1: అలాగు చేయుని వానికి పాపము కలుగును.
0: ఆహా, ఎంత కఠినమైన మాట ఇది. మేలు ఏది చేయాలో తెలిసి చేయని వాడు పాప అంట. ఇంకా మాటలు చెప్పాలంటే, డూయింగ్ నోయింగ్ వాట్ టు డూ రైట్ అండ్ నాట్ డూయింగ్ ఇస్ అ సిన్. మీకు చెప్తానన్ను, Do you know what is right? మీరు ఏం చేయాలో తెలుసా? చాలామందికి తెలుసు, చేస్తున్నారా? చేయట్లేదు. పాపం అంట. జాగ్రత్త. దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన వరములు, దేవుడిచ్చిన కృప అన్నీ నువ్వు వ్యర్థపరుస్తున్నావా? దేవుడు లెక్కడుగుతాడు. సేమ్ తలాంతుల ఉపమానం, సేమ్ మంచి దాసుల ఉపమానం. సైమ్ టైం ఇచ్చాడు, కొంతకాలము అని ఉంటుంది. కొంత సమయము, ఫర్ సీజన్, కొంతకాలము దేవుడు వదిలిపెట్టాడు. ఇచ్చాడు, అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. చెడ్డదాసుడు అనుకున్నాడంట, నా యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి. ఒకప్పుడు మంచిదాసుడే, మంచిదాసుడు కాబట్టి ఆయనకి అన్నీ ఇచ్చాడు. ఆ మంచిదాసుడు ఏమనుకున్నాడంట, యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి తిని తాగి పొక్కడిని కొట్లాడుతున్నాడంట, పొక్కడితో గొడవ పెట్టుకుంటున్నాడంట. టైం ఏం చేస్తున్నాడు ఇతరులకి? హీ వాజ్ ఇంగ్లీష్లో ఎలాగ ఉంటుందంటే నోటితో గాలితో కొడతనట్టు. ఆ మాట గ్రీక్ నుండి చూసినప్పుడు ఇస్ రిపీటెడ్ బ్లోస్ అంటే నోటితో పంచింగ్ చేస్తున్నట్టు. ఈరోజు చాలామంది మాటలతో దూషిస్తూ ఉంటారు, వేస్టింగ్ దర్ టైం, క్రిటిసైజింగ్ అదర్స్. దేవుని వాక్యంలో చూడండి, ఈ చెడ్డదాసుడు సమయాన్ని వ్యర్థపరచుకుంటా ఉంటే, ఇతరులని దూషిస్తూ ఇతరులతో గొడవలు పెట్టుకుంటా ఉంటే వచ్చాడంట యజమాని. వాడి సంగతి ఎలా ఉంటుందో మీరే చదివి చూడండి. అయ్యో ఘోరం, అయ్యో ఘోరం. ఈరోజు దేవుని వాక్యం వింటనే మీరు, మీ సమయం అతి విలువైంది. యూనో ఐ ఆల్సో వాంట్ కన్క్లూడ్ వన్ మోర్ థింగ్. మీకు ప్రాక్టికల్, ఫస్ట్ ప్లాన్ యువర్ లైఫ్. ప్లాన్ దృష్టి ఏంటి? ప్లాన్ యువర్ లైఫ్ స్టార్ట్ విత్ ద డే. ఒక రోజుతో ప్రారంభించాడు. ఈరోజు ఏంటి తెలీదా? ప్రభు ఏం చేయమంటావు? నీవు ప్లాన్ చేయాలంటే మొదటిగా నీ కలిగింది ఏంటి, నీలో ఉన్నదేంటి, నీకు ఆశపడేది ఏంటి, అన్నీ రాసుకోవాలి. రాయండి, ఒక ట్యాబ్ రాయండి. వాట్ యు వాంట్, వాట్ యు డిజైర్, వాట్ ఈస్ దట్ యు గాట్, రాయండి. రాస్తే లింక్స్ అవుతాయి, కనెక్టింగ్ ద డాట్స్. అదే టైంలో ప్లాన్ యువర్ రిసోర్సెస్. నీకు దేవుడు ఇచ్చింది ఏంటి? డబ్బమనే, రిసోర్సెస్ ఏమనామనే, ప్లాన్. అండ్ ఐమ్ సజెస్టింగ్, మీరు పడుకునేటప్పుడు వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, డిసిప్లిన్ యువర్ లైఫ్. మొబైల్ ఫోన్లు పక్కన పెట్టండి, మనుషులతో మాట్లాడతా పడుకోవద్దు. ఈ మధ్యకాలంలో స్టడీ కూడా తెలుసు కదా, ఎప్పుడు నుండో ఉంది స్టడీ, పక్కన పెట్టుకోవద్దు, బ్రెయిన్లో సెల్స్ చచ్చిపోతాయి, డ్యామేజ్ అవుతుంది రేడియేషను, మంచిది కాదు. ఇంకా బోల్డ్ ఉన్నాయి రీజన్స్, వద్దరా బాబు పక్కన పెట్టుకొద్దరా అంటే నేను పక్కనే పెట్టుకుంటానంటే ఇంకెవడేం చేస్తాడు చెప్పు. వాడికి డ్రగ్ అడిక్ట్కి ఏమైనా తేడా ఉందా? డ్రగ్స్ తీసుకున్న నేను తీసుకోకపోతే బ్రతకను అంటాడు, నువ్వేమో ఫోన్ పక్కన లేకపోతే బ్రతకను అంటావు. ఏదైతే నేను పట్టి పెట్టుకుంటున్నా తీసిపడే, కీప్ ఇట్ ఫార్ అసైడ్, కీప్ ఇట్ ఫార్ అసైడ్, దగ్గర తీసుకురావు, దగ్గర పెట్టదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, మన జీవితాన్ని మనం సరిగా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఎవరో మన కొరకు చేస్తారు కాదు, నువ్వు చేసుకోవాలి. దేవుడు నీకు నచ్చింది ఏది ఆయన తీయడం, నీకు ఇష్టం లేనిది ఏది నువ్వే ఉంచుకోవు. సింపుల్. నువ్వు ప్రేమించే పాపాన్ని దేవుడు తీసాడు, నువ్వు అసహించుకుంటేనే దేవుడు చేతుల్లో సమర్పించుకుంటేనే దేవుడు తుడిచివేస్తాడు. ఇఫ్ యు లవ్ సిన్ అండ్ లివ్ ఇన్ సిన్, గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు పుల్ యు అవుట్ అండ్ రాన్ బయటకు అని తీయడు. నీ ఇష్టం, జీవం మరణం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. బ్రతకాలని ఆశపడుతున్నావా? బ్రతుకులోకరా. చావాలని చస్తాను నాకు తెలిసే చేస్తానంటావా? చావు. అజ్ఞానంలో ఉన్నావా? ఇదిగో నా వాకుని తెలియజేస్తున్నాను, జ్ఞానాత్మని నా జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటావని. కానీ నువ్వు ఇంకా అంధకారంలో ఉంటానంటే నీ ఇష్టం. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు కూడా మీ సంవత్సరం, మీ కాలం, మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి, వ్యర్థపరచుకోండి. డోంట్ యూటిలైజ్ ఇట్ ఫర్ అన్నెసరీ థింగ్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ ఎనీథింగ్ ఎల్స్. బీ ఎ బ్లెస్సింగ్, బీ బ్లెస్డ్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్. నోబడీ కెన్ బీ ఎ బ్లెస్సింగ్ అంటిల్ దే ఆర్ బ్లెస్డ్, రిమెంబర్ దాట్. నువ్వు ఆశీర్వదించబడకుండా ఇతరులకు ఏదో పెద్ద ఆశీర్వాదం అంటే కాదు, ఫస్ట్ నీ జీవితంలో నీకు ఉండాలి ఆశీర్వాదం. యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు డిసిప్లైన్. క్రమశిక్ష అన్నది మస్ట్ అండి, అది మీ ఇష్టం, అది మీ చిత్తం అంటే దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. నీ చిత్తం ఆయన చిత్తానికి సమర్పించుకుంటే మాత్రమే ఆయన కార్యం చేస్తాడు, లప్తి చేయడు. దేవుడు సర్వశక్తిమంతుడు, వారి విశ్వాస పరిమళన చొప్పున అంట, అంటే వాని వాని విశ్వాస స్తోమత చొప్పున దేవుడు కార్యం చేస్తాడు అంతే. ఎంత ఉంది నీ విశ్వాసం? సమయము పోనవద్దయ్యా, జీవితము పోతుంది, కాలము పోతుంది, లైఫ్ అయిపోతుంది. టేక్ కంట్రోల్, టేక్ కంట్రోల్. God is saying, you take control. దేవుడు అందరికీ, మంచోడికి చెడ్డోడికి, నీతిమంతుడికి అవినీతికి, దుష్టుడు అవునే పాపం అవునే పరిశుద్ధుడు అవునే సెయింట్ అవునే ఎవరైనా సరే, దేవుడు అంటాడు సమయం ఒకటే ఇచ్చా నేను, ఎవ్వరికి అన్యాయం చేయట్లేదు, నేను సమయం అందరికి ఒకటే ఇచ్చాను. లోకంలో ఉన్న అందరికీ దేవుడు సమయాన్ని సమానంగా ఇచ్చాడు. ఈరోజు మీది అవకాశం, హౌ యూ యూటిలైజ్ యువర్ టైం. మీ సమయం ఎలా వాడతాడు దేవుడు లెక్క అడుగుతాడండి. రైతు స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు నాకు తెలియజేస్తుంది, సమయాన్ని పోను, ఒక సద్వినియోగపరచుకో. వ్యర్థమైన వాటితో నింపుకోవద్దు, వ్యర్థమైన కార్యాలు చేయొద్దు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడు. బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు. మీరు ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు? మీరు ఏ రీతిగా నడిపించబడుతున్నారు? ఏ ఆత్మ ప్రభావం మీ పైన ఉంది? లోక ప్రభావం అంటే అపవాది ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రభావం అంటే దేవుని ఆత్మ ప్రభావం అంటే నీ జీవితంలో మేలండి, నీ జీవితంలో మార్గదర్శనం అండి. మీ జీవితంలో ఇప్పటికే అజ్ఞానంతో ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నారా? ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడండి, ఒక నూతన ప్రారంభం, నూతన సృష్టిగా, నూతన రీతిగా నీవు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని నూతన సంవత్సరం ఇచ్చాడు. నూతన సంవత్సరం అనే ఎక్సైట్మెంట్ పోగొట్టుకోవద్దు. యు ఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్. స్టార్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యువర్ గుడ్నెస్. నీవు ఆయన చిత్తంలో చేసిన అన్ని నీకు జయమేనండి. నీవు చేయాలి, నీవు పోరాడాలి, నీవు జీవించాలి. ఇప్పటికే మీ జీవితంలో సమయాన్ని వ్యర్థపరుచుంటే ప్రభుత్వం చెప్పండి, దేవా తప్పు చేశానయ్యా, ఎంతో వ్యర్థపరుచుకున్నాను ప్రభా, నూతన అవకాశం దయచే. నీ రక్తం ద్వారా నాకు నిరీక్షణ ఉంది, జయం ఉంది, వాగ్దానాలు నెరవేర్పు ఉంది ప్రభా. నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ, దృష్టి దయచేయ. నా స్థితిని గ్రహించుకోగలిగిన అవకాశం దయచే ప్రభా. నా జీవితంలో నువ్వు కలిగి ఉన్న తలంపుల్ని ఎరిగే జీవితం నాకు దయచేయ. నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలయ్యా, నీ కొరకు గొప్ప రీతిగా బ్రతకాలి ప్రభా, నీ నామాన్ని మహిమపరిచే సాక్షిగా బ్రతకాలి ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితం ఏ ఉద్దేశం, ఆ ఉద్దేశం నెరవేరాలయ్యా. ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. వందనాలు దేవా, థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా, మాకు ఇచ్చిన ఈ జీవితం అనే వరంను బట్టి వందనాలు ప్రభా. నీ మహిమ కొరకు జీవించే భాగ్యము మా అందరికి దయచి విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయ ప్రభా. కాలము సమయం ఎరిగిన వారిగా, జ్ఞాన హృదయాన్ని కలిగిన వారిగా, మా దినంలో లెక్క చూసుకున్న వారిగా, జాగ్రత్తగా బ్రతికే జీవితంలో మాకు దయచే మనం విడుకుంటామయ్యా. నీ చిత్తం ఎరిగి నీ చిత్తంలో బ్రతకాలి దేవ. ఈరోజు నీ బిడ్డలు మార్పు కలగాలి ప్రభా, వారి జీవితంలో విధానాల్లో లెక్కలు చూసుకోవాలి. నువ్వు ఇచ్చిన వరములు లెక్క చూడాలి, నువ్వు ఇచ్చిన అవకాశాలు లెక్క చూడాలి, నువ్వు ఇచ్చిన కుటుంబానికి ఏం చేస్తున్నారా, నువ్వు ఇచ్చిన బ్రతుకుని ఎలా బ్రతుకుతున్నారా, నువ్వు ఇచ్చిన తలాంతుల్ని ఎలా వాడుతున్నారా, నువ్వు ఇచ్చిన ధనాన్ని ఎలా చక్క ఖర్చు పెడుతున్నారా, ప్రతిదీ లెక్క చూసుకుని జీవితాన్ని చక్క పెట్టుకున్న వారికి చేయమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తము తెలియజేసే దేవుడు, నీ బిడ్డలకి చిత్తాన్ని తెలియజేయి. వారు ఇప్పటికే ఎందులోన సమస్యలు ఇరుక్కున్న వారుగా, పోరాటాలు ఇరుక్కున్న వారుగా, అక్కర్లేని ఇబ్బందులు ఇరుక్కున్న వారు ఉంటే ప్రభువా, వారు బయటపడే మార్గాన్ని తెలియజేయ ప్రభువా. ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంది కదా ప్రభువా, ప్రతి పోరాటానికి నువ్వు జయమిచ్చే దేవుడు కదా ప్రభువా. ఇదిగో నీ బిడ్డల జీవితాలు, మా జీవితాలను చూడు, నీ మహిమార్థమై జీవింపజేయి. ఈ బలలో పాల్పొందడం ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహించు. ఇది మాకు శక్తి అయి ఉందని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. నీ శక్తిని దయచే, అపవాది మమ్మల్ని ముట్టనవద్దయ్యా, మా కుటుంబాలను ముట్టనవద్దయ్యా. నీ రక్తంలో జయముందని ప్రకటించామయ్యా, నీ రక్తం ద్వారా మమ్మల్ని అభిషేకించు. నీలో ఏకమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాము, నీ ద్వారా నడిపించబడాలని కోరుతున్నాము. నీ ఆత్మ సహాయం, నీ ఆత్మ నడిపి అన్ని విషయంలో మాకు అనుగ్రహించి నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని అడుగుతూ నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్.

మీరు పశ్చాత్తాపమునుంది రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుటకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైనను నన్ను వెంబడింపవలెనన్నా తనను తాను తగ్గించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పిన యేసు నమ్మదగినవాడు. అందుకే ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వింటావా నేస్తం ఆ పిలుపు? ఆయన పిలుపు విని ఆయన్ని అనుసరిస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి, అవి నీకు అనుగ్రహింపబడును. చంద్రికా స్వాప్నిక సంగీతాన్ని వింటున్న వేళ ఈ పాట హాయిగా గాలిలో తేలి నీ గుండె గదిలోని వీణని స్పృశించును.

మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్నా చెల్లించిన గొప్ప దేవా, ఈ క్యాసెట్ చేసే తలంపు మాకు ఇచ్చినందుకు నీ పాదములకు వేలాది స్తుతులాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్యాసెట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఈ పాటలు వినేటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. ఈ పాటలు పలు ప్రాంతాలలో వెళ్ళి పాటలు ఆశీర్వదించే విధంగా చేస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థనా సహవాసం వారి తరపున బ్రదర్ విజయకుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యని అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.
2: ఒక గృహాన్ని నిర్మించుకొని లేదా సంపాదించుకొని దానిలో అడుగు పెట్టడం మనకెంతో ప్రాముఖ్యమైన సందర్భం. ఆ గృహంలోకి ముందుగా మన ప్రభువును ఆహ్వానించి ఆయనను మన గృహాధిపతిగా, అతిథిగా, ఆలోచనకర్తగా ఉంచుకోవాలి.

అత్యధికమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన పరలోక తండ్రి, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య రక్తము ద్వారా స్వాతంత్ర్యముతో ధైర్యముగా మీ కృపాసనము సమీపించి స్తుతులతో ప్రార్థించుచున్నాను. ఈ క్యాసెట్ వినుచున్న ప్రతి స్థలములో మీ సన్నిధి ప్రసన్నత ఉంచండి. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక విడుదల, స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన మీ కుమారులనుగా చేసి మహిమగల స్వాతంత్ర్యమును దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.

మనము దేవుని చిత్తములో అమర్చబడి ఉన్నాం. ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా మనం ఏమీ చేయలేము. మనయందు ఆయన చిత్తమును ప్రార్థన ద్వారానే కనుగొనగలము.

యేసు జన్మ నక్షత్రాన్ని చూచి ఆయనను ఆరాధించి కానుకలిచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము వారర్పించిన అర్థవంతమైన కానుకలు. యేసురాజు వారిని, వారి కానుకలను అంగీకరించాడు. ఇది ఆరాధన క్రిస్మస్.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా,

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె రాజా, జి యేసుదాసు. సంగీతం కె కమలాకర్.

ఈ లోకంలో చాలా బలహీనమైన ఎన్నిక లేని పక్షి పిచ్చుక. అదే పిచ్చుక ఒంటరిదైతే బ్రతుకంతా కన్నీళ్లమయం.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపులవలే ఈనాటి యువతరం లోక సంపాదన వెట్టలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

క్రీస్తుని, ఈ లోకం ఎందుకు సిలువ వేసెనో, ఆయన చేసిన అపరాధం ఏమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణం వరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను ఒక నెమ్మదికరమైన జీవితాన్ని సేవలో నేను కొనసాగిస్తున్నానంటే దానికి గల కారణం కేవలం దేవుడు ఒక్కడే. ఎందుకంటే మునుపటి జీవితం, నా గతించిన జీవితం ఇంత అందమైంది కాదు, ఇంత సంతోషాన్ని కలగలిసింది కాదు, ఇలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని అనుభవించింది కాదు. నా జీవితంలో చాలా భయంకరమైన స్థితులను చూశాను, వేదనకరమైన స్థితులను చూశాను, సంతోషం గురించి ప్రాకులాడాను, నేను సంపన్న స్థితిని చూశాను, అలాగే బీదరికాన్ని చూశాను, కోపాలని, తగులను, వ్యతిరేకతలను, కక్షలను, శత్రుత్వాన్ని, కొంతమంది స్నేహితులను కూడా, కొంత ప్రేమను కూడా నా జీవితాన్ని చూశాను. అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఖచ్చితంగా యవనస్తులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నా జీవిత సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో కూడా దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని నా జీవితానికి ఇచ్చారాయన. ఇది చిన్నవాడులే ఏముంటుందే వాడి బతుకు, వాడి జీవితంలో మహా అయితే ఏం చూస్తుంటాడులే అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడం రాంగ్ అని నేను చెప్తా. చిన్నవాడులే వాడి జీవితంలో ఏం సాక్ష్యం ఉంటుందిలే, ఏదో 1-2 చిన్న అద్భుతాలు ఉంటుంటాయి, అందువలన ఏదో గొప్పగా గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాను. ప్రియులారా, నేను నా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుణ్ణి, 5వ కుటుంబంలో నేను పుట్టాను. సౌర్విల్లో భోగోపురం మండలం, విజయనగరం జిల్లా మా సొంత గ్రామం. నేను అక్కడనే దేవుడి కృపచేత పరిచర్య చేస్తున్నాను. నేను పుట్టడమే బీదరికంలో పుట్టాను, అయితే ఆ బీదరికంలో కూడా నేను హ్యాపీనెస్ని చూసేవాడిని. అది కేవలం నా పేరెంట్స్ వాళ్ళు చూపించిన ప్రేమ, అఫెక్షన్. ఈ బీదరికంలో కూడా వారి ప్రేమ వల్లనే నేను సంతోషంగా ఉన్నాను, ఎప్పుడు కష్టమని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. సడన్గా ఒకరోజు ఇలా అయింది, నేను 1st క్లాస్ చదువుతున్నప్పుడు, కంప్లీట్గా కూడా నేను 1st క్లాస్ ఫినిష్ చేయలేదు. ఆ టైంలో రోడ్లు వస్తున్నాయని చెప్పి మేముండే ఇల్లుని కొట్టేయడం జరిగింది. సో తర్వాత మాకు ఒక స్థలం అంటూ చూపించలేదు, ఒక ఇల్లు అంటూ మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి వారి స్థలంలో మమ్మల్ని ఒక పాకేసుకొని ఉండమని చెప్పారు. సో ఆ రకంగా వేరొక స్థలంలో పాకేసుకొని కొంతకాలం ఉంటే మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి స్థలం ఉంటే తక్కువ రేట్కి వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఆ స్థలాన్ని మాకు ఒక 3 సెంట్లు అమ్మడం జరిగింది. తద్వారా ఆ స్థలంలో మరలా పాకేసుకొని అందులో ఉన్నాం. నాన్ వెజ్ అంటే మేబీ ఆ రోజు పండగేమో అనిపించేది, ఎప్పుడు మరి ఆ పప్పుచారు, పుట్టుచారు, పులావ్ చారు, ఇవే మా జీవితంలో చూసినవి. చాలా తక్కువ సార్లు నాన్ వెజ్ తినడం అనేది జరిగేది, ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన రోజు పండగలా అనిపించేది. మేబీ పండగేమో అందుకనే నాన్ వెజ్ వండుతున్నారేమో అని అనుకునేవాడిని నేను. సో అలాంటి బ్రతుకులో మేము ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా తాతల పొలం ఉండేది, దాంట్లో మా నాన్నగారు పంట పండించేవాళ్ళు. అదే నాన్నగారు లేబర్ పనికి వెళ్ళడం, పంట పండించే అవకాశం ఉన్నప్పుడు అనగా వర్షాలు పడేటప్పుడు పంట పండించడం, దగ్గరలో చెరువు నూతులు అలాంటివి ఏం లేకపోవడం వలన వర్షాకాలంలో పంటలు పండించేవాళ్ళు, మిగతా కాలంలో లేబర్ పనికి వెళ్ళేవారు నాన్న.
సో అందుకనే ఆ ల్యాండ్ని అమ్ముకోకుండా జాగ్రత్తగా అంతవరకు దాచాం. అయితే మరి ఉండడానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇప్పుడు 10th class అవుతుంది, మరి వీళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తారు. మన పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళ బ్రతుకులను మనం ఆప్ చేసేస్తే వాళ్ళు ఇక్కడతోనే ఆగిపోతారు, మనలాగే లేబర్ వాళ్ళు అయిపోతారని చెప్పేసి మా నాన్నగారు ఇష్టం లేకపోయినను తన తండ్రి సంపాదించిన భూమిని అమ్మేసి ఆ డబ్బుల చేత ఇల్లు కట్టడం జరిగింది. అంతేకాకుండా మేము డబ్బులను చూడడం జరిగింది. సో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంతవరకు బీదరికంలో గడిపేసరికి డబ్బులను చూసి ఒక్కసారిగా యవ్వన కాలం డబ్బులను చూశాను, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఇంకా మా అమ్మని నాకు టీవీ కావాలి, డబుల్ కాడ్ మంచం కావాలి, నాకు సీడీ ప్లేయర్ కావాలని చెప్పేసి రకరకాలుగా ఇంట్లో ఏడిపించాను. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కావాల్సినవన్నీ కొన్నారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని. నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. కానీ పెద్ద కొడుకుగా నేను వాళ్ళ ప్రేమను చూశాను, అలాగే వాళ్ళ బాధలను కూడా చూశాను. నేను చాలా అర్థం చేసుకునేవాడిని వాళ్ళని. అందుకని చెప్పి ఇన్నాళ్ళు పేదరికంలో పెరగడం వలన ఏది ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు ఏం కావస్తుంది కొనివ్వడం మొదలుపెట్టారు. చక్కగా మంచి కాలేజీలో, బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ మంచి కాలేజీలో చదివించారు. సో ఏది పడితే అది కొనివ్వడం వలన నేనేం చేశానంటే స్నేహితులతో కూడి ఇంకా టీవీ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, చూడకూడదు కూడా చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి నా జీవితాన్ని చాలా దారి తప్పించింది, నా జీవితం పాడైపోవడానికి అది చాలా ప్రభావితం చూపించింది. ఇంత క్లియర్గా ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం నా చిన్న వయసు నుండి ఎలా ఉంది అని ఒకసారి మీరందరూ గమనించగలరని నా మనవి. ఇంటర్మీడియట్ గడిచిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చదవాలి, చాలామంది ఎంసెట్ చేస్తున్నారు, నేను ఏమి ఎంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇదిగో ఈ కాలేజ్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టమైనట్లు తిరగొచ్చు, ఇంట్లో వాళ్ళకేమో చదువుకున్నట్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చదువుకోవచ్చులే, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చులే, ఇంటర్మీడియట్ మీద ఏదో ఒక ఉద్యోగం ట్రై చేసి జాబ్ సంపాదించవచ్చులే, కానీ మనం ఎంజాయ్ చేసే టైం ఇది దాటిపోతే మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని నా స్నేహితుల ద్వారా మేమంతా డిస్కస్ చేసుకొని ఒక కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ చదువుతున్నాని బయట ఇంట్లో మాటలే, కానీ మేము వెళ్ళే వాళ్ళం, కాలేజీకి వెళ్ళే వాళ్ళం. ఆ మొదట కొద్ది రోజులు ఒక 10 days వెళ్ళాం, అక్కడ వాతావరణం పరిస్థితులన్నీ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. తర్వాత అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం, రెస్టారెంట్లో క్యాంటీన్లో తిరిగే వాళ్ళం, తర్వాత సినిమాలకు వెళ్ళిపోయే వాళ్ళం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో క్లాస్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ కూడా నా డిగ్రీలో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో నాకు తెలియదు. అసలు ఈ సబ్జెక్ట్ అంటే నేను కంప్యూటర్స్ చదివాను, అందులో కంప్యూటర్స్ ఉంటుందని తెలుసు, ఆ కంప్యూటర్స్ ఇంకేంటి అని కూడా నాకు తెలియదు. ఇలా కాలేజ్కి వెళ్తూ మా ఇష్టానుసారంగా తిరుగుతూ గడిపే వాళ్ళం, డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయిపోయేది, సరదాలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం. ఇంకా ముందు ముందు ఏమైందంటే త్రాగుడికి కూడా బానిసలు అయిపోయాం. ఎవరో ఒకరు త్రాగడం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము కూడా తాగడం మొదలుపెట్టి త్రాగుడికి బానిసలు అయిపోయి డబ్బులుండక ఫీజు డబ్బులు అని ఇంట్లో వేధించి బుక్స్ కానీ ట్యూషన్ ఫీజు అని బస్ ఫీజు అని చెప్పి రకరకాలుగా ఎగ్జామ్ ఫీజులు అని చెప్పి ఇంట్లో వేధించి డబ్బులు తీసుకొని వాటిని తాగడానికి సినిమాలకి షికార్లకి అమ్మాయిలతో క్యాంటీన్లో రెస్టారెంట్లో బయట షికార్లు తిరగడానికి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా మా జర్నీ సాగుతున్నప్పుడు సడన్గా కాలేజీలో ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ ఫీజు కట్టమంటే పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నాం, ఫీజు కట్టాలి ఎలారా ఏంటి అని చెప్పి నేను నా స్నేహితులు డిస్కస్ చేసుకొని మొత్తానికి
ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఎగ్జామ్ ఫీజ్ కట్టడం జరిగింది. తర్వాత కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం, స్లిప్పులు కూడా పెట్టాం. స్లిప్పులు పెట్టి ఫస్ట్ టైము సాంస్క్రిట్ ఎగ్జామ్కి స్లిప్ పెట్టాను నేను. మా కాలేజ్ పేరు మారుమోగిపోయింది. సాంస్క్రిట్కి కూడా స్లిప్ పెట్టిన వాడు వీడు ఈ కాలేజ్ వ్యక్తి అని చెప్పి, ఈ కాలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రతి రూమ్లో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు సాంస్క్రిట్కే స్లిప్లు పెట్టారంటే ప్రతి ఎగ్జామ్కి పెడతారని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది మాకు. తర్వాత ఇంకా ఎందుకు మనల్ని ఖచ్చితంగా వెతుకుతారు అని చెప్పి స్లిప్లు పెట్టలేదు మరి. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళం, ఏదో మొక్కుబడికి అన్నట్లు కూర్చుండేవాళ్ళం, రాసేవాళ్ళం కాస్తంత. కొన్నిసార్లు మనం ఎగ్జామ్ రాసే ప్లేస్ టీచర్ ముందు పడితే ఇంకా మనం రాయలేం, ఇంకేం చేయలేం, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా లేచి టీచర్ వచ్చేలోపే మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎలా ఉండేది, ఇలా చాలా జీవితాన్నంతా పాడు చేసుకున్నాం, చదువు పాడు చేసుకున్నాం. మునుపు బీదరికం అందులో ఉన్నప్పుడు కష్టపడి చదవాలి. మా అమ్మ వాళ్ళు కూలి చేసుకుంటున్నారు, మేము కూలి చేసుకోకూడదు. పొలం పండించుకుంటే అప్పట్లో మాకున్న ల్యాండ్లో పొలం పండిస్తే ఒక 2,000 రూపాయలు పొలం పండించడానికి ఖర్చు అయితే రాబడి 1,800 రూపాయలు వచ్చేది. ఇదేంటి నాన్న 200 నష్టం వస్తుంది, మరి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం అంటే, మరి మీ తాత ఇచ్చిన ల్యాండ్ రా, మరి దీన్ని వదిలేస్తే అది బీడుభూం అయిపోద్ది, తప్పదు మన నష్టమైన దున్నాలి పండించాలి అని చెప్పి మనను పండించేవాడు. అయితే పొలం పండిస్తే నష్టం వస్తుంది, లేదంటే కూలి పని చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఇలా అయిపోతామేమో అని మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ మనం మాత్రం అవన్నీ గుర్తు చేసుకోం, వాటి వైపు ఆలోచించాం, వారి కష్టాన్ని చూడం, వారి కన్నీటిని చూడం, వారి బాధను చూడం. ముందు బీదరికంలో మంచి గోల్స్ పెట్టుకుంటాం, 4 రూపాయలు చూసేసరికి ఇంకా అవేమీ గుర్తుకు రావు, ఇంకా వ్యసన పొరలై దారి తప్పిపోయి చదువునంతా వదిలేసి నిష్టానుసారంగా తిరుగుతాం, నిష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది ఈ జీవితానికి ఏమాత్రము మంచిది కాదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను, అలాంటి స్థితిలో నేనుండి డిగ్రీ మొత్తానికి ఫెయిల్ అయిపోయాను. 3 సంవత్సరాలు గడిపి 18 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. చూస్తే నెక్స్ట్ ఏంటి, నా పొజిషన్ ఏమి అర్థం కాలే. జాబ్స్కి ట్రై చేసేవాడిని, వచ్చేవి కాదు, ట్రై చేసేవాడిని, చాలా హార్డ్గా ప్రయత్నించేవాడిని. కానిస్టేబుల్ ట్రై చేసి 4 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను, కానీ చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు చెస్ట్ సరిపోక ఆ ఉద్యోగం కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి, జాబ్ ట్రై చేస్తే కుదిరేది కాదు, జాబ్స్ ఎప్పుడో పడేవి. డిగ్రీ అంటే పూర్తి చేద్దాం అంటే 18 సబ్జెక్టులు, ఏంటో పొజిషన్ నాకేం అర్థం కాలే. అప్పుడు ఎలా డిగ్రీ పాస్ అవ్వాలని చూసుకుంటే ఓ బ్రదర్ అన్నారు, ఇలా ఎగ్జామ్కి 4,000 కడితే చక్కగా నువ్వు రాయకున్నానే పాస్ అయిపోవచ్చు అంటే, అలానే అప్పు చేసి అప్పటికే ఫీజులు ఏవి కట్టలే, మొత్తం డబ్బులను వాడేసి త్రాగేసి నచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేశాం. ఇప్పుడేమో ఎవరిస్తారు అప్పు, చాలా కష్టం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతిమలాడి 6 రూపాయలు వడ్డీ అని చెప్పి అప్పు చేశాం సర్టిఫికేట్ కోసం. చెడు సహవాసాలు చేసేవాడిని, అనగా బాయ్స్ గర్ల్స్ కలిసి తిరిగే వాళ్ళం. ఇలా తిరుగుతున్నప్పుడు యవ్వన కాలం, కొన్నిసార్లు తప్పుడు పని చేసే పరిస్థితి కూడా ఎదురయ్యేది. దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక చూడండి ఎలా ఉందో. నేను తప్పు చేద్దామని డిసైడ్ అయ్యేవాడిని, డిసైడ్ అయ్యి తప్పుడు కార్యానికి పరిగెత్తేవాడిని. కానీ ఏదో ఒక విధంగా అక్కడ తప్పు జరగకుండా దేవుడు ఆపు చేసేవాడు. ఇలా ఒకసారి 2 సార్లు కాదండి,
చాలాసార్లు ఫ్రెండ్స్తో తిరిగిన ప్రతిసారి నాతోటి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకుని వచ్చేవాడిని. నేను తప్పించుకునేవాడిని కాదు, కానీ దేవుడు ఆ యొక్క తప్పు చేయకుండా తప్పించేవాడు. అయితే నా డిగ్రీ వరకు లైఫ్ ఎలా గడిచింది, అయితే దేవునిలోనికి నేను ఎలా వచ్చాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు, ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే, నా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యే ముందు మా మాస్టర్ ఒక ఆయన ఆదిరాజు గారు అని, ఇప్పుడు నాకు బావగారు ఆయన, ఆయన ఇలా మా చర్చ్లో క్రిస్మస్కి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరదాగా మన ట్యూషన్ పిల్లలందరూ రండి అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ పిలిచినప్పుడు, నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్ చదివేవాడిని, సో ఆ పరిచయం ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్కిట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రకంగా డ్యాన్సులు స్టేజ్లో క్రిస్మస్ టైంలో ఆ స్టేజ్ మీద డ్యాన్సులు స్కిట్లు నేను చేసినప్పుడు ఒక స్కిట్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను యేసుప్రభుగా దేవుని మాటలు పలుకుతానన్నమాట. సో ఆ మాటలు నేను పలికి

కాదు, మనం ఎలా చేయకూడదు అంటారని చెప్పి పక్క ఊరు, నేనేదో ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాను అన్నట్లుగా పక్క ఊరు చర్చికి వెళ్ళాను కొద్ది రోజుల పాటు. తర్వాత ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళకి చెప్పాను నాకు దేవుడు అంటే ఇష్టం, నేను వెళ్తాను అని చెప్పి నీకు చెప్పాను, వెళ్ళు కానీ నువ్వు బాప్తిసం తీసుకొని నీ ఇష్టానుసారంగా ఆ చర్చిలో వాళ్ళలాగా నువ్వు బ్రతకడానికి వీల్లేదంటే నేను సరే అని చెప్పాను. అదే 2011 గుడ్ ఫ్రైడే రోజున నేను రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాను. దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకున్నాను, దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతవరకు నేను ఆరాధించిందేంటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఇలా దేవుని గురించి కంప్లీట్గా నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రక్షణ పొందుకోవాలని చెప్పి 2011 గుడ్ ఫ్రైడే రోజున మా అమ్మకు కూడా చెప్పాను. అమ్మ ఇష్టపడలేదు, అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, లేదమ్మా ఇది నిజం, ఇది సత్యం, ఇది నేను పాటించాలి అని చెప్పి నేను మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే, మా అమ్మే ప్రేమతో మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేమతో ఒక షర్ట్ కూడా కొనింది తను. అలా నన్ను గద్దించేది, కోప్పాడేది, నన్ను ప్రేమించేది, నన్ను అర్థం చేసుకునేది మా అమ్మగారు. ఆమెను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. తర్వాత నేను రక్షణ పొందుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేవాడిని, ఆత్మీయంగా బ్రతికేవాడిని, చర్చిలోంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కలిసేసరికి ఇంకా త్రాగుడు, ఫ్రెండ్స్తో తిరగడం, మరలా గర్ల్స్ బాయ్స్ కలిసి తిరగడం, ఇలాంటి సావాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడంటే తెలుసు, ఆయనే నిజం కనుక, ఆయనే సత్యదేవుడు కనుక మనం ఆయన్ని నమ్మాలి, నమ్మి నీటి బాప్తిస్వం పొందాలి, వారు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని వాక్యాన్ని నేను బలంగా నమ్మాను. సో అందుకని నేను రక్షణ పొందుకున్నాను, నా దేవుడు యేసు. నేను ఫిక్స్ అయ్యి ఇంకా నేను నమ్మాను, ఆ నమ్మకాన్ని బట్టి క్రీస్తులో క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నాను. కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను మాత్రం నేను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న స్నేహితులతో అలానే వ్యర్థంగా తిరిగేవాడిని, అలా తిరుగుతూ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ కూడా నా ఇష్టానుసారంగా బ్రతికాను. 2014కి నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నా బ్రతుకు ఏంటి, నా ప్రయాణం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి, నా ఫ్యామిలీని ఎలా నడిపించాలి, నా కుటుంబాన్ని ఎలా మరి ముందుకు సాగించాలి అనే ఆలోచనలో నేను పడి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నేనేం చేయాలి అని అనుకునే సిచ్యువేషన్లో ఒకరోజు ఊర్లో ఒక పండుగ వచ్చింది, స్నేహితులు అందరం కలిసి మరలా తాగడం మొదలుపెట్టాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూనే ఉన్నాను. ఈ చెయ్యి ఒక పక్క అంతా విపరీతంగా సలుపు వస్తుంది. సాయంత్రం అయింది, ఒక ఫ్రెండ్ అన్నాడు, డ్రింకింగ్ హెవీ అయ్యింది కదరా, అందువల్ల ఆ పెయిన్ వస్తుంది, నువ్వు ఇంకొక బియర్ తాగు, ఆ యొక్క పెయిన్ క్లియర్ అయిపోద్ది అని చెప్తే, నేను ఒక్కటి తాగాను కానీ క్లియర్ అవ్వలేదని ఇంకొకటి తాగాను అయినా క్లియర్ అవ్వలేదు. తాగుడు బాగా అలవాటు అయిపోవడం వలన అసలు ఎలాంటి మత్తు కూడా వచ్చేది కాదు నాకు, అంత మత్తులో కూడా నేను ఉండేవాడిని కాదు, ఒక నార్మల్గా అన్ని తెలిసేవాడిగా ఉండేవాడిని. అసలు నేను తాగుతానని ఎవరికి తెలీదు, నా డిగ్రీ నా క్లాస్మేట్స్తో తప్ప నా ఫ్రెండ్స్కి, ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి, నా ఫ్యామిలీకి ఎవరికి తెలీదు, అంత సీక్రెట్గా నేను తాగేవాడిని, అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ తాగి ఉన్నారు కనుక అందరూ మేడ మీద పడుకున్నాం. అందరూ మేడ మీద పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, కత్తితో చెయ్యి నరికేసుకోవాలన్నంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఇంకా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించేవాడు దేవుడే అని నాకు ఆలోచన కలిగింది. కానీ డాక్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర కూడా నేను పరిగెత్తాను. రాత్రి 1 గంట ఆ టైంలో ఊర్లో ఉన్న ఆ చిన్న చిన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు మరి తలుపు తీయలేదు, నాకు ఏ రకమైన మందులు కూడా అందలేదు. సో ఫైనల్గా నా ఫ్రెండ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అది వేసుకున్నా కూడా చాలాసేపు అయింది కానీ ఆ పెయిన్ తగ్గలేదు.
ఇంకప్పుడు నాకు అనిపించింది చాలాసార్లు.

చర్చిలో నేను దేవుని వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని. అంటే వైద్యులకే వైద్యులను చేసిన వాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడికి జ్ఞానం ఇచ్చిన వాడు. ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరూ లేరు, ఆయనే పరమ వైద్యుడు అని మాటలు బాగా గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఇంకా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఈ మందు జోలికి వెళ్ళను, నీకు ఇష్టం లేదు, ఇదిగో పాత్రలో వేయబడుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, ఆ పాత్రలోనిది త్రాగకూడదు, ముట్టకూడదు అనే మాటలను నేను గుర్తు చేసుకున్నాను. ఇంకెప్పుడు వీటిని ముట్టనయ్యా, నీకు ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేనిది ఇక మీదట నా జీవితంలో ఇంకేది ఉండదు, ఈ త్రాగుడు కాదు ఇంకేది ఉండదు అని చెప్పి ఆ యొక్క త్రాగుడు నేను ఆ రోజు విడిచిపెడతానని దేవునికి ఒక తీర్మానం చేసుకొని దేవుణ్ణి అడిగాను, నన్ను క్షమించి నన్ను కరుణించి నన్ను ముట్టి స్వస్థపరచమని మోకాళ్ళను నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి నేను బ్రతిమలాడాను, దేవుడు నన్ను కరుణించమని. వెంటనే నాకు స్వస్థత కలిగింది, వెంటనే నేను చాలా చాలా ఏడ్చాను, ఏంటి ప్రభువా నేను అడగగానే నువ్వు వెంటనే కార్యం చేశావు, నేను మెడిసిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు, నా ఫ్రెండ్స్ ఏవో ట్రిక్స్ ఉపయోగించారు కానీ నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వలేదు. ఒక్కసారి నిన్ను అడగగానే వెంటనే నా మాట విన్నావు, క్లియర్గా చెప్పాలంటే ఒక త్రాగుబోతుని నా మాట విన్నావు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తిని నా మాట విన్నావు, నా తల్లిదండ్రులు నన్ను పెంచాలనుకునే విధానంలో నేను లేను, పేదవాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనతో నన్ను చదివిస్తే వాటిని వ్యర్థంగా పాడు చేసి త్రాగి వ్యర్థమైన అలవాట్లలో నేను బ్రతికి వాళ్ళ దగ్గర ఏదో మంచిగా నటిస్తూ వాళ్ళు నన్ను గొప్పగా నా బిడ్డ చదువుకున్నాడు మంచి స్థితిలో ఉంటాడని గర్వంగా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి తప్పుడు దారిలో నేను బ్రతికాను, నాలాంటి వాడి మాట నువ్వు విన్నావు అని చెప్పి చాలా సంతోషించాను, చాలా ఏడ్చాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ఇంకెప్పుడు ఆ వైపు చూడలేదు, ఎవరైనా తాగే వాళ్ళు చూస్తే నేను చాలా అసహించుకుంటాను, ఒకప్పుడు నేను ఎలాంటి వాడినా అని వాళ్ళని చూసి ఇంత దరిద్రంగా ప్రవర్తించానా అని చెప్పి నన్ను నేనే అసహించుకుంటాను. ఇది పాప బ్రతుకని నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఆ రోజు ఆ పరిస్థితి నన్ను విడిపించింది పాపం నుంచి. ఈరోజు నీకున్న పరిస్థితులు విడిపించాలి అని పరిస్థితి వచ్చే వరకు చూడకు, ఇప్పుడే మారు మనసు పొందు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడతానంటే నువ్వు ఎలాంటి వాడివైనా నీ మాట ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా గర్విష్టి, కానీ మంచి అధికారంలో ఉండి కూడా ఆయనకి ఒక వ్యాధి ఉండడం ఆయనకు ఒక ముళ్ళయింది. అది దేవుని సేవకుని దగ్గరికి ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా గారు చెప్తారు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుందంటే ఆయన గర్వంగా నేను ఎందుకు మునగాలనుకుంటారు, తర్వాత మాట విని వెళ్ళి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందుకుంటాడు, ఆయన తీర్మానాలు తీసుకుంటాడు. అటువంటి జీవితాన్ని నేను ఆ రోజు ఒక సమర్పణ నయమాను లాగా ఒక సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని నిర్ణయించుకొని దేవుణ్ణి క్షమించమని, నా పాపములన్నీ క్షమించండి, ఇక మీదట నేను నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి, ఇప్పుడే నేను పరిశుద్ధాత్మతో నేను రక్షణ పొందుకున్నాను అని నమ్మి వెంటనే ఈరోజు నుంచి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి నా పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఏ పని నాకు దొరికితే ఆ పని చేసేవాడు. టీచర్గా ఒక స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను, ప్రతి పని ఒక కంపెనీలో పనిచేశాను, ఇలా ప్రతి పని చేస్తూ నా సమయం ఖాళీ సమయంలో దైవ సేవకునితో కలిసి ఆయనతో కలిసి గృహాలు దర్శించడానికని ఆయనతో కలిసి బాగులేని వారి దగ్గరికి వెళ్ళడానికని చెప్పి ఇలా పరిచర్లో సహాయకుడిగా ఉండేవాడిని, మందిరంలో పనిచేసేవాడిని, దైవ సేవకుడికి పరిచర్య చేసేవాడిని,
దేవుని పరిచర్యను చాలా నేర్చుకున్నాను. ఆ సమయంలో ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎదగాలని చెప్పి నేను వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాను. మొదట ఒక వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ వ్యాపారం కొరకు అప్పు చేశాను, 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీతో అప్పు చేసి ఆ వ్యాపారం చేశాను. ఆ వ్యాపారంలో నష్టపోయాను. తర్వాత ఇంకొక వ్యాపారం చేశాను, 1 లక్షల్లో వ్యాపారం, అందులో కూడా నష్టపోయాను. 1 లక్షలు నష్టపోయినా కూడా 1 లక్షల అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెలా ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే, ఇన్ని 1 లక్షలు అప్పులు తీరాలంటే ఇంకా మనం 1 లక్షల్లోనే బిజినెస్ పెట్టాలని చెప్పి 1 లక్షల్లో బిజినెస్లు చేసుకుంటూ పోయాను. 1 లక్షల్లో అప్పులు అయిపోతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 15 లక్షల వరకు అప్పు అయిపోయాను. ఇంకా నా లైఫ్ ఒక్కసారి మరలా స్టన్ అయిపోయాను, ఒక్కసారి బ్లాంక్ అయిపోయాను, ఆగిపోయినట్టు అనిపించింది. ఇన్ని 1 లక్షల ఉన్న భూమిని కూడా అమ్మేశామే, 1 సెంట్ భూమి కూడా లేదే, వ్యాపారాలన్నీ నష్టపోతున్నాను, ఈ ఉద్యోగము దొరకట్లేదు, ఓ చిన్న ఉద్యోగం చేస్తూ ఈ అప్పులు తీర్చలేను, ఆ ఉద్యోగం చేస్తూ బ్రతకలేను, ఇప్పుడేంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను చాలా గందరగోళంగా చాలా భయాందోళనగా ఉన్నాను. అయితే నిండా అప్పుల్లో మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఒక్కడే ఆధారం, దేవుడు ఒక్కడే ఆధారం అన్న టైంలో నేను ఏడుస్తూ కూర్చోకూడదని చెప్పి టీవీలో ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే వింటున్నాను కానీ నా మనసు నెమ్మదిగా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను చాలా వ్యాపారాలు చేశాను, చాలా ఉద్యోగాలు చేశాను, దేంట్లో నేను స్థిరపడలేదు, వ్యాపారాలన్నీ నష్టపోయాయి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబం కూడా నన్ను ధృణీకరించే పరిస్థితి వచ్చింది, నన్ను మెచ్చుకునేవారు లేరు, నా అవసరము ఎవరికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నా బ్రతుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకురా, నేను నా పనిలో వాడుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, అందుకే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలము కాకున్నట్లు నేనే చేసి ఉన్నాను, నువ్వు నా పని చేయాలి, అందుకనే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలం కావట్లేదు, నువ్వు ఇంకేం చేయాలనుకున్నా, ఇంకే వ్యాపారం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను నా పనికి ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పనికి రా, నువ్వు నా పని చేయి, నా సేవ చెయ్యి, నువ్వు నా పనిలో నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను, ఇంతకు 2 ఇంతలు నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నిన్ను జనముగా చేస్తానని ఆ సేవకునితో మాట్లాడిన మాటలు స్పష్టంగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. అప్పటికి అనేక సార్లు నేను దైవ సేవకునితో తోడుగా ఓ జత పనివాడిగా సహాయకుడిగా ఉండేవాడిని, సండే స్కూల్ పరిచయం నడిపించేవాడిని, మా యొక్క ఆత్మీయ తండ్రి గారి ఒక బ్రాంచ్ను కూడా వాక్య పరిచయం నడిపించేవాడిని. ఇలా నేను దేవుని పనిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను అనేక మార్లు పిలిచాడు. అనేక మార్లు ఆయన నన్ను పిలిస్తే నాకు ఇంకా క్లారిటీగా నువ్వు నాతో మాట్లాడాలని దేవునితో నేను ఒక విధమైన తీర్మానం నేను చేసుకున్నప్పుడు, అది నాకు ఆ రోజు బెడ్ మీద కూర్చొని ఆ దైవ సేవకుడు చెప్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు గుర్తొచ్చింది. అయితే నేను దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను అనేక సార్లు పిలిచాడు, నేను అనుకున్నాను కదా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడతాయి కానీ నేను రాలేను అని, అంత స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, నేను దేవుని సేవకు నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుని పనిలో నేను ఉండాలి అని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకున్నాను.
తీసుకున్నాను. తర్వాత పరిచర్యలో దేవుని సేవకులతో సపోర్ట్గానే ఉన్నాను. పరిచర్యలో ఎక్కడ ఎలా ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలనేది నాకు తెలియలేదు. సో అంతవరకు దేవుని పిలుపు వరకు ఆత్మీయ తండ్రి తన పరిచర్యలో సహాయంగా తోడుగా ఉందామని చెప్పి నేను పరిచర్యలో ముందుకు వెళ్తున్నాను. అలాంటి టైంలో ఆత్మీయ తండ్రి గారు తన కుమార్తెను ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళతో కలిసి వారి కుటుంబంలో ఒక్కరుగా జీవించడం జరిగింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముందు పరిచర్యలో బైబిల్ ట్రైనింగ్ అనేది అవసరము అని తెలుసుకొని ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడే దైవ సేవకుల ద్వారా అభిషేకించబడడం కూడా జరిగింది. తర్వాత ఆత్మీయ తండ్రి చెప్పారు, మనకి ఇంత పరిచర్య ఉంది కనుక నువ్వు నా అల్లుడు అని కాదు, నువ్వు ఇంత పరిచర్య ఉంది ఎవరో ఒకరు సహాయంగా ఉంటేనే కానీ నేను ఈ పరిచర్యను ముందుకు నడిపించలేను. సో కనుక ఇంత పెద్ద పరిచర్యలో నీ సహాయం కావాలి, నువ్వు ఖచ్చితంగా సేవకు సిద్ధపడ్డావు, సేవకు పిలువబడ్డావు కనుక నా తర్వాత మోషే తర్వాత యోహోషువ ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజలకి అవసరమో అలా నువ్వు ఖచ్చితంగా ఒక యోహోషువలాగా ఈ యొక్క సంఘానికి ఈ పరిచర్యకు నువ్వు అవసరము అని చెప్పినప్పుడు నేను దేవునితో మాట్లాడాను, ప్రభువా నాకు ఇది నిజమా, నేను ఇక్కడే ఉండాలా నాకు తెలీదు, అయితే దైవ సావకుని చెప్పినట్లు నేను నీ స్పష్టత తెలుసుకునేంత వరకు నేను నీ దాసునితో సహకారిగా తోటి దైవ సేవకునిగా నేను కొనసాగుతాను, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని నేను సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దాసునికి సహకారిగా నేను నిలబెట్టుకున్నాను, నా ఈ దాసుని తర్వాత పరిచర్యలో నీవు ఈ సంఘాన్ని నడిపించాలి కనుక నువ్వు దాసునితో సహకారిగా ఈ జీవితాన్ని కొనసాగించు, ఈ పరిచర్యలో ముందుకు సాగు, నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు సరే అని సేవలో కొనసాగుతున్నాను, అయితే దైవ సేవకులతో సహకారిగా నేను ఉంటున్నాను, అయితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని వడ్డీలు కట్టాలి, ఎలా ఈ పరిస్థితి సహకారిగా అంటే కానుకలు పరిచర్యలో ఇవేమీ కాదు, ఏ రకమైన ఆర్థిక పరమైన సహాయం లేదు, అయితే దైవ సేవకులతో ఉండడం వలన నేను నా భార్య తర్వాత దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, 2 పిల్లల్ని ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా ఆ దైవ సేవకులతో సహకారుగా ఉంటూ పరిచర్యలో ముందుకెళ్తున్నాం. దేవుడా నా సమస్యలు తీర్చువాడు నువ్వే అని దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి, ఇప్పుడు పరిచర్యలో ఉన్నాను దైవ సేవకునితో ఉన్నాను కానీ ఆర్థికంగా మరి నా పరిస్థితి బాగాలేదు, పరిచర్యలో వచ్చిన డబ్బులన్నీ నా అప్పులు తీర్చడానికే నేను వాడుకుంటే ఇంకా ఈ సంఘంలో జరుగుతున్న అనేక కార్యాలు ఉన్నాయి అవన్నీ ఆగిపోతాయి, నేను దైవ సేవకుని విషయం మేరకు నేను అడగను, నేను ఆయనకి నా పరిస్థితులు ఏవి చెప్పను, నేను నీకే చెప్తా, నువ్వే నా పరిస్థితి నుంచి విడిపించని నేను దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ చాలా కష్టమైన పరిస్థితి నలిగిపోతున్నాను, పరిచర్లో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ 15 లక్షల అప్పులు నేను ఎలా తీర్చాలి అని నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, వడ్డీలతో కలిసి 17 లక్షల రూపాయలు అయింది. ఈ పరిస్థితిలో నేనేం చేశానంటే నా తండ్రి గారు నాకు కట్టిన ఇల్లు ఆ ఇల్లు మీద నేను లోన్ తీసుకురావడం జరిగింది, 13 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చాను, లోన్ తీసుకొచ్చి అవి కట్టింగ్లన్నీ పోయి ఒక 12 లక్షల రూపాయలు వస్తే అందులో నేను 12 లక్షల రూపాయలు అప్పులు తీర్చగా ఇంకా 5 లక్షల రూపాయలు ఉండిపోయింది, ఇంకా 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలి, ఈ యొక్క లోన్కి నెలకి 20,000 రూపాయలు సుమారు నేను లోన్కి ఈఎంఐ కట్టాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కలిసి మరికొద్ది సంవత్సరాల్లో మరలా లోన్గానే కడుతున్నాను, అప్పులకు వడ్డీలు కడుతున్నాను, ఇవి కట్టడానికి అప్పులు చేస్తూ ఉన్నాను. ఇలా మరలా 5 లక్షల అప్పు కాస్త మరలా 17 లక్షలు అయిపోయింది, అప్పు 17 లక్షలు లోను 13 లక్షలు సుమారు 30 లక్షల రూపాయలు. ఈ పరిస్థితుల్లో
చాలా దుఃఖంతో ప్రభువా నీ పరిచర్య పిలిచావు, నేనేం చేయాలి, ఎలా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి, ఒక రూపాయి కూడా తీరలేదు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను, ఎలా ప్రభువా అని నేను ఒకరోజు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగించాడు, నువ్వు నా పరిచర్యకు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఆదివారం వాక్యం చెప్తున్నావు, శుక్రవారం వాక్యం చెప్తున్నావు, ఏదో పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్తున్నావు, ఏదో ప్రేయర్ ఉంటే వెళ్తున్నావు, నువ్వు నా పరిచర్య ఏం చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే, అవును నేనేం పరిచర్య చేస్తున్నాను, నేనేమి చేయట్లేదే అని చెప్పి ఒక్కసారి నాలో ఆలోచన కలిగింది. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా ఏ ప్రేయర్ లేనప్పుడు నాకున్న సమయాన్ని నీ సువార్తలో నేను గడుపుతానని చెప్పి దొరికిన సమయం అంతా ఒక్కొక్క రోజు నాకు దొరికినప్పుడు ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని, డోర్ టు డోర్ వెళ్ళి పత్రికలు పంచుతూ సువార్త చెప్పుకుంటూ ఇలా నేను వెళ్తున్నప్పుడు దేవుడు ఒక 3 రోజులు సువార్త జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఒక దైవ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి నీకు అవసరమని నాకు అనిపిస్తుంది, నీకు ఏ అవసరమో నాకు తెలియదు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్నాడని చెప్పి 150,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఒకసారి నాకు కళ్ళంబడా నీళ్ళు తిరిగాయి, ఏంటిది అని ఒకసారి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇగో నువ్వు నా పరిచర్య చేయట్లేదు అని అన్నప్పుడు నీ పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానం కలిగి నిజమైన పరిచర్యను సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను, ఇదిగో నేను నీకు తీర్మానం చేస్తూ ఉన్నాను, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు నేను నీకు ఇస్తానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే, అప్పుడు 150,000 రూపాయలు నేను 3 రోజులు సువార్త చేశాను, అంటే 3 సువార్తలకి ఒక్కొక్క 50,000 చొప్పున 150,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాను, చాలా సంతోషించాను. ఇంకా రుచి చూశాను కదండి, ఏంటి ఎవరైనా వంట బాగా చేశారనుకోండి వాళ్ళు రుచి చూశాక వాళ్ళు ఇంకెప్పుడు మనకి ఫుడ్ తెస్తారని చూస్తాం కదా, అలా రుచి చూశాను కదండి. ఇంకా నాకు ఇంకా అవకాశము దొరికిందని చెప్పేసి నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను, ఆయన 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు, సువార్తకి వెళ్తూ ఉన్నాను 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంఘటన అండి ఇది, గొప్ప కార్యం. ఒకరోజు మాత్రం నా భార్య ఏమో 25,000 రూపాయలు వచ్చాయని నా చేతిలో పెట్టింది. నేను ఆ రోజు చర్చిలో ఒక మూలన కూర్చొని, ఏంటి ప్రభువా నువ్వు ఎప్పుడు 50,000 రూపాయలు ఇస్తావు కదా, ఈరోజు ఏంటి 25,000 ఇచ్చావు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ రోజు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం చూడండి, ఆ రోజు ఒక ప్రేయర్ ఉండడం వలన మేము 12:00 PM స్వార్థ చేశాం. అది నాకు గుర్తొచ్చి ఓ నేను హాఫ్ డే వర్క్ చేశాను కనుక నాకు హాఫ్ శాలరీ ఇచ్చావా ప్రభువా అనుకున్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, అది ఎందుకు జరిగిందని నాకు అనిపించిందంటే నిజంగానే దేవుడు ఒకరోజు సువార్త చేసిన దానికి 50,000 ఇస్తున్నాడు అనేది నాలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడనిపించింది. అందుకని ఆ రోజు హాఫ్ డే నేను సువార్త చేయడం వలన 25,000 రూపాయలు వచ్చిందని నాకు అనిపించింది. దేవుడా నీకు మాత్రం ఖచ్చితంగా నీ లెక్క మాత్రం క్లియర్ అనిపించింది నాకు. నిజంగానే మనం లెక్కలు తప్పుతాం కానీ దేవుడు మాత్రం ఆయన లెక్కలు తప్పడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు కదండి నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి. సో కనుక ఆ రకంగా దేవుడు సుమారు ఎన్నిసార్లు సువార్తకి వెళ్తే అన్నిసార్లు అప్పులు తీరుస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైందంటే ఒకరోజు సువార్త చేశాను, సుమారు 10 రోజులు అయిపోయింది, రావాల్సిన 50,000 ఇంకా రాలేదు, నేను చాలా బాధపడుతున్నాను, సంఘంలో కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాను, ప్రతి వారం చెప్తూ ఉన్నాను, ఇగో నేను సువార్త చేసిన ప్రతిసారి దేవుడు నాకు 50,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి. కానీ ఈసారి 50,000 రూపాయలు రాలే, 10 రోజులు అయిపోయింది. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి దేవుడు 50,000 ఇస్తాడు కదా, ఈసారి రాలేదే అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ
ధైర్యంగా ఒక మాట చెప్పాను, దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యమయ్యాయంటే అది అమృతమే కానీ విషం కాదు. మనం దేవుని కార్యాలు ఆలస్యం చేస్తే అది మనకు విషమవుతుంది. నేను దేవుని కార్యాలు ఆలస్యం చేశాను, అప్పులను ఇంకా పెంచుకున్నాను, అది నాకు విషమైంది. కానీ దేవుడు నా జీవితంలో కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే అది నాకు విషయం కాదు, అది అమృతమే అని ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత రోజే నాకు 3 లక్షల రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నాకు అప్పులు తీరుస్తూ ఉంటుంటే నాలో భారం దిగిపోతూ ఉంది. విస్తారమైన పరిచర్యలో దేవుడిలో వాడబడుతూ ఉన్నాను, ఆయా ప్రాంతాలకు పిలువబడుతూ ఉన్నాను, ఆయా గ్రామాల్లో ఆయా సేవకులు ఆ సంఘాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, సంఘంలో కూడా విరువిగా వాడబడుతూ ఉన్నాను. దేవునిలో నేను పనిచేస్తూ ఆ పని కష్టం అనుకోకుండా సంతోషంగా నేను సాగుతున్నప్పుడు దేవుడు నా భారాన్నంతటిని తొలగిస్తూ ఉండగా నేను దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటుంటే ఈ ఆనందమే ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఆనందం, ఈరోజు నేను కలిగి ఉన్న నెమ్మది, ఈరోజు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. నేను మంచి భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య, నాకు సహకారి అయిన భార్య, మంచి భార్యనిచ్చాడు దేవుడు, చక్కని పిల్లల్నిచ్చాడు, చక్కగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, చిన్నవాళ్ళే దేవుళ్ళు చక్కగా బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంత చక్కని అందమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే గడిచిన కాలంలో ఎంతో భయంకరంగా బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను, కుటుంబానికి ఇష్టం లేకుండా బ్రతికాను. నా తల్లి నా బ్రతుకంతా తెలిసిన తర్వాత నా కొడుకు వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు వాడి వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చెప్పుకునేది, చాలా బాధపడేవాడిని. దేవుడు నాకు ఈ పరిస్థితులు నువ్వు ఒకరోజు మారుస్తావని చెప్పి చాలా వేదన చెందాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు, నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతటికీ కారణం దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు చెవియొగ్గి, దేవుని మాటను దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, తలదించిన చోటని తలెత్తుకునేలా చేస్తాడు, నీ అవమానాలన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ నిందలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. ఈ జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టండి, దేవుని కార్యాలు చేయడానికి తీర్మానం కలిగి ఉండండి.

మని పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కులోంచి పడతా ఉంది. ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యతవుతా ఉన్నారు శ్మశానములో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 టైం అయిపోతా ఉంది. ప్రియులరా నేను 1:00 పావు దగ్గర 2:00 నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతా ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టాలి కనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్ని రెడీ చేశారు. మాది ఇదే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం, 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు చేసే వృత్తి అంటే చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు కానీ మీకు అర్థమవడం కోసం ఈ మాట చెప్తున్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి నేత పని మీదే ఆధారపడి నేత పనిని కొనసాగిస్తూ అలాగున మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు కష్టపడేవారు. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఆ దినాల్లో ఈ చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు లేక విపరీతమైన కరువుతో మేము బాధించబడతా ఉండేవాళ్ళు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టిది ఉప్మారా అంటే నిజమే కామలని చెప్పి అది తిని మా ఆకలి తీర్చుకుంటూ మా జీవితాన్ని మా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా మేము సంతోషపడిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఆ పండగల సమయంలో ఈ యొక్క నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే మగ్గం అంతా ఇప్పి కాళ్ళలోకి పట్టుకెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి ఒక మూలన పెట్టి నానా రకాలుగా అలంకరించి నీవే మా దేవుడువు అని మగ్గాన్ని ఆరాధించేవాళ్ళు. కానీ మగ్గాన్ని ఆరాధించిన నాళ్ళు పూజించిన నాళ్ళు మా జీవితాలు బాగుపడలేదు, మా కరువు తీరలేదు, మా పరిస్థితులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చాలా కష్టపడతూ ఉండేవారు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఊరుంది. అది భీమవరం నుండి పాలకొల్లు వెళ్తుంటే మధ్యలో తగులుతుంది. అక్కడ ఈ నూలికి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి ఒక 10 వెళ్ళారు. ఆ 10 మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 అక్కడ పని నేర్పించారు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ డబ్బుల్ని. కారణం ఏంటంటే ఆ దినాల్లో కూలి పని ఎంత అంటే 30 రూపాయలు, ఇంకెక్కువంటే 50 రూపాయలు ఉండేది. కానీ 300 రూపాయలు చేతిలో పడగానే మా నాన్నగారు చాలా ఆశ్చర్యపడిపోతూ అయ్యా ఈ 10 పనిచేసినందుకు ఇచ్చారా, లేకపోతే ఏంటండి డబ్బులు అంటే లేదు లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. ఆ మాటలకి మా నాన్నగారు ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 7 కావస్తా ఉంది. ఆ మాత్ర దూరంలో 5 ఆ టైం అవుతుంది. ఆ మాత్ర దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మ చూస్తుంది, ఏడుస్తూ ఉంది. దగ్గరికి అంట వచ్చి మా నాన్నగారు అడుగుతున్నారు ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైంది అంటే మా అమ్మ చెప్తుంది ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. ఎందుకనంటే మా చేతికి 10 రూపాయలు ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచిని పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా మొఖాన్ని వేసి కొట్టేవారు. ఏమంతా ఇట్లుగా అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలకు తెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు మా జీవితంలో లేవు. ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది.
ఐదుగురిని లైన్గా కూర్చోబెట్టి మా అమ్మగారు అన్నం వడ్డిస్తూ చెప్తున్నారే, నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ ఈ పూట మంచి అన్నం దొరికింది కాబట్టి ఒక్క మెతుకు కూడా వదలకుండా జాగ్రత్తగా తినండి రా అంటుంటే ఓ పక్క మా కన్నీళ్ళు ఆగట్లేదు. కారణం ఏంటంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఇవాళంటే అన్నం దొరికింది, రోజు ఇలాగే దొరుకుతుందా అని దుఃఖం అక్క ఆ ప్లేట్లోనే మా కన్నీళ్లు పడతా ఉంటే వాటినే ముద్దలుగా చేసి తింటూ అనుకుంటా ఉన్నాం ఇలాగే ఉంటే ఎంత బాగుండు అని చాలా ఆశపడ్డాం, చాలా ఆనందపడ్డాం, సంతోషపడ్డాం, సంబరపడ్డాం. కానీ ప్రియులారా, ఆ ఆశ సంబరం ఎన్ని రోజులు ఉందంటే కేవలం మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకనంటే ప్రియులారా, మా నాన్నగారితో పాటు తొమ్మడుగురు పనికెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకల కోడేరు సెంటర్లోంచి లోపలికి రావాలండి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సారా దుకాణాలు ఉండే, నాటు సారా తీసి అమ్మేవారు. ఈ తొమ్మడుగురు ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒకరోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియరా, వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని చెప్పి నెమ్మదిగా ఆ త్రాగుణ్ణి మా నాన్నగారికి పోయిపించడం లేక పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు. కానీ మా నాన్నగారు అప్పుడే అలవాటు అయిందేమో విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాడు. ఎంత విపరీతంగా త్రాగేవాడు అంటే చేతిలో ఉన్న డబ్బులను అక్కడే చల్లా చెదురుగా జల్లేసేవారు. అక్కడ ఉన్న ప్రియుల అందరికీ ఆ త్రాగుడు పోయిపించేవారు. మా నాన్నగారికి అండి ఈ మాత్రం వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేది. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఊరు రావాలంటే ఎదుళ్ళుపాలెం రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవాడు. అలా పడిపోయిన సమయంలో రాయికుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయికుదురు వెళ్ళి వచ్చి వారు ఎవరుంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోయాడని మా మేనత్త చెప్తే మా మేనత్త మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన బల్ల సైకిల్ ఎగ తీసుకుని వాళ్ళు వెళ్ళ సాయం పట్టుకొని ముందు మాత్రమే బల్లమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగాడ కూర్చోబెట్టి బిందు మీద బిందు నీళ్లు పోసి, మత్తు దిగేదాకా నీళ్లు పోసి, మత్తు దిగిన తర్వాత తల్లనలుగురం కూర్చుని ఏడ్చేవాళ్ళం, నానా నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చావు, నిన్నటిదాకా ఆకలి ఏడ్చావు, ఈ పూట 4 రూపాయలు తెస్తున్నావు, కడుపు నిండా అన్నం తింటున్నావు, ఇదేంటి పరిస్థితున్నా అంటే మా నాన్నగారు మన ఎత్తిమే చేయే చెప్పేవారు, ఇదిగో నా పిల్లల మీద ఒట్టు ఇంకెప్పుడు త్రాగననేవారు. కానీ సాయంత్రానికి మరలా యథావిధిగా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ మాదిరిగా ప్రియులారా, మా పరిస్థితులు మొదటి కంటే చాలా భయంకరంగా మార్చబడిపోతూ ఉన్నాయి. విపరీతంగా మా అమ్మగారిని కొట్టేవారు, ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టేసుకునేవారు. ఇలాగను ప్రియులారా ఒక భయంకరమైన త్రాగుబోతుగా మా నాన్నగారు మారిపోయారు. ఆ సమయంలో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత గోళ్ళ కట్టుకోమని కొన్ని డబ్బులు చేతికిచ్చారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మగారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రి అపరాత్రం వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షం తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగను మమ్మల్ని భద్రపరచుకుంటూ వస్తూ ఉండేది. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయండి. అలా గడుస్తున్న సమయంలో రాయికుదురులో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి, ఇప్పటికీ ఉంది. అప్పుడప్పుడు మా నాన్నగారు అక్కడ పనిచేస్తూ ఉండేవారు. అక్కడ పనిచేసే కొంతమంది మా ఇంటికి వచ్చి మా వాతావరణం చూసి, వీడు చూస్తే త్రాగుబోత అయిపోయాడు, ఈ పిల్లలను చూస్తే ఇలా వదిలేశాడు, మనమే దోడు చేద్దామని చెప్పి వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ కలిసి సందాలు పోజేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ రప్పించి గోళ్ళ కట్టడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోని ప్రియుల బంగాళాపింక రప్పించి మా గుమ్మాలో పెట్టి వాసలన్నీ కూడా వేయించి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గనేది ఉంటే కనుక ఈ బంగాళాపింక నేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టం త్రాగి భయంకరంగా ఇలా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాది కాలనీ అన్నమాట, ప్రతి ఇంటికి వెళ్ళి అప్పడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కప్పునేసి ఆయన 1000 రూపాయలు అడిగాడు. కానీ ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పివ్వడానికి ఇష్టపడతలేదు. మా కాలనీ అంతా తిరిగాడు, ఎక్కడా కూడా డబ్బులు పుట్టలేదు. మా ఊర్లో ప్రియమైన దేవుని బిడ్డలారా
సుబ్బారాయుడు గారు అని ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆశ ఉన్నారండి. ఆయన ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకుని డబ్బులు అప్పిస్తూ ఉండేవారు. మా నాన్నగారు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 1,000 రూపాయలు ఉంటే అప్పిస్తారని అడిగారు. ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, ఏదైనా కాగితం తీసుకొచ్చావని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకని ఇచ్చినట్టు 1,000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉన్నారు. వెంటనే ప్రియులారా, మా నాన్నగారు ఆ మాట అంటుందో ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టకుండా డబ్బులు ఇవ్వడం జరగదు రా అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు అలాగ అరుగు మీద కూర్చుంటే సాయంత్రం 4 గంటలకు ఆయన పొలం వెళ్ళటాకని చెప్పి పాలతెప్పలా తీసుకుని అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప వేరే ఆధారం కానీ దిక్కు కానీ మాకు లేదండి, 1,000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉంటుంటే ఆయన అన్నారు, నిజం చెప్పు, నీ దగ్గర తాకట్టు పడ్డాక ఏ వస్తువు లేదా? ఏ వస్తువు లేదండి, నిన్నగాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేసుకున్నానండి, 1,000 రూపాయలు ఇప్పించండి అని బతిమాలుతూ ఉంటుంటే ఆయన అన్నారు, నీకెంతమంది కొడుకులు రా అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే ఒక పంచే, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను నీకు 1,000 రూపాయలు ఇస్తాను అన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువులను తాకట్టు పెట్టడం వచ్చు కానీ మనుషులను తాకట్టు పెట్టడం రాదండి. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అన్నమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఆ పెద్ద కొడుకు చేయబట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారికి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు డబ్బులు ఇచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు ప్రియులు అక్కడ నిలబెట్టారు తెలియదు. మా ఊర్లోనండి మండువాలోగిలని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. ఏదైనా బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏ కాగితమైనా అయితే ఏ పరుపు కిందో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగుట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు తిడతారు. పోన్లే కష్టపడితే కడుపైన నిండుతుందేమని చెప్పి కష్టపడి పనిచేస్తుంటే ఉదయం మిగిలింది రాత్రి పెడతారు, రాత్రి మిగిలిన మరుసటి రోజు పెట్టేవారు. ఇలాగున్న రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదా, ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలను చూడటమే తప్ప మామిడికాయని వినడం తప్ప ఏనాడు తిన్న పరిస్థితులు లేవు. ఎందుకంటే తెచ్చిన పరిస్థితులు ఇంట్లో లేవు కనుక తప్పనిసరిగా ఒక మామిడికాయ ఇస్తారు. చాలా జాగ్రత్తగా తినాలని ఎప్పుడు ఇస్తారన్నట్టుగా ఆ మామిడికాయల వైపు చూస్తుంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తింటున్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తున్న నిలబడితే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నో ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసి వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకి ఒక మామిడికాయని రుచ్చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా, మా నాన్నగారు నన్ను ఒక వస్తువు తాకట్టు పెట్టినట్లుగా 1,000 రూపాయలకి నన్ను తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంటుంది, ఇప్పటికీ కూడా చాలామందికి తెలుసండి, చాలా చుట్టుపక్కల ప్రాంతాలకు తెలుసు. పెద్ద పండగ జరుగుతుంది రాయికూతుర్లో సంవత్సరం ఒకసారి. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేలు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది, ఎందుకంటే మా అమ్మమ్మ కొంచెం సంవత్సరం అయిపోయింది, తమ్ముళ్ళు చూసి సంవత్సరం అయిపోయింది, ఇంటికి వెళ్ళి సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఇంటికి వెళ్ళమనగానే చాలా సంబరపడిపోతున్నాను. సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. 2 జతలు బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పని కష్టాన్ని మర్చిపోయాను. ఎందుకంటారేమో, మేము బట్టలు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, నర్సాపురం లుంగీలు నేసేవాళ్ళం, ఇలా చాలా నేసేవాళ్ళం అండి. కానీ మా అదృష్టం ఏంటి తెలియదు, ఎప్పుడు మేము నేసిన ఆ తాణులోంచి ఓ ముక్క కట్ చేయించుకుని చొక్క కుట్టించుకోవడం ఎరగమండి. ఎప్పుడు కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం ఎప్పుడు చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చినుగుపోని బట్టలు ఉంటే అవి తీసుకొచ్చి మాకు ఇస్తే అవి కుట్టుకుని తొడుక్కునే వాళ్ళం తప్ప మాకు ఎప్పుడు కొత్త బట్టలు అనేవి తెలిసేది కాదు. ఆ రోజు నా కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషపడిపోతూ ఇక ఒక 15-20 నిమిషాలు ఆగితే ఇంటికి వెళ్ళిపోతాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిస్తాను అని చాలా సంతోషపడతా ఉన్నాను. 30 రూపాయలు జేబులో పెట్టారు, వెళ్ళిపోమని చెప్పారు.
ఇలాగే దారి మార్గం ఉంది వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ రోజు పండగ దినం కనుక పండగ జరుగుతూ ఉంది. అలా జరుగుతున్న సమయంలో ప్రిలరా, నేను వెళుతున్న సమయంలో కాస్త దూరం వెళ్ళినప్పటికీ నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నన్ను నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా, ఎలా ఉన్నారు, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని ఎంతో ఆప్యాయంగా అడుగుతుంటుంటే అప్పటికైనా బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బ పట్టుకుని ఇలా పక్కకు లాగి, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురుగున్న సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు, రారా అని చెప్పి మరలా ఈడ్చుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. కాళ్ళు పట్టుకొని బతిమన్న చూడా ఏమాత్రం కనికరించకుండా, ఏమాత్రం విడిచిపెట్టకుండా తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయనకు అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరినే కూడా లోపలికి రానివ్వరు, పండుగ రోజు కనుక. ఒక గేదెలు పాకుంటే గేదెలు పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయి ఉంది. ఓ భాగంలో నిలబడి బట్టలు చూసుకుంటూ డబ్బులు చూసుకుంటూ ఎక్కెక్కిపడి ఏడ్చేవాడిని. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిందాం అనుకున్నాను, ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను, ఇలాగా ఆ మాటలే తలపోసుకుంటూ 8:30 వెళ్ళినోడిని దాదాపుగా పిల్లరా తెల్లవారుజా 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. ఎవరు చూసిన పరిస్థితి లేదు. 3:30కి ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారని పిలిస్తే లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టించారు, పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే కింద పడి ప్రిలరా, ఆ రోజు నిలబడిపోయి అలా ఉండిపోయినామో, తుడుస్తా తుడుస్తా కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకున్న నన్ను కాలుతో తన్ని లేపుతూ ఉన్నారు. ఇలా ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించమ్మా, మీరు చెప్పిన పని అంతా చేస్తా, నన్ను ఏమనొద్దనే లోపల నా చేతిలో ఉన్న చీపురు తీసుకున్నాను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురికి వెనకాల ఇనప తోడుకుంటుందన్నమాట, అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమ్మసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు ఇంకా 2 ముగ్గురు పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్లు కొట్టి నన్ను పైకి లేపి, అరే నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఒక పంచే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారులే అంటే ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, కష్టమో నష్టమో బాధో ఇబ్బందో ఇక్కడే నేను పనిచేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, బలవంతంగా బయటికి గెంటారు. రాయకుదురులో బస్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాఫట్ల అని ఇప్పటికీ ఉందండి. ఆ కాఫట్ల ఎదురుగుండా ఒక మట్టి దిబ్బ ఉంటే ఆ దిబ్బ మీద కూర్చొని నా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయను భగవంతుడా అని ఏడుస్తూ ఉంటే నా వెనక భుజం మీద ఎవరో చేయేసినట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబో నా హోటల్ ముందు కూర్చుని ఏడుస్తున్నావేంటి, యా ఏం జరిగిందని అడిగితే జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు, ఏమనంటే నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నెలకు 100 రూపాయలు నీ చేతికిస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, నేను కొట్టనో తిట్టిన ఏమన్నో, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా శుభ్రం చేయాలి, ఇది చేస్తే అది నేను చేస్తాను, నువ్వు ఎప్పుడు కాలేటప్పుడు ఇంటికి వెళ్ళి రావచ్చు, మీ అమ్మని తమ్ముని చూడొచ్చు అంటే చాలా సంతోషం అయిపోయి ఆ హోటల్లో పనిచేయడానికి ఒప్పుకున్నాను. ఒక 6 మాసాలు పనిచేసేటప్పటికండి, ప్రతిరోజు అవి కడగటమేమో ఈ చేతులన్నీ కూడా వరిసిపోయి ఏమండి పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. ఏమండి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎలాగైతే కాళ్ళుకు పసుపు రాసుకుంటారో అలా కాళ్ళుకు పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఈ మాదిరిగా దాదాపుగా ప్రియులకు 1 సంవత్సరం చేసి చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేనమ్మా అని. ప్రియులు ఎందుకు ఇదంతా చెప్పుకొచ్చానంటే, మా నాన్న ఒక భయంకరమైన త్రాగుబోతండి. ఎంతటి త్రాగుబోతనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా జీవితాలు చిన్నప్పుడే చిన్న భిన్నంగా మారిపోవడానికి కారణం మా నాన్నగారు త్రాగుడే. మా జీవితంలో ఎటువంటి సంతోషం కానీ ఆనందం కానీ లేకపోవడం కారణం మా నాన్నగారు త్రాగుడే. ఈరోజున చాలామంది మాటలు వింటూ ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వారే కానీ లైవ్లో చూస్తున్న వారే కానీ చాలామంది, ఒకరి బహుశా ఈ మాటలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి చాలామంది కనబడతా ఉన్నాయి ఈ మాటలు. ఒకవేళ నేను అంటాను ఈ రాత్రి నా తండ్రి ఎలాగైతే త్రాగుడికి అలవాటైపోయి త్రాగుడికి బానిసగా మారిపోయారో అదే పరిస్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్న ఒకే ఒక్క మాట ఏంటనంటే గనక, ఒకవేళ అలాగే త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికితే
నా తండ్రి వల్ల ఎంత నష్టపోయానో, నా తండ్రి వల్ల ఎంత కష్టపడ్డానో, నా తండ్రి వల్ల ఎంత శ్రమ పడ్డానో, ఈ రోజున నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ తల్లిదండ్రులు అలాగే బాధపడుతున్నారని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ చోట ఉండి వింటున్నారు నాకు తెలియదు, ఏ స్థలంలో ఉండి వింటున్నారు నాకు తెలియదు. ఒకవేళ మీకు వినబడుతుంటే, లైవ్లో వింటూ ఉంటే గనక ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు గనక నీవు గనక త్రాగుడు మానేస్తే నీకంటే గొప్ప అదృష్టవంతుడు మరొకరు లేరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నా చేతులు జోడించి మరి చెప్తున్నాను, ఆ త్రాగుడు మానేస్తే నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, నిన్ను నువ్వు కనుకున్న పిల్లలు సంతోషపడతారు, నీ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఏ తావలో ఉండి వింటున్నారు నాకు తెలియదు. అయ్యా దయచేసి త్రాగుడు మానేస్తే నువ్వు చాలా గొప్పవాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియరా, నేను ఇక హోటల్ పని మానేసి తాపి పనికి వెళ్దామని చెప్పి ఏలూరు పంపుల చెరువు దగ్గర ఒక బిల్డింగ్ పని చేస్తూ ఉంటే మా ఊర్లో గుడాల రాంబాబు గారు అని ఒక ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళి ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి మెట్లు దిగుతున్నాను. అలా మెట్లు దిగుతున్నప్పుడు కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. తిరిగిపోతూ ఉంటే కింద కంట వచ్చి కింద ఆ మెట్టు మీద కూర్చుంటే బళ్ళు మన పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కుల్లోంచి పడతా ఉంది. అది ఎలా పడుతుందంటే నరం కట్ అయిపోతే బ్లడ్ ఎలా చిందుతుందో అలా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది. అలా వచ్చేస్తూ ఉంటే అప్పుడే మేస్త్రి గారు పనికెక్కడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చూసి అయ్యి బాబు ఏంటి ఇంత రక్తం కక్కున్నాడు అని చెప్పి నన్ను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు చూడగానే అన్నారు, పైనుంచి ఏమైనా పడిపోయాడు ఈ అబ్బాయిని అడిగారు. లేదండి, మామూలుగానే వామిటింగ్స్ అయిపోతున్నాయి, ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందంటే. ఆ డాక్టర్ గారు అన్నారు, నేను చూడండి అయితే ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారు నన్ను. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు చాలా వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపు 5:30 ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఉంది లోపల, అది లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడంతో ఇదంతా కూడా అది బ్లడ్ అయిపోయింది. ఇక ఇక నుండి ఇతను దగ్గినా తుమ్మినా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడతానే ఉంటుంది. మాంచనా ప్రకారంగా అయితే నెల 15 రోజులు బ్రతుకుతాడు, అంతకు మించి ఇతను బ్రతకడు, చనిపోతాడని చెప్పి ఆ డాక్టర్ గారు మా మేస్త్రి గారు చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని ఏదో గడ్డ పగిలిపోయింది అంత పాడైపోయింది అంటారు. లేదు లేదు, రిపోర్ట్లు ఏమైనా మారిపోనీయేమో, ఓసారి మరలా చూడండి అన్నారు. ఆ మాటలకి డాక్టర్ గారు అన్నారు, బాబు నీ పేరేంటని అడిగారు. నా పేరు ఆదామురాజు కంటే ముందండి ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ భాగంలో గడ్డ పగిలిపోయింది. ఆ గడ్డను మేము పరిశీలన చేసినప్పుడు అది క్యాన్సర్ గడ్డగా తేలింది. కాబట్టి ఇదంతా పాడైపోతుంది, ఇదంతా పాడైపోతుంది. కాబట్టి ఇతను మా అంచనా ప్రకారంగా అయితే నెల 15 రోజులు, కానీ ఎప్పుడు చస్తాడో మాకు తెలియదు, మర్యాదగా మీరు తీసుకెళ్ళిపోనని చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు వణుకుపోతూ, అలా కాదండి, నిన్నగాక మొన్న తీసుకొచ్చాను, లేని పొందిన నింద నా మీద పడుతుంది, ఒక్క 1000 రూపాయలు మేము, ఒక 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, వాళ్ళ అమ్మ నాన్న చెప్తానంటే, డాక్టర్ గారు అన్నారు, 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, 10 రూపాయలు మందులు కూడా నేను రాయిని తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మని పిలిచారు, అమ్మ నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వీడికి క్యాన్సర్ రోగం అంట, ఇక్కడ గడ్డ ఏదో పగిలిపోయిందంట, వామిటింగ్స్ అయిపోతున్నాయి, బ్లడ్ వామిటింగ్స్, కాబట్టి ఎప్పుడు చేస్తాడో తెలియదు, కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అంటే, ఇక మా అమ్మ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ మొదలెట్టింది. పంచను ఒక మంచం వేసి నన్ను పడుకోబెట్టింది. మా అమ్మ గొళ్ళుమని ఏడుస్తూ ఉంది, కుటుంబానికి ఎవరైతే ఆధారం అనుకున్నానో, 4 రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నారనుకున్నానో, ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ ఏడుస్తూ ఉంది. ఓ పక్క ప్రియ నేను ఏడుస్తూ ఉన్నాను ఆ మంచం మీద పడి, గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను ప్రియరా. అప్పుడు దాకా బలవంతుడిగానే ఉన్నాను, అప్పుడు దాకా ఆరోగ్యవంతుడిగానే ఉన్నాను, కానీ ఎప్పుడైతే ఆ రోగం అని నాకు తెలిసిందో తెలియకుండానే నేను ప్రియులకు కృంగిపోతూ ఉన్నాను, నా శరీరం బలహీనం అయిపోతూ ఉంది. ప్రియులరా, అలాగా మంచం మీద పడుకోబెట్టారు. ప్రతిదినము కూడా మా అమ్మగారు నాకు అన్నం తినిపించేవారు, స్నానం చేపించేవారు, చక్కగా పడుకోబెట్టి, పర్లేదురా నాన్న రేపో మాపో లెగుతావు నువ్వు, మరలా
పనికి వెళ్తామంటే బాధలాగున్న మా అమ్మ మాటలకి కాస్త ఆనందం వస్తూ ఉండేది. ఇలా జరుగుతున్న కాలక్రమంలో ప్రియులరా, ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, మరి ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు. ఒక బరకం ఒకటి తీసుకొచ్చి, మా అమ్మ ఇదే నా మంచం అయితే, ఇలా చుట్టూ కట్టేశారు మంచం చుట్టూ. లోపల గాలాడేది కాదు, ఊపిరాడేది కాదు, నాకు ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ అడిపోయేదేమో, విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. మనుషులు కనబడితే కాస్త ధైర్యంగా ఉండేది, కానీ ఎప్పుడైతే బరకం కట్టేశారో, ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతికుండగానే ఇక లేడు అనిపించుకున్నట్టుగా ఆ బరకం కట్టేటప్పటికి నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకంటూ ఎవరూ లేరు, నాకంటూ ఎవరూ లేరన్నట్టుగా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. 4 తమ్ముళ్ళు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, తాతయ్య నాయనమ్మ ఉన్నారు, చాలామంది చుట్టాలు బంధువులు ఉన్నారు, కానీ అందరున్నా సరే ఆ రోగాన్ని బట్టి ఒంటరి వాడిని అయిపోయాను. ఆ మంచం మీద పడి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. నా ఏడుపు వినే నాదుడు ఎవరూ లేరు, కనీసం చూడ్డానికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు. చాలా ఆశతో ఎదురు చూసేవాడిని, ఎవరైనా వచ్చి ఏదైనా మాట చెప్తారేమో అని ఎదురు చూసేవాడిని, కానీ ఎవరు కూడా ఏం మాట్లాడేవారు కాదు. అప్పటికే దాదాపుగా పిల్లల రోజులు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా అమ్మతో అనేవారంట, వాడికి ఏమో అన్నం తినిపిస్తున్నావు, వాడికి మందులే, ఆడికి స్నానం చేపిస్తున్నావు, ఆడి దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, ఎందుకంటే ఆ రోగం నీకు అంటుకుంటే, ఆ మరల నీ కొడుకులు కంటుకుంటే ఆడితో పాటు అందరూ చేస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండంటే. కనీసం మా అమ్మ చూడ్డానికి కూడా వచ్చేది కాదు, ఎలా ఉన్నాడో అని పలకరించే దిక్కు కూడా లేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు చస్తానా తీసుకెళ్ళి పాతి పెడదామన్న ఒక భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది. సంపాదించినప్పుడు ఒరే ఇంట్లో నువ్వేరా డబ్బులు తీసుకొస్తున్నావు అనే మాటలు వినపడ్డాయి. ఏమండి, మా నాన్న భయంకరంగా త్రాగుతుంటే కుటుంబాన్ని కొద్దో గొప్పో పోషిస్తూ ఉంటే, ఒరే నువ్వేరా నీ తమ్ముళ్ళకి మాకు ఆధారంగా నిలబడ్డావురా అని మాటలు వినపడ్డాయి. కానీ రోగం రాగానే ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెట్టేద్దామన్న పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులరా, మా చుట్టుపక్కల అందరూ అనేవారు, ఒరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో, నీకు ఇలాంటి రోగం వచ్చిందిరా, అసలు నువ్వు పుట్టకపోతేనే బాగుండ్రా అనే మాటలు మాట్లాడేవారు. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు అదే మనుషులు అనేవారు, నువ్వు చక్కగా పని చేస్తున్నావు, డబ్బులు పెట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, నీలాంటి వాడు మా ఇంట్లో కూడా ఎంత బాగుండ్రా అనేవారు. కానీ అదే మనుషులు ప్రియులరా ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. మనిషి యొక్క నైజం ఏంటి చెప్తానండి, మనిషి యొక్క నైజం ఏంటంటే, నీకు ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు, నీకు పేరున్నవాడు అయితే ఉపయోగించుకుంటారు, నీవు గనక ఉపయోగపడేవాడు అయితే అందరూ నిన్ను చాలా పొగుడుతారు, ఘనపరుస్తారు. నేను మాట చెప్పనా, నీ ఆరోగ్యం దూరం అయిపోయిన రోజున, నీ ధనం దూరం అయిపోయిన రోజున, నీ పరిస్థితులు పాడైపోయిన రోజున, అన్నీ కూడా నువ్వు కోల్పోయిన రోజున, నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోయిన రోజున, నేను మాట్లాడి మైక్ అయినా విలువ ఉండదేమో, కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులరా, మనిషికి మాత్రం విలువ ఉండదు. ఆ రోజున ఆ పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఎప్పుడు చస్తానో తెలీదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో తెలీదు, కానీ ప్రాణాల మీద మాత్రం నాకు ఎటువంటి ఆశ లేదు. ఎందుకంటే కన్నవాళ్లే చూసే ఆ చూపు నన్ను భయంకరంగా వేధించేస్తూ ఉంది. వ్యాధి కంటే వాళ్ళు చూసే చూపు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. ఎందుకీ బ్రతుకు బ్రతకాలి? చిన్నప్పటి నుంచి నేను దైవభక్తి భావాలు కలిగిన వాడిని కనుక ప్రతి ఒక్కరిని అడిగేవాడిని, పేరు పేరును అడిగేవాడిని, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, మీరు బ్రతికిస్తే అలా చేస్తాను ఇలా చేస్తానని నా మనసుకు తోచిన ఆ పేరు తలంచుకుంటూ ఎన్నో రకాలుగా మాట్లాడేవాడిని. ఓపిక అయితే అయిపోయింది, కానీ ఉపయోగం మాత్రం ఏమీ లేకుండా పోయింది. దాదాపుగా నెల మీద 10 రోజులు అయిపోయింది ప్రిల్లరా, నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది, మంచానికి మాత్రమే పరిమిత అయిపోయాను, అన్నీ మంచం మీద అయిపోతున్నాయి, నా మంచం చుట్టూ రక్తపు వాంతులు ప్రిల్లరా. ఇక నా జీవితంలో ఇక నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇక రేపో ఎల్లుండో నేను చనిపోబోతున్నానన్న విషయం అర్థమైపోయింది. అంతగా నా పరిస్థితి మారిపోతూ ఉంది ప్రియులరా. దాదాపుగా అది నెల 13వ రోజు అండి. నెల మీద 10 రోజులు అయిపోయి ఇక 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులరా. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన కొంచెం జాగ్రత్తగా విందాం. ఆ మంచం మీద ఎలకలుగా పడుకొని, ఈ భాగంలో గట్టిగా పట్టుకొని, ఈ బాధను తట్టుకోలేక ఇక బ్రతకడం కంటే చనిపోవడమే మేలన్నట్టుగా, ఎప్పుడు నేను చనిపోతానని మరణాపేక్ష కలిగిన వాడినై, ప్రియులరా మరణం కొరకు ఎదురు చూస్తూ, ఎప్పుడు నాకు చివరి గమ్యమా అన్నట్టుగా ఆ మరణం కోసం ఎదురు చూసేవాడిని ప్రియులరా. నేను అనుకునేవాడిని, ఒకవేళ చనిపోతే ఈ బాధ తగ్గుతుందేమో,
ఒకవేళ చనిపోతే ఈ బాధ నుంచి విముక్తి పొందుతానేమో, చనిపోతే గనక ఇక నేను ఈ బాధ నుంచి పూర్తిగా విశ్రమిస్తానేమోనని పిల్లరా అలాగో అనుకుంటా ఉండేవాడిని. కానీ నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఈ పరిస్థితి అంతా కూడా విపరీతంగా మారిపోతూ ఉంది. అప్పటికి దాదాపుగా నెల 13వ రోజు అండి ఆ రోజు. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. ఆ రోజు ఆదివారం అండి ఆ రోజు. ఆ ఆదివారం రోజున మాది మిచ్చురు కాలనీ అంటారు, రాయకుదురు మిచ్చురు కాలనీ అంటే అన్ని కులాల వారు అన్ని జాతుల వారు కలిసి ఉన్నది అన్నమాట. అయితే మాకు చర్చ్ క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో ఒక లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చి పైన మైకా గొట్టాలు మా వైపు పెట్టుండి, ఆ ఆరన్స్ ఉంటాయి కదండి అవి మా వైపు పెట్టుండి, అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడుతూ ఉండేది. ఆ రోజు ఎవరో దైవజనులు మరి వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏమని వాక్యం చెప్తున్నారంటే ఈ 103వ కీర్తన 4వ చరణం ఏమని చెప్తున్నారంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. వాస్తవంగా ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినోడిని కాదండి నేను. ఎప్పుడు కూడా ఏమండి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదు, మందిరం అంటే ఏంటో నాకు తెలియదు. ఏ రోజుని ఏ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి వాక్యం అంటే నాకు తెలియదు, ప్రార్థన అంటే నాకు తెలియదు, యేసు ప్రభు దేవుడని మాత్రం తెలుసు, కానీ ఇవేమీ తెలియదు. అయితే ఆ మాట నన్ను ఎలా దర్శించిందనంటే ఆ మాట అంతా నాకు అర్థం కాలేదు, కానీ అందులో ఒక చిన్న మాట అండి. ఏంటి ఆ మాట అంటే, నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అక్కడ కరెక్ట్గా అలాగే ఉంటుంది కదా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణమును విమోచించుచున్నాడన్న మాట పట్టుకొని పిల్లలు నేను అలాగే, ఆ మాట ఏంటి ఎందుకు ఇంత స్పష్టంగా వినబడుతుంది, ఎందుకంటే ఎవరన్నా సరే ఎవరు మంచం దగ్గరికి వచ్చినా ఎవరు దూరంగా నిలబడినా బంధువులైనా ఇంట్లో వారైనా చెప్పేవారు, ఒరే నువ్వు చచ్చిపోవడమే మేలు రానేవారు, కానీ ఈ మాట మాత్రం నిన్ను

ఎలకలుగా పడుకున్నాను, ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను, ఇలా వంగిపోయేవ్వండి పిల్లరా, నా కళ్ళు పూర్తిగా మూతబడి ఉన్నాయి, అలాగని రెప్పలు లేపేంత ఓపిక నాకు లేదు, ఎలకలుగా పడుకుని అలాగే బాధపడుతున్నాను, నా చుట్టూ రక్తపు వాంతులు అండి, భయంకరమైన రక్తపు వాంతులు, దుర్వాసన, భయంకరమైన కంపు వాసన వస్తూ ఉండేది, ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు మాట్లాడేవారు కాదు. మా అమ్మ నాకు అన్నం ఎలా పెట్టిందో తెలుసా అండి, ఇదివరకు ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసు కదా మీకు, ఉట్టి, అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్లు పెట్టి అన్నీ పెట్టి అందులో అన్నము కూర అన్నీ పెట్టి ఆ బరకం వెలుపలుండి ఇలా కర్రతో అందించేది లోపలికి, అందుకుందాం కానీ చేయిజాపి లోపల గ్లాస్ నీళ్ళు అందులో అలుకుపోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు, ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. కాబట్టి ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. అలాంటి సమయంలో ప్రియులారా, ఏంటి మాటని ఇలాగే గట్టిగా పట్టుకొని ఆలోచిస్తూ ఉండగా, దాదాపుగా ప్రియులారా ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. గట్టిగా చెప్పలడి దగ్గరగా స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరిని అడిగో బ్రతికించమని, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే, నిన్ను విమోచించేవాడిని నేనే అనే మాట స్పష్టంగా ప్రియులారా నా చెవులకి ఎంత గట్టి కనబడుతుందంటే, ఈ మైక్లో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వచ్చినట్టుగా ఉంది, అలాగే నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉన్నాయి ఆ మాటలు. నిన్ను బ్రతికించేవాడిని నేనే, నిన్ను కాపాడేవాడిని నేనే అంటుంటే, ఆ మాటలకి ఒక్కసారిగానే తుళ్ళు పడి చూశాను, కానీ ఆ పక్కన ఎవరు కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. కానీ ఆ మాట నా గుండెల్లో మారుమ్రోగిపోతా ఉంది, నిన్ను బ్రతికించేవాడిని, బ్రతికించేవాడిని అనే మాట నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉంది. పిల్లలు నాకు అర్థం కావట్లేదు, ఎవరో నా పక్కొచ్చారు, ఎవరో నిలబడ్డారు, ఆ స్వరం మా అమ్మది కాదు, ఆ స్వరం మా నాన్నది కాదు, ఆ మా బంధువులు కాదు, ఎవరో వచ్చారు నా పక్కే, నన్ను బ్రతికిస్తానంటున్నారు. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను, నా శరీరం అంతా వణుకుపోతా ఉంది, షివరింగ్ వచ్చేస్తూ ఉంది, ఈ వెంట్రుకలన్నీ లేచి నిలబడ్డాయి, ఏదో జరిగిపోతున్నట్టుగా అయిపోతూ ఉంది. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను, నాకైతే ఓపిక అయితే లేదు, కానీ నాకు తెలియకుండానే అలా లేచి కూర్చున్నాను ప్రియులారా. కూర్చోటమే కాదు, కానీ కూర్చున్నాక నా కళ్ళు తిరిగిపోతుంది, ముఖం తిరిగిపోతుంది, ఇదే నా మంచం అయితే ఇలా పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళాను, ఒక చెయ్యి ఇలా పెట్టుకొని మరో చేతి ఇలా గట్టిగా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నా, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు, నిన్ను బ్రతికించే దేవుణ్ణి నేనే అంటున్నాడు, అయ్యా నా తల్లి దగ్గరికి రాదు, నా తండ్రి దగ్గర రాడు, కానీ నువ్వు వచ్చి నిలబడి నిన్ను బ్రతికిస్తానన్నావు, అయ్యా నీ పేరు చెప్పుకుంటానయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెడుతుంటే మా అమ్మ ఎక్కడెందో పరుగు పరుగును వచ్చి ఆ పరకం పక్కన కూర్చుని అంటది, రే ఎవరిని రాలు అడుగుతున్నావు, బ్రతికించమని కేకలు పెడుతున్నావేంటి, ఏమైంది అని మా అమ్మ అంటుంటే, నేను మాత్రం బ్రతికించువా బ్రతికించువా బ్రతికించువా అని చివరి కేక, బ్రతికించువా అని కేక వేయగానే బళ్ళుమని పెద్ద వాంతి అయిపోయిందండి, చాలా రక్తము నా నోట్లోంచి ముక్కుల్లోంచి బయటపడింది, అలా రక్తం పడ్డం పడ్డమే, దబ్బున ఆ రక్తంలో పడిపోయాను, అలా పడిపోవడమే నా ప్రాణం నా నుంచి పూర్తిగా విడిపోయింది, అంటే నేను పూర్తిగా చనిపోయి అందులో ఉండిపోయాను పిల్లరా, ఇక నాలో ఊపిరి కానీ ఎటువంటి అలికిడి కానీ ఏ విధమైన శబ్దము లేదు, పూర్తిగా చనిపోయి అందులో పడిపోయాను. ఎప్పుడైతే అలా కేక వేయడం, పెద్ద వాన్ చేసుకోవడం, అలా పడిపోయి అలా ఉండిపోవడం, మా అమ్మ ఆ పరకం పక్కనే ఉండి అవన్నీ పిల్లలు విన్నది కనుక ఆ నా నుండి ఏ శబ్దం అలికిడి రాకపోవడం తోటే ఆ పరకాన్ని లేపు చూస్తే నేను పూర్తిగా చనిపోయానంటండి. చుట్టుపక్కల కేకేసి ఏమైందో, పెద్ద కేకేసాడు, వాంతి అయింది, రక్తం కక్కున్నాడు, ఏమైందో అని అంటే వాళ్ళు వచ్చి ముక్కులు కాడయి ఇవన్నీ చూసి, అమ్మా నీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు కానీ ఉన్న కార్యక్రమాన్ని చూడండి అన్నారట. ఇక ఆ మాటలకు ప్రియులరా, మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారు మారి గారు అని, వాస్తవంగా ఎవరైనా చనిపోతే పాడి సామాన్లు ప్రియులరా ఏ టౌన్కి వెళ్ళి తీసుకొస్తారు, కానీ ఆయనే గెళ్ళ తీసుకొచ్చారు, కుండ తీసుకొచ్చారు, తాళ్ళు తీసుకొచ్చారు, ప్రియులరా పిడకలు తీసుకొచ్చారు, రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యి తవ్వుతూ ఉన్నారు శ్మశానంలో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు.
దాదాపుగా అప్పటికే

సాయంత్రం 5:30 టైం అయిపోతూ ఉంది. పిల్లలు నేను 1:30 పావు దక్కు 2 నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతూ ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 శవాన్ని తీసుకెళ్లి కప్పెట్టాలి కనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్ని రెడీ చేశారు. ఇక ఎప్పుడు ఆ బయటికి శవాన్ని తీసుకొచ్చి స్నానం చేపించి పాడిమే పడుకోబెట్టి తీసుకెళ్లి పాతి పెట్టేద్దామంటగా ఎదురు చూస్తున్న సమయం. దాదాపుగా అప్పుడు 5:30 టైం అవుతూ ఉంది. వాళ్ళైతే ఎవరు లోపలికి రాలేదు. నేనైతే రక్తంలో పడిపోయినాను, పూర్తిగా చనిపోయినాను. కానీ జరిగిన విచిత్రం ఏంటంటే నేను చనిపోయాను కానీ ప్రియులారా, నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉందండి. అది ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చింది నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పుడు బిగ్గరగా స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. ఆ వెలుగు రాగానే చీకటంతా కనుమరుగైపోయిందండి, పట్ట పగల వెలుగులా మారిపోయింది. ఆ పట్ట పగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. నేను అలా చూస్తూ చూస్తుండగానే దళ్ళను ఒక మెరుపు మెరిచింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తూ ఉంది. గట్టిగా చప్పుడు బిగ్గరగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేను సంపూర్ణంగా చూస్తున్నాను ప్రియరా, అది రక్తముతో మిళితమైపోయింది. గాయములతో ఉన్న హస్తం అండి, అది కిందకంట వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే ఆ హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికాను. కొట్టలు గట్టిగా చెప్పట్లు స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే యేసుక్రీస్తు ప్రభువు కోసం కళ్ళబొల్లు కౌలు చెప్పాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ హస్తం ఎప్పుడైతే తాకిందో చచ్చిపోయి నేను మరలా తిరిగి బ్రతికానండి. బ్రతికించబట్టమే కాదు కానీ నా ఆ హస్తం తాకిన తర్వాత మొదటిగా జరిగిన పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ పని ఏంటంటే నా శరీరము నడినెత్తి మొదలుకొని అరి పాద వరకు ఏదో ఒక తెలియని బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా నరములు, నా శరీరం అంతా ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడిందో నన్ను ఎవ్వరూ అందులోంచి లేవదీయలేదు. కానీ నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ గాయంతో ఇలా వంగిపోయిన నేను ప్రియులారా, ఆ హస్తం తాకిన తర్వాత నిటారుగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది. ఎందుకంటే నా శరీరము ఏదో గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. నాకు గట్టిగా అరవాలనిపిస్తూ ఉంది. నేను బ్రతికాను, నేను బ్రతికాను, నేను బ్రతికాను అరవాలనిపిస్తుంది. కానీ నా నోరు పెగలట్లేదు ప్రియులారా. నన్ను నేను చూసుకున్నప్పటికే దాదాపుగా 25 అయిపోయింది. స్నానం చేసి విపరీతమైన దుర్వాసన రోతతో ఉన్నాను. కానీ నా హృదయం మాత్రం చెప్పని అసఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయిందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అంత ఆనందంతో నింపబడిపోయిందో ఇక నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలనుకున్నాను అనుకున్నాను. కానీ వాళ్ళు వస్తారేమో లోపలికి, నన్ను చూస్తారేమో అని నేను చూస్తున్నాను. వాళ్ళేమో పరకం అవతలుండి నువ్వెళ్ళరా నువ్వెళ్ళరా అనుకున్నారు. కానీ పొరపాటున ఎవరు లోపలికి ఎత్తలేదు. సర్లేలు వచ్చేలా లేరు, నేనే వెళ్ళిపోతాను బయటకు అని చెప్పి ఆ పరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయినాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీధిలో ఉంటుంది నుయ్యా, ఆ నూతిగా నిలబడ్డాను. అలా నిలబడగానే ప్రియమైన దేవుని పెట్టలారా, ఇంకా కట్టేవాళ్ళు కట్టేస్తా ఉన్నారు అక్కడ, ఇంకా చేసేవాళ్ళు చేస్తున్నారు. అసలు ఈ నూతిగా నిలబడ్డవాడు ఎవరని మాత్రం ఎవరో చోట్ల లేదు. సర్లే చూసేలే లేరులే అని చెప్పేసి నేనే చేత తీసుకుని ఆ నూతులు వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని నెత్తండ పోసుకుంటుంటే అప్పుడే ఎవరు స్నానం చేస్తున్నారని అప్పుడు చూసారండి. అలాగా అలా చూడగానే వాళ్ళ కంటి చూపేగా నోటి మాట లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఇటు చచ్చిపోయాడుగా, ఈడి కోసమే పాడి కట్టాం, ఈడి కోసమే నీళ్ళు తోడాం, ఈడి కోసమే నగ నుంచి ఏడుతున్నాం, ఈడంటే ఇక్కడ నిలబడ్డాడు. అసలు ఇటు మనిషే లేకపోతే ఇంకేమైనా నడి వయసులో చచ్చిపోయాడుగా, ఏదో మొత్తం మీద ఏదో రూపం వచ్చింది ఇక్కడికని చెప్పి ఒక అరగంట నానా పరీక్షలు చేశారండి నన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. చేయిలాగేవాడు ఒకడు, బొగ్గులాగేవాడు ఒకడు, ఊపేవాడు ఒకడు, ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే వీడు మనిషే రోయ్ అన్న విషయం అర్థమైపోయింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరండి, హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఏమండి మారుబట్టలు కట్టుకుని కాండ్రగించు మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదు. కొట్టలు గట్టిగా చెప్పట్లో స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. 4 రోజులాగేనండి. ఏ ఆశ్రమ హాస్పిటల్ అయితే డాక్టర్ గారి భాగంలో గడ్డ పగిలిపోయి చనిపోతామని చెప్పారో అదే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో డాక్టర్ గారి ముందు నిలబడ్డాను.
ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టి, ఎందుకంటే ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నన్ను పరీక్షించారేమో, నన్ను చూడగానే గుర్తుపట్టి నేను ఇంకా బతికే ఉన్నావని అడిగారండి. అవునండి బతికే ఉన్నానని. ఇంత బాగున్నావేంటి అన్నారు. అది చూస్తారని వచ్చానన్నాను. అయితే లోపల రా అని చెప్పి షట్టిప్పమని చెప్పి మొత్తం ప్రిలరా ఇదంతా కూడా మరలా ఏదో రాసి దాదాపు ఒక అరగంట సమయం అండి పరీక్షించిన తర్వాత నన్ను లేపుతున్నారు. ఆయన, బాబు నీ పేరు ఆదినారాయణ అని అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే మొదటి రిపోర్ట్లో ఈ భాగం అంతా పాడైపోయి గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయినట్టుగా ఉంది, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు, దాని ఆనవాలు కూడా కనిపించట్లేదు. నిజం చెప్పు, నువ్వా నువ్వు కాదా అని అంటే, అయ్యా అయ్యా నేనేనండి బాబు, నేనేనండి. కానీ మీరు అన్నట్టుగా నెల 13వ రోజు నేను చచ్చిపోయానండి. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక హస్తం అండి, రక్తముతో మిళితమైన హస్తం అండి, ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చిందండి. ఈ భాగంలో తాకితే, ఆ హస్తం తాకిన తర్వాతే మరలా బ్రతికేనంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్ లేచి నిలబడ్డారండి. దేవుని స్తోత్రం. నిలబడటమే కాదు, నా చేయట్టున్న రూమ్లో తీసుకెళ్ళిపోయారు. నన్ను కూర్చోబట్టి అటు ఇటు తిరుగుతూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని పెద్ద పెద్దగా గట్టి గట్టిగా, నిజం చెప్పు హస్తమే తాకిందా? అవునండి. హస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదా? ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా అన్నారు. ఎవరిదయ్యా హస్తం అనని అలా నోరాగిలించి ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే, ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు, ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టలు గట్టిగా చెప్పట్లు, స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిన్ను బ్రతికించింది, నీకు జీవాన్ని పోసింది, నీకు ప్రాణాన్ని పోసింది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నాకు కూడా తెలియదురా అబ్బాయి, నేను యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు. ఓ పాస్టర్ గారు ఖాళీగా ఉంటారు, ఏముంటారులేండి ఈ బైబిల్ చదవడానికి, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు నాకు. ఆ చదువుతున్నప్పుడు యోహాను సువార్త సందర్భం ఏంటంటే, లాజరు చనిపోయిన 4 రోజులైంది, యేసు ప్రభు వారు వచ్చి ఆ సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రా అని, ఏదో ఇంట్లోంచి బయటికి కేకేసినట్టుగా కేకేశారు. నేను అనుకుని చచ్చిపోయిన ఇలా కేకేస్తారేంటి అని అనుకుంటే, నిజంగానే ఆ లాజరు బయటకు వచ్చి నిలబడ్డాడు. నేను అనుకున్నాను ఇవన్నీ కథల పుస్తకాలు, నా వైద్య చరిత్రలో ఇంతకాలంగా నా సర్వీసులో ఎప్పుడు కూడా చచ్చిపోయినాడు బ్రతకడం అనేది జరగలేదు, ఈ కథల పుస్తకంలో చచ్చిపోయినాడు కూడా బ్రతికిస్తాను అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. కొట్టలు గట్టిగా చెప్పట్లు, హల్లెలూయా. వాక్యములో జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిన్ను జీవింపజేసింది మాటే, నిన్ను బ్రతికింపజేసింది మాటే, నీకు జీవాన్ని పోసింది మాటే, చచ్చిపోయిన నిన్ను తిరిగి బ్రతికించింది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, ఇక ఎప్పటికీ నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టద్దు. మొట్టమొదటి నా సువార్త చెప్పింది ఎవరు తెలుసు? ఒక డాక్టర్ గారు. నువ్వు ఎప్పటికీ యేసు ప్రభువుని విడిచిపెట్టొద్దు, ఆయన నీకు దేవుడై ఉన్నాడు, ఆయనకు నువ్వు కుమారుడు అయి ఉన్నావు, ఇక నుండి యేసునే వెంబడించు అని ఆ రిపోర్ట్లు నా చేతికించి ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చేసాను, మా అమ్మతో చెప్పానమ్మా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, యేసు ప్రభు మందిరానికి ఏనాడు వెళ్ళలేదు, ఏసన్న మాట మన నోట ఎప్పుడు రాలేదు, కానీ యేసు ప్రభు నన్ను బ్రతికించాడమ్మా, ఇవిగో రిపోర్ట్స్ అంటే, మా అమ్మ రిపోర్ట్స్ చింపేసి పొయ్యిలో పడేసి అంటుంది, ఇంకోసారి యేసు ప్రభు అన్నామంటే నీ మాట మరి తగ్గుతుంది. యా అన్నాను, యా అంటావేంటి, మీ నానసరే త్రాగుబోతూ, ఇప్పటికే మన బ్రతుకులు అంతంత మాత్రంగా ఉన్నాయి, కాబట్టి బ్రతికింతే బతికించేళ్లే, ఏ క్రిస్మస్కి ఒక అట్టుపొలికి వెళ్ళట్కి అక్కడ ఇచ్చేసి దండ పెట్టుకుని వచ్చేయను మా అమ్మ. నేను అన్నాను, చచ్చిపోయిన బ్రతికిస్తే అట్టుపొలికి వెళ్ళ కాదమ్మ ఇవ్వడం, జీవితాలు ఆయనకి ఇచ్చేయాలి, బ్రతుకులు ఆయన సమర్పించేద్దామమ్మా, అందరం కలిసి వేసే దగ్గరికి వెళ్ళిపోదామమ్మా అంటే, మా అమ్మ ఇంకొకసారి ఏసు ప్రభువు అంటే మాట మరే దగ్గరంది. నేను అన్నాను, అన్నం లేకపోయినా బ్రతకగలను, నీడ లేకపోయినా బ్రతకగలను, నీళ్లు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసు లేకపోతే బ్రతకలేనమ్మా. ఈ ప్రాణం పోసిందేసయ్యా, ఈ జీవాన్ని పోసిందేసయ్యా, నన్ను బ్రతికించిందేసయ్యా, నేను చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెడతామని మీరు చూశారు, కానీ నేను చనిపోకుండా, నేను చనిపోకముందే నా పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడిని అని చెప్పారు. కాబట్టి బ్రతికించిన దేవుడి కోసం బ్రతకడం న్యాయమా? అమ్మా మీకోసం బ్రతకడం న్యాయమా అంటే, మా అమ్మ అంది అప్పుడే చచ్చిపోవనుకుంటానంది. అలాగేనమ్మా, నీ దృష్టిలో నేను చనిపోయినాను, కానీ ఏసై దృష్టిలో బ్రతికాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఏసయ్యే కావాలి,
ఎక్కడికెళ్ళి బతుకుతావో బ్రతకని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ రోడ్డు అంట వెళ్ళిపోతుంటే పెంతుకోస్తూ ప్రార్థనా మందిరం అని రాయకుదురులో ప్రియులరా మా కాలనీకి ముందుగా ఉంటుంది చర్చి. ఆ చర్చి కాడికి వెళ్ళిన పాస్టర్ గారు ఏదో పని చేసుకుంటా ఉంటే ఆ పాస్టర్ గారు ముందు నిలబడ్డాను, ఏ బాబు ఇలాగ వచ్చావంటే జరిగిందంతా చెప్పాను. చెప్పగా నేను గట్టిగా కౌగులించిన ఒక మాట చెప్పారు, నాన్న నాకు మంచి టైంలో దొరికావురా, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే ఏమీ లేదు, నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఇవే మాటలు అనేకులు చెప్తావా అని చెప్పారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థంగా సాక్ష్యం చెప్పాలి నాకు తెలియదండి, అసలు సాక్ష్యం చెప్పాలన్న విషయం కూడా నాకు తెలియదు. కానీ ఇది జరిగినట్టుగా ఎలాగైతే నాకు చెప్పావో అలాగ అందరికీ చెప్తావా అంటే మా వీధుల్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న సువార్త కోడికలు, రోడ్డు మీద చిన్న చిన్న ప్రార్థనలు, గృహ కోడికలు, ఏదైనా పిల్లలు ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టుకుంటే ఆ మీటింగ్ మా పాస్టర్ గారు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి ఒక అర్ధగంట సమయం లేక ఒక 3/4 గంట సమయము సాక్ష్యం చెప్తాడని చెప్పి నన్ను నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తే దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది ఏసే దేవుడు అని ఒక ప్రవాహములాగా అనేకులు మందిరానికి రావడం ప్రారంభించారండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో, ఏది వెలుగో ఏది చీకటో ప్రజలు గ్రహించి అనేకులు మందిరానికి వస్తూ ఉంటుంటే నాకెంత సంతోషంగా ఉండేదో పక్క బాధగా ఉండేది. దేవుని స్తోత్రం చెప్పండి. బాధ ఎందుకో తెలుసండి, మా అమ్మ రావట్లేదు, మా నాన్న రావట్లేదు, మా బంధువులు మా చుట్టాలు ఎవరు రావట్లేదు, అందరూ పోతున్నారు ప్రభువా, మా ఓళ్ళు ఎవరు రావట్లేదు. అలాగే మందిరంలో పడి ఏడుస్తూ ఉండేవాడండి. ఒక రోజున నా పక్కన ఇంకొక ఆయన ఏడుతున్నాడు, ఎవరని చూస్తే ఎవరో కాదు మా నాన్నగారే, నాన్న నువ్వు ఏడుతున్నావేంటి, నాన్న నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే మా నాన్న అన్నాడు, ఒరే ఏ యేసు ప్రభు అయితే నేను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తానని మన ఆంత్రాగుడు మానేయడండి. మన ఆంత్రాగుడు మానేటి మీకు ఎవరికి ఇష్టం లేదా, మరి గట్టిగా చప్పట్లు కొట్టరా, పట్టును గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఒక త్రాగుబోతు మారిపోవటం అంటేనండి అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాలను మార్చగలడు, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చగలడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు హృదయాలు ఎరిగిన దేవుడు, మనసుని ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు కనుక వేరే త్రాగుబోతని నా తండ్రిని సంపూర్ణంగా మార్చేయడండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడైతే మారిపోయారో మరుసటి రోజు మా అమ్మ మారిపోయిందండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అంతటి త్రాగుబోతు మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదా, మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మా తమ్ముళ్ళు కూడా మారిపోయారండి, ఆ తర్వాత మా నాయనమ్మ మా తాతయ్య మా మేనత్త మా మేన అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% మా కుటుంబట్ల దేవుణ్ణి నెరవేర్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఇలాగే తెల్ల బట్టలు వేసినండి ఆదివారం బైబిల్ అట్టు వెళ్ళిపోయేవాళ్ళు మందిరానికి. మా ఈదులు అప్పక్కళ్ళు ఈ పక్కళ్ళు అనేవారు నేను నడదాకి త్రాగుబోతాడు కేకేసి మరి మనం తిట్టేవాడు, ఇవాళ గొర్రెపిల్లకి బైబిల్ అట్టు వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పుగా యేసుప్రభ కదా కారణం, మనం కూడా యేసుప్రభ నమ్ముకుంటే మన త్రాగుబోతులు మారుతారని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయాయండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఒకటి నన్ను బ్రతికించడం కాదు, రెండు నా తండ్రిని మార్చడం కాదు, మూడు నా కుటుంబాన్ని మార్చడం కాదు, నాలుగవదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేయడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. అలా మార్చిన తర్వాత ప్రభు నాతో మాట్లాడడం మొదలెట్టారు, నా కుమారుడే నా పని చేయన్నారు. నేను నీ పనికి నేను పనికిరాను ప్రభు అన్నాను. ఏ అంటే ప్రియర నాకు చిన్నప్పటి నుంచి అక్షరం మొక్క అంటే నాకు తెలియదండి. మా నాన్నగారు నన్ను స్కూల్లోకి ఎప్పుడు పంపించలేదు, ఏమంటే స్కూల్లో జాయిన్ అయిన దాఖలా నా జీవితంలో లేవు, అక్షరం మొక్క రాదు నాకు, ఆ అంటే ఏంటో నాకు తెలియదు. ప్రియరా అలాంటి సమయంలో నేను అన్నాను ప్రభుతో, ప్రభా ఆ అంటే నాకేమీ తెలదు, అసలు అక్షరమే రాదు నాకు, అలాంటిది నేను ఈ పని ఎలా చేయగలను ప్రభా, ఏదో పని చేసుకుంటా పాస్టర్ గారికి పరిచర్య చేస్తా, ఈ సాక్ష్యం ఎక్కడని చెప్పమంటే చెప్తా, నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు అంటే ప్రభు అన్నారు, ఏదో పని చేస్తావని కాదు నా పని చేస్తావని నేను బ్రతికించానన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి అక్షరం మొక్క కూడా రాదు నాని ఎలా ప్రభు అండి, ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారండి, 103వ కీర్తన 4వ చరణం చదివించేయడం సాక్ష్యం చెప్పానంటే నేను ఆ చదివించేసి ఎలరైపోయాను అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి బాబు ఆ పై వచ్చిన ఏంటంటే ఏమో నాకు తెలియదు మా పాస్టర్ గారు అంటే నేను అండి, హల్లెలూయా. కాబట్టి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, దేవుని మాటలు నాకు తెలియదు, కాబట్టి సాక్ష్యం ఒకటే తెలుసు కాబట్టి ప్రభువా సాక్ష్యం చెప్తానంటే కుదరదని చెప్పి ఇలాగే మందిరంలో పడుకునేవాడిని అండి.
ఇప్పుడు ఈ ఈ వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలుగా కనబడుతున్నాయి గోడల మీద, అలా పెద్ద పెద్ద అక్షరాలు ప్రియులారా ఈ తెల్లటి అండ్ గోడ మీద ఈ నల్లటి అక్షరాలు పెద్ద పెద్దగా కనబడుతూ ఉంటే ఆ కల్లో ప్రియులారా ఏ హస్తం అయితే వచ్చి ఇక్కడ తాకిందో అదే హస్తము వ్రేలు చూపిస్తూ కీర్తన గ్రంథం మొదటి కీర్తన నుంచి 150 కీర్తన వరకు 3 నెలల 15 రోజులు యేసు ప్రభు వారు నాకు వాక్యం నేర్పించారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్షరం మొక్కలే నా జీవితం, అక్షర జ్ఞానం లేని నా జీవితం. ఈ పూట 66 పుస్తకాలు చదువుకునే కృపా జ్ఞానం దేవుడిచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. నేను అంటాను దైవజనులు కాలు గోటు కూడా నేను సరిపోనండి, అంతటి భయంకరమైన మట్టికి మట్టిగా మారిపోయిన బ్రతుకు, కానీ రోజున తన మహిమగా ఈ పూట మార్చుకున్నాడండి, తన మహిమగా ఈ పూట నిలబెట్టాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా నాకు పాటలు కూడా రావండి, నాకు పాటలు కూడా రావు, నడిపించు నానావు నా ఫేవరెట్ సాంగ్ అనమాట. దేవునికి స్తోత్రం. ఓ రోజు సమాధి కాడ పాడేస్తున్నాను, ఒరే ఆగ్రా బాబా ఇక్కడ పాడకూడదు ఆ పాట, అయినగా అయినా తగినంత పాడేస్తున్నావు అని పాటలు అని చెప్పేసి ఓ రోజున మా పాస్టర్ గారు అంటే నాకు బాధ వచ్చి మందిరంలో ఏడుతున్నాను, ప్రభువా పాటలు రావు నాయన, ఇన్ని నేర్పించినోడు పాటలు నేర్పించవా ప్రభు అంటే, ఇప్పటికి చాలా వరకు పాటలు ప్రియులరా ఈ చదువులేనోడి చేత ఏసయ్య ప్రియులర పాటలు సొంతంగా పాడడానికి దేవుడు కృప చూపించారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కృప కలుగునుగాక, ఎందుకు నన్ను ప్రేమించే వేసయ్య, ఏదేమైనా ఎవరేమని ఇలా ఎన్నో పాటలు ప్రియులరా దేవుడు ప్రభువారు నాకు అనుగ్రహించారు పరిశుద్ధాత్ముడు, ఆయన ఆ పాటల ద్వారా ప్రభువుని గణపరిచే కృపాభాగ్యము ప్రభు ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. ప్రియులరా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండండి, యేసు క్రీస్తు ప్రభు ఒక్కసారి నన్ను తాకాడండి. దేవుని స్తోత్రం చెప్పండి, నా జీవితము అంచెలంచెలుగా మారిపోవడం మొదలుపెట్టింది.